శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు మాసం 15వ తారీఖు శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 43 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం మాతృవందనం, దేశభక్తి గీతాలు.

ప్రియమైన వినియోగదారులారా, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం బిఎస్ఎన్ఎల్ తో కలిసి వేడుకలు జరుపుకుందాం. బిఎస్ఎన్ఎల్ నుండి అద్భుతమైన ప్లాన్లు మరియు ఉత్తేజకరమైన ఆఫర్లను ఆస్వాదించండి. ఈ రోజే వచ్చి బిఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరండి. మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం 1 రూపాయికే పొందండి మరియు మరెన్నో ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తోంది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువుల కామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ప్రియమైన వినియోగదారులారా, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం బిఎస్ఎన్ఎల్ తో కలిసి వేడుకలు జరుపుకుందాం. బిఎస్ఎన్ఎల్ నుండి అద్భుతమైన ప్లాన్లు మరియు ఉత్తేజకరమైన ఆఫర్లను ఆస్వాదించండి. ఈ రోజే వచ్చి బిఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరండి. మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం 1 రూపాయికే పొందండి మరియు మరెన్నో ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తుంది.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ప్రియమైన వినియోగదారులారా, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం బిఎస్ఎన్ఎల్ తో కలిసి వేడుకలు జరుపుకుందాం. బిఎస్ఎన్ఎల్ నుండి అద్భుతమైన ప్లాన్లు మరియు ఉత్తేజకరమైన ఆఫర్లను ఆస్వాదించండి. ఈ రోజే వచ్చి బిఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరండి. మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం 1 రూపాయికే పొందండి మరియు మరెన్నో ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తోంది.
1: ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి.
2: అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తరః పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహ్యేతాశ్చతుర్దశ అనే 4 వేదములు, 6 వేదాంగములు, మీమాంసా శాస్త్రము, న్యాయశాస్త్రం, పురాణములు మరియు ధర్మశాస్త్రములు అని మొత్తం 14 విద్యలు ప్రసిద్ధంగా ఉన్నాయని మన దార్శనికుల వచనం. ఇందులో ధర్మశాస్త్రమును గురించి పలువురు మహర్షులు పలు గ్రంథాలను రచించి ఉన్నారు. మనువు, యాజ్ఞవల్క్యుడు, వశిష్ఠుడు, గౌతముడు మొదలగువారు. అందు గౌతమ మహర్షి రచించిన ధర్మశాస్త్రమునందు ముఖ్యంగా మానవులకు ఉండవలసిన ఆత్మగుణములను గురించి ప్రస్తావించబడి ఉన్నది. మొత్తం 8 ఆత్మగుణములు. అత అష్టౌ ఆత్మగుణాః దయా సర్వభూతేషు, క్షాంతిః అనసూయ, శౌచం అనాయాసః, మంగళం అకార్పణ్యం అస్పృహ ఇతి అని. అనగా సర్వభూతములయందు దయ, క్షాంతి, అనసూయ, శౌచము, అనాయాసము, మంగళము, అకార్పణ్యము, అస్పృహ అను 8 ఆత్మగుణములు ఉండవలెను. వీని లక్షణములను వివరముగా తెలుసుకున్న ఎడల మనకు పరమార్థం అవగతమగును. అందులో మొదటిది దయ. ఆపన్నస్య ద్వేష్టురపి రక్షణం దయ. అనగా ఆపత్కాలమునందు శత్రువును కూడా రక్షించుట దయ అనబడును. సమస్త గుణములలో దయాగుణం మిక్కిలి శ్రేష్టమైనది. దయా సాహచర్యం లేని ఇతర గుణ సముదాయము ప్రాణములేని శరీరం వంటిది. అందుకనే మొట్టమొదటి స్థానాన్ని అలంకరించి ఉన్నది. శ్రీమద్భాగవతంలో ధర్మదేవత యొక్క 4 పాదములలో దయ కూడా ఒకటి అని పేర్కొనబడుచున్నది. తపశ్శౌచం దయాసత్యం ఇది పాదాకృతే కృతాః అని. అనగా తపస్సు, శుచి, దయా, సత్యం అనే ధర్మానికి 4 పాదాలు. అలాగే శ్రీమద్ వేదాంత దేశకుల వారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాసుని వక్షస్థల నివాసిని అయిన దయాదేవిని స్తోత్రం చేస్తూ దయాగుణ ప్రాశస్త్యాన్ని స్తుతిస్తూ దయాశతకమనే చక్కటి స్తోత్రాన్ని అందించారు. అందు దయాగుణమును కలిగిన దయాదేవిని స్తోత్రం చేస్తూ అనుకంప, కృప, కరుణ అని సంబోధించారు. మొట్టమొదటి శ్లోకంలోనే ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం అని. అనగా మనకు సాక్షాత్కరిస్తున్న 7 కొండలు సామాన్యమైనటువంటి పర్వతములు కావు. ఎలాగైతే చెరకురసం స్రవించి గడ్డకట్టి కలకండగా మారునో, అలాగే స్వామివారి యొక్క దయాగుణం స్రవించి గడ్డకట్టి పర్వతముగా మారినదట. అటువంటి సప్తగిరులకు సాష్టాంగ ప్రణామములను సమర్పించుకుంటున్నాను అని శ్రీమద్ వేదాంత దేశకుల వారు శరణాగతి చేస్తున్నారు. అలాగే భగవానుడు సర్వభూతదయచే సంతోషించినట్లు దేవతల దివ్యోపచారముల చేత కూడా సంతుష్టుడు కాడిని శ్రీమద్భాగవతంలోని శ్లోకం ద్వారా తెలుసుకునవచ్చును. నాతి ప్రసీదసి తథో ఉపచయత ఉపచారై ఆరాధిత స్వరగుణై హృది బద్ధకామై యత్సర్వభూతదయయా సదలభ్యీకో నానాజనేష్వహిత సుహృదాంతరాత్మా. సురగణముల చేత ఆరాధింపబడినను సంతుష్టుడు కాని భగవానుడు సర్వభూతదయచే మిక్కిలి సంతుష్టుడగును. కావున సర్వభూతదయ అనేది ప్రాణులకు చాలా ముఖ్యముగా చెప్పబడుచున్నది. అలాగే సుధాముడనే మాలాకారుని ఆతిథ్యం చేత సంతుష్టులైన బలరామకృష్ణులు అతనిని వరములు కోరుకొమ్మనగా అతడిట్లు కోరెను. సోపి వవ్రే అచలాం భక్తిం తస్మిన్నేవ అఖిలాత్మని తద్భక్తేషుత సౌహార్దం భూతేషుత దయాం పరమని. సర్వాంతర్యామియైన నీయందు నిశ్చలమైనటువంటి భక్తిని, నీ భక్తులతోడి సౌహార్దమును మరియు ప్రాణులయందు పరమ కృపను ప్రసాదించవలయనని కోరెను. కావున ప్రతి ఒక్క మానవునికి దయాగుణం అత్యంత ఆవశ్యకమైనది. ఇతరుని

ఇంతవరకు మాతృవందనం దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.

0: దయాగుణమును చూపెట్టినడల భగవంతుడు కూడా మిక్కిలి సంతోషించును.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: ప్రియమైన వినియోగదారులారా, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం బిఎస్ఎన్ఎల్ తో కలిసి వేడుకలు జరుపుకుందాం. బిఎస్ఎన్ఎల్ నుండి అద్భుతమైన ప్లాన్లు మరియు ఉత్తేజకరమైన ఆఫర్లను ఆస్వాదించండి. ఈ రోజే వచ్చి బిఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరండి. మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం ఒక్కరిపైకే పొందండి మరియు మరెన్నో ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తుంది.
3: రైతు సోదరులకి నమస్కారం. పొలం కబుర్లకు సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో మొక్కలలో కనిపించే వివిధ పోషక లోప లక్షణాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మొక్కలలో కనిపించే వివిధ పోషక లోప లక్షణాలు. ఒక పంట కావచ్చు, ఆ పంటలో ఉండే మొక్కలు మనం చూడంగానే అది ఏదో ఒక లోపంతో ఉంటుంది. కొన్నిసార్లు ఆ లోపాన్ని మనం గుర్తించలేకపోవచ్చు. కాబట్టి ఆ లోపం ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం దాన్ని గుర్తించాలి, వెంటనే మనం ఆ లోపాన్ని సరిచేసే విధానం ఏంటి అనే విషయం గురించి రైతు సోదరులకు సరైన అవగాహన ఉండాలి. అలా అవగాహన లేకుండా ఉండినట్లయితే పంటలో అధిక నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ పోషక లోపం లోపిస్తే ఆ మొక్క ఏ రూపంలోకి మారుతుంది, దాన్ని మనం ఎలా గుర్తించాలి, ప్రతిదానికి మనకు అధికారులు అందుబాటులో ఉండి వాటిని సరిచేయాలని ఆ సమయం ఉండకపోవచ్చు. కాబట్టి మనకు మనమే గుర్తించగలిగే శక్తి ఉండాలి. అలా ఉన్నప్పుడు మన పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. ముందుగా నత్రజని అనగానే మీ అందరికి తెలుసు. మరి ఇది కానీ లోపిస్తే ఆ మొక్క ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ లోపం మొక్కలపైన పెరుగుదల సరిగా లేకుండా ఉంటుంది. ఎట్లున్న మొక్క అట్లే ఉంటుంది, పొట్టిగా ఉండడం వల్ల, లేదా లేత ఆకుపచ్చగా ఉండి రంగు ఉండడం, క్రమేపీ అది పసుపచ్చగా మారడం. అది అసలు ఎక్కువగా నత్రజని కానీ లోపిస్తే తీవ్ర దశలో అంటే ఎక్కువ దశలో ముదురాకులు ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది నత్రజని లోపంగా భావించాలి. ఇక భాస్వరం. ఈ భాస్వర పోషకం లోపిస్తే మొక్క ఎలా ఉంటుంది? ఈ లోపం వల్ల మొక్క ఎదుగుదల తగ్గి గిడసబారిపోతుంది. ఆకులు నిటారుగా నిలబడినట్లుంటాయి. ఆకు అడుగు భాగంలో ఎర్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. ఈ గోధుమ రంగులో మచ్చలు కానీ ఆకుపైన ఉంటే మనం అది భాస్వరం లోపం అని మనం గుర్తించాలి. ఇక పొటాషియం. ఈ పొటాషియం పోషకం కానీ లోపం ఎలా గుర్తించాలి అంటే ముదురు ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. ఆకుల చివరిలో ఎండిన తుప్పు మచ్చలు ఏర్పడడం, ఆకుల కొసలు ముడుచుకుపోవడం, కణజాల క్షయం అంటే నెక్రోసిస్, ఇది ఆ కణజాలం అంతా కొంచెం డివైడ్ అయిపోయినట్టు జరుగుతుంది. ఇక కాల్షియం. ఈ పోషకం కానీ మొక్కలో లోపిస్తే ఎలా ఉంటుంది? ఆకులు మొదళ్ళు ఆకుపచ్చగా ఉండి చివర్లు పాలిపోతాయి. లేత ఆకులు సరిగా విచ్చుకోక వంకరలు తిరగడం, మొవ్వ ఆకులు జిగురు కలిగి ఉండడం, కొక్కెం మాదిరిగా ఏర్పడడం, ఆకులు అంచులు ఎండిపోవడం, లోపం కానీ ఎక్కువగా అయితే చిగురుటాకులు ఎండిపోయి రాలిపోతాయి. దీన్ని మనం కాల్షియం లోపంగా మనం గుర్తించాలి. ఇక మెగ్నీషియం లోపం ఏర్పడితే ఎలా ఉంటుంది? ఆకు అంటే ఆకు చివరి నుండి పసుపుగా మారడం, లోపం తీవ్రమైనప్పుడు ఊదా రంగుకు మారడం, ఆకులు కొనలు అంచులు మొదటి భాగాల్లో కుళ్ళిన మచ్చలు ఏర్పడి సులభంగా ఆకులు రాలిపోవడం జరుగుతుంది. ఆ తర్వాతది గంధకం. ఈ గంధకం లోపం వలన లేత ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోయి మొక్క ఎదుగుదల తక్కువగా ఉండి ఆకుల మీద మచ్చలు ఉండవు. ఇంచుమించున నత్రజని లోప లక్షణాలను పోలి ఉంటాయి. నత్రజని, గంధకం ఒక రకంగానే మనం ఆ లోప లక్షణాలు తీసుకోవాలి. ఇక జింకు. ఈ లోపం ఈజీగా ఎవరైనా ఇట్లే మనం గుర్తించవచ్చు. ఈ లోపం కానీ ఏర్పడితే ఆకులు దగ్గర దగ్గరగా పసు పచ్చగా ఉండి ఈనులు మాత్రం పచ్చగా ఉంటాయి. కనుపుల మధ్య దూరం తగ్గి ఉండడం, ఆకుల చివరంచులు ఎండిన ఇటుకు రంగు లేదా తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం, కొత్తగా వచ్చిన లేతాకులు చిన్నగా మారడం జరుగుతుంది. ఇక రాగి పోషక లోపం. ఇది మొక్కలు ఎలా గుర్తించాలంటే లేత ఆకుల అంచులు ఈనెల చివర్లు లేతాకు పచ్చగా మారి తర్వాత

0: ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం, నిమ్మ మొదలైన పల వృక్ష జాతుల్లో లేతాకులు ఎండిపోయి సులభంగా రాలిపోవడం, కాండం మీద కాయల మీద మచ్చలు పుడిపులు ఏర్పడడం జరుగుతుంది. ఇక మొక్కలో ఇనుము పోషకం లోపిస్తే లేతాకులలో ఆకుపచ్చని పదార్థం తగ్గి పసుపు రంగుకు మారిపోతాయి. ఈనులు మాత్రం ఆకుపచ్చగానే ఉండడం, లోపం ఎక్కువైనప్పుడు ఆకులు ఈనులు కూడా తెల్లగా రాలిపోవడం, అంటే క్లోరోసిస్ జరుగుతుందన్నమాట. కాబట్టి మనం ఈజీగా మనం గుర్తించవచ్చు. ఆ తర్వాతది మాంగనీస్. ఈ లోపం లేతాకుల్లో ఈనుల మధ్య భాగం ఆకుపచ్చ రంగుగా మారి, అంటే ఆకుపచ్చ రంగు తగ్గిపోయి పసుపుగా మారడం, అక్కడక్కడ మచ్చలు ఏర్పడడం, ఈనులు మాత్రం ఆకుపచ్చగానే ఉండడం, పండ్ల జాతుల్లో ఆకులు రాలిపోవడం మనం గమనించవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే మాంగనీసు లోపంగా మనం గుర్తించాలి. ఇక బోరాన్. ఈ బోరాను మనం ఈజీగా గుర్తించవచ్చు. ఈ లోపంగానే వస్తే లేతాకులు మొదటి భాగంలో ఆకుపచ్చని రంగు కోల్పోయి తెల్లని చారలు ఏర్పడడం, చిగురాకులు చనిపోవడం, ఆకులు మెలికలు తిరగడం, మందంగా తయారవడం, వంకర తిరిగి ఆకారాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఇలా జరిగితే మనం మొక్కలో బోరాన్ లోపించింది అని మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మాలిబ్డినం. ఈ మాలిబ్డినం లోపం మొక్కలో లోపిస్తే పెరుగుదల తగ్గిపోతుంది, నత్రజని లోప లక్షణాలు పోలి ఉండి ఆకులు లేత ఆకుపచ్చ రంగుకు మారిపోవడం, ఈనుల మీద తప్ప మిగతా ఆకంతా పసుపుగా ఎరుపు రంగు మచ్చలు ఏర్పడడం, ఆకులు చుట్టుకుని పోవడం జరుగుతుంది. కాలీఫ్లవర్, టమోటా, బంగాళాదుంపలు వంటి కూరగాయ పంటల్లో, నిమ్మజాతి వంటి పలవృక్షాలపై ఈ లోపం ఎక్కువగా మనం గమనించవచ్చు. ఇక వివిధ పంటలపై సాధారణంగా మనకు కనిపించే సూక్ష్మ పోషక లోపాలు. వరిలో ఎక్కువగా జింకు, ఇనుము, రాగి, మాంగనీస్ ఇవి మనం ఎక్కువగా గుర్తించవచ్చు. మొక్కజొన్నలో జింకు లోపం, వేరుశనగలో కూడా జింకు, ఇనుము, మాంగనీసు, చెరుకులో జింకు, ఇనుము, మాంగనీసు, మామిడిలో జింకు, కూరగాయల్లో జింకు, బోరాన్, కొబ్బరి, ఆయిల్ ఫామ్ పంటల్లో బోరాన్. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు చెప్పినవి బాగా గుర్తుపెట్టుకొని ఒక మొక్కలో ఏ పోషకం లోపిస్తే ఆ మొక్క ఎలా తయారవుతుంది దాన్ని మనం గుర్తించి ఆ లోపాన్ని మనం సరిదిద్దుకుంటే తద్వారా మన పంటలు అధిక దిగుబడులు పొందడానికి వీలవుతుంది. అయితే ఇప్పుడు వినండి, పంట మార్పిడితో రైతులు కలిగే ప్రయోజనాలు ఏంటి అన్న విషయం గురించి. వేరువేరు పైర్లను ఒకదాని తర్వాత ఒకటి పండించడాన్ని పంట మార్పిడి అంటారు. ప్రతి సంవత్సరం ఒకే భూమిలో ఒకే రకమైన పంటను సాగు చేయకుండా వేరువేరు పైర్లను ఒకదాని తర్వాత ఒకటి పండించడాన్ని పంట మార్పిడి అంటారు. సంవత్సరాల తరబడి ఒకే పంటను సాగు చేస్తూ పోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. పంట మార్పిడితో ఏమి ప్రయోజనాలు పొందొచ్చో ఇప్పుడు చెబుతాను. అదేంటంటే, నేలలో సేంద్రియ పదార్థం పెరిగి భూమి భౌతిక స్థితి బాగా మెరుగుపడుతుంది. అలాగే ఈ లెగ్యూమ్ జాతి పైర్ల వల్ల వాటి వేర్లు బుడిపుల్లోని బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని స్థిరీకరించి పైర్లకు అందిస్తుందన్నమాట. ఈ పంట మార్పిడి ద్వారా కలుపు సమస్య కొంతవరకు తగ్గించవచ్చు. ఒకే పంటను పండించడం వలన శిలీంద్ర బీజాలు, కీటకాల గ్రుడ్లు, కోసస్త దశలు వీటినన్నింటినీ కూడా నియంత్రించలేము. వయ్యార భామ కలుపు మొక్కను నియంత్రించుటకు పశువులు మేతగా పనికి వచ్చే గడ్డి జాతి మొక్కలను సాగు చేయాలి. ఇక ఆవాలు, నువ్వులు, బంతిపూల వంటి పంటలతో ఈ పంటల మార్పిడి లేదా మిశ్రమ పంటగా సాగు చేయడం వల్ల టమోటా, వంగ, బెండ వంటి పంటల్లోని నులిపురుగులు ఉధృతిని మనం తగ్గించవచ్చు. చెరుకు నాశించే మోవు పురుగును వరి పైరు వేయడం ద్వారా నివారించవచ్చు. కంది పైరు నాశించే ఎండుఆకు తెగులు నివారించుటకు పంట మార్పిడిగా మినుము, పెసర, ఇంకా నువ్వులు, వేరుశనగ సాగు చేసుకోవాలి.
1: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈ ప్రసారంలో 7 గంటలకు న్యూఢిల్లీలోని ఎర్రకోట బుర్జులపై నిర్వహించబోయే జెండా ఆవిష్కరణ వేడుకకు సంబంధించిన ప్రత్యక్ష వ్యాఖ్యానంతో పాటు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి చేయబోయే ప్రసంగం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. కార్యక్రమం ముగిసే వరకు కొనసాగుతుంది. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముందుగా శ్రోతలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవం

0: శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఢిల్లీలో ఆమె నిన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, శ్రమజీవులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొంటూ
1: నిష్టవాన్ విద్యార్థి ఔర్ శిక్షక్, వికాస్ కే లియే తత్పర వైజ్ఞానిక్ ఔర్ ఇంజనీర్, స్వాస్థ్య సేవా మే కార్యరత్ డాక్టర్ ఔర్ స్వాస్థ్యకర్మీ, మెహనతీ శ్రమిక్ ఔర్ అన్నదాతా కిసాన్ అప్నే ప్రయాసో సే రాష్ట్ర నిర్మాణ కర్ రహే హై. ప్రతిభావాన్ ఖిలాడి, శిల్పకార్ తథా కళాకార్, జనహిత్ మే సేవారత్ జన ప్రతినిధి, న్యాయ వ్యవస్థా సే జుడే న్యాయకర్మీ, కార్యనిష్ట సివిల్ సేవక్, అర్థ వ్యవస్థా మే యోగదాన దేనే వాలే నిస్వార్థ సమాజసేవీ ఔర్ స్వచ్ఛతా అభియాన్ కే అగ్రణీ కార్యకర్తా, హమారే సభీ సఫాయి మిత్ర దేశ్ కీ ప్రగతి మే మహత్వపూర్ణ భూమికా నిభా రహే హై.
0: దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈరోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ముఖ్య ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 5,000 మంది అతిథులను ఆహ్వానించారు. విశిష్ట అతిథులుగా హాజరవ్వాలని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన పీఎం విశ్వకర్మ పథకం లబ్దిదారులు 100 మందిని ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా శౌర్య పథకాలను, సేవా పథకాలను పోలీస్, అగ్నిమాపక దళం, హోంగార్డ్, పౌరరక్షణ, జైళ్ల సిబ్బంది మొత్తం 1,057 మందికి ప్రదానం చేయనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నేలపాడు పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలోని హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణిస్తారు. క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకం అమలు తీరు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వారితో ముఖాముఖి మాట్లాడతారు. మహిళల అభిప్రాయాలు, సూచనలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకోనున్నారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఇతర జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల ఇన్ఛార్జి మంత్రులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో నిన్న జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రైతుల పంటల బీమా గడువు పొడిగింపునకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్లను పునరుద్దరించామని, ప్రజల డిమాండ్ మేరకు మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొంటూ
1: 2014-19లో 204 అన్నా క్యాంటీన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 100 రోజుల్లో అట్లా ఓపెన్ చేసాం. అయితే మళ్ళా రూరల్ మరొక 70 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఓపెన్ చేసాం. సూర్య గారు తీసుకుంటే అది రాష్ట్రంలో నెంబర్ 1లో కాకినాడ జిల్లా ఉంది. దాదాపు 11,993 హౌసెస్ కి కనెక్షన్ ఇచ్చారు. అదే విధంగా జాగ్రత్త తీసుకోవాల్సింది వాటర్, ఎల్నినో ఎంతో ఎఫెక్ట్ ఉంది. దానికి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా మీటింగ్లు పెట్టి అటు ఇరిగేషన్ అధికారులకి, అగ్రికల్చర్ వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు.
0: స్వాతంత్ర్యం కోసం మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కేంద్రంలో రాజ్విహార్ నుంచి ఏ క్యాంపులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ వరకు నిన్న నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయులు చేసిన త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసన మండలి, శాసనసభ సమావేశాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతి భద్రతలు, పోలీసు బందోబస్తుపై అధికారులతో వారు నిన్న సమీక్షించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది. శ్రీలంకలోని గాలీ నగరంలోని అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ 10:00 నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి 7 పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా.

Nottingham Police Bandit! Yes, yes, yes! Nottingham!

0: మీరింతవరకు 80వ స్వాతంత్ర దినోత్సవం
1: ఇంతవరకు మీరు న్యూఢిల్లీలోని మన భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నిర్వహించిన జెండా ఆవిష్కరణ వేడుక సంబంధించిన ప్రత్యక్ష వ్యాఖ్యానం, అలాగే ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ఇంతవరకు ప్రత్యక్ష వ్యాఖ్యానంలో ఉన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే చేయబడింది. ఇప్పుడు ప్రకటనలు విందాం.
2: ప్రియమైన వినియోగదారులారా, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం బిఎస్ఎన్ఎల్ తో కలిసి వేడుకలు జరుపుకుందాం. బిఎస్ఎన్ఎల్ నుండి అద్భుతమైన ప్లాన్లు మరియు ఉత్తేజకరమైన ఆఫర్లను ఆస్వాదించండి. ఈ రోజే వచ్చి బిఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరండి. మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం 1 రూపాయికే పొందండి మరియు మరెన్నో ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తోంది.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ముఖాన్ మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడువులో తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
8: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
9: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
10: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
9: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇప్పుడు ఒక పాట విందాం. చిత్రకుసుమలు ఒక పాట విందాం. వినబోతున్న పాట గుడ్ లక్ సఖీ సినిమా కోసం జస్ప్రీత్ జస్ పాడిన ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ప్రేక్షకులారా, జాగ్రత్త! మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
3: ఆర్బీఐ అంటోంది, ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపారం

0: పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ప్రియమైన వినియోగదారులారా, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం బిఎస్ఎన్ఎల్ తో కలిసి వేడుకలు జరుపుకుందాం. బిఎస్ఎన్ఎల్ నుండి అద్భుతమైన ప్లాన్లు మరియు ఉత్తేజకరమైన ఆఫర్లను ఆస్వాదించండి. ఈ రోజే వచ్చి బిఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరండి. మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం 1 రూపాయికే పొందండి మరియు మరెన్నో ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తోంది.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనప్పురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనప్పురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
7: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీ తో మనప్పురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ఐసీటీసీ కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
9: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనప్పురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనప్పురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
11: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
10: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
11: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
10: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
11: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
10: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
11: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
10: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు విన్న పాట గుడ్ లక్ సఖీ సినిమా కోసం జస్ప్రీత్ జడ్జ్ పాడిన పాటది. సినిమా పాట విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలవుతోంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై 3000 జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భారత్, శ్రీలంక మధ్య 2 టెస్టు సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఇక వార్తలు వివరంగా. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు.
1: ఆజాది కే బాద్ 15 అగస్త్ లాల్ కిలే పర్ పహలీ బార్ వందే మాతరం గూంజ రహా హై. ఆజ్ జబ్ హమ్ దేశ్ కే లోగ్ వందే మాతరం కే 150 వర్ష్ మనా రహే హై, ఇస్సే బడా ఉత్తమ్ అవసర్ క్యా హో సక్తా హై.
0: భారత్ ప్రపంచంలోనే ఒక ప్రధాన, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి

0: అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే పెద్ద లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని తెలిపారు.
1: कभी फ्रेजाइल फाइव में गिरे जाते थे, 12 साल के भीतर भीतर हम एक मेजर इकोनॉमी में फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बन गए हैं.
0: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణలు సృష్టించిన సవాళ్లను గుర్తు చేశారు. ఈ సంక్షోభాల సమయంలో వ్యాక్సిన్లు, ఇంధనం, గ్యాస్, డీజిల్, ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ ప్రజల్లో భయాలు సృష్టించేందుకు అనేక వదంతులు ప్రచారం చేశారని గుర్తు చేశారు. నేడు దేశంలో గ్యాస్, పెట్రోల్, యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యన రాష్ట్రపతి నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే, రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింత బలపరిచిందని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు కొన్నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని తెలిపారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి, సంక్షేమం వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్య ఉద్దేశాలని, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ అప్పారావుని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
2: गुर्जरा अप्पा राव ने अपने एक गीत में सभी भारतवासियों को देश प्रेम का अमूल्य संदेश दिया है. उन्होंने कहा है, देश मुन्नु प्रेमिंचु मन्ना, मंची अन्न दे पेंचु मन्ना, देश मंटे मट्टी का दोई, देश मंटे मनुष्य लोय. इन पंक्तियों का भाव है, देश से प्रेम करो, भलाई को बढ़ाओ. देश का अर्थ केवल मिट्टी ही नहीं है, देश का अर्थ समस्त जन समुदाय है. मुझे विश्वास है कि समाज की भागीदारी और सरकार के प्रयासों से गांव-गांव में, नगर-नगर में, भारत के घर-घर में रहने वाले सभी लोग स्वस्थ, सुखी और समृद्ध बनेंगे.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, స్పీకర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి అంకిత భావంతో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు, జాతీయ వీరులకు దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని రాధాకృష్ణన్ అన్నారు. దేశ సరిహద్దులను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో అచంచలమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న సాయుధ బలగాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులను ఈరోజు గుర్తు చేస్తుందని ఓం బిర్లా తన సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన, సంపదతో కూడిన ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించే దిశగా మరింత వేగంగా అడుగులు వేసేలా ప్రతిజ్ఞ చేయాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల తిరుగులేని ధైర్యాన్ని, త్యాగాన్ని, అత్యున్నత శౌర్యాన్ని గౌరవించడానికి ఈరోజు ఒక వేదిక అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. యూజీసీ నెట్ జూన్2026, సిఎస్ఐఆర్ నెట్, ఐకార్, అఖిల భారత ప్రవేశ పరీక్ష, పీహెచ్డీ కార్యక్రమం కోసం జరిగే అఖిల భారత పోటీ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్ కీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రేపు విడుదల చేయనుంది. ఈ తాత్కాలిక ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురిస్తామని ఎన్టీఏ తెలిపింది. ఈ సందర్భంగా అభ్యర్థులు కేవలం ఎన్టీఏ నుండి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం కేవలం ఒక జాతీయ చిహ్నం మాత్రమే కాదని, అది మన దేశం కష్టపడి సాధించుకున్న స్వేచ్ఛ, ఐక్యత, గుర్తింపు, గౌరవం, ప్రజల ఉమ్మడి ఆకాంక్షలకు ప్రతీక అని ఉద్ఘాటించారు.

హాంకాంగ్లోని ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కాచ్యూ, భారత కాన్సుల్ జనరల్ రాజేష్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాంకాంగ్ అభివృద్ధిలో భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను జాన్ లీ కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాధిస్తున్న ఆర్థిక సాంకేతిక పురోగతిని రాజేష్ నాయక్ ప్రస్తావించారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ, మువ్వన్నెల జెండా పౌరులకు త్యాగం, కర్తవ్యనిష్ట, జ్ఞానాన్ని గుర్తు చేస్తుందన్నారు. 1857 నుంచి 90 ఏళ్ల పాటు మన పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్రమని, ఆ త్యాగనిరతి మన హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలని పేర్కొన్నారు. జాతీయ జెండాలోని కేసరి రంగు త్యాగం, జ్ఞానం, బాధ్యతాయుతమైన కర్తవ్యానికి ప్రతీక అని వివరించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అగర్తలలోని తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారని కొనియాడారు. ఈ వేడుకలు భావితరాల్లో దేశభక్తిని పెంపొందించడానికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తెలియజేయడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ రాష్ట దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. భారత జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ టూర్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్ ధనంజయ డి సిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండిస్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ 5వ స్థానంలో, శ్రీలంక 6వ స్థానంలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతాను. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందే మాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. జెండా ఎగురవేయడానికి ముందు ప్రధానమంత్రి రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కాకినాడలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. రాష్టంలో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణించనున్నారు. విజయవాడ సింగనగర్లోని మాకినేని బసవపుణ్య స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. విజయవాడ రైల్వే డివిజన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేడియం కార్యాలయం వద్ద డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా జాతీయ జెండాను ఆవిష్కరించి రైల్వే రక్షణ దళం గౌరవ వందనం స్వీకరించారు. ప్రతి ఏటా శ్రావణ పూర్ణిమ నాడు వచ్చే హయగ్రీవ జయంతిని పురస్కరించుకుని

సాంస్కృత సప్తమ మహోత్సవాలను వివిధ జిల్లాల్లో 7 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలుగు సాంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ శరత్చంద్ర తెలిపారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వినియోగదారుల కోసం ఫ్రీడమ్ 2.0 మొబైల్ పేరుతో రూపాయికే సిమ్ కార్డు అందిస్తోందని ఆ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం వెల్లడించారు. కేరళలోని ప్రసిద్ద శబరిమల అయ్యప్ప ఆలయం ఆదివారం తెరుచుకోనుంది. చింగం మాస పూజల నిమిత్తం ఆలయాన్ని తెరుస్తున్నామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తగిన ఏర్పాట్లు చేస్తోందని అధికారులు తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ శ్రీలంకలోని గాలే నగరంలోని అంతర్జాతీయ స్టేడియంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: చుట్టూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:15 దాటి 17 సెకండ్లుగా వస్తుంది. హరివిల్కి అయితే ఎంటర్ అయిపోయాం. మరి ఈ హరివిల్లో మీకు ఎంతగానో ఇష్టమైన ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆయన 7వ అంతస్తులో ఉంటాడు. ఆయన ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాడు. కానీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం 4వ వరకే లిఫ్ట్లో వచ్చి మిగిలిన 3 అంతస్తులు ఎక్కి వెళ్తాడు. ఎందుకు? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక ఆయన 7వ అంతస్తులో ఉంటాడు. ఆయన ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాడు. కానీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం 4వ అంతస్తు వరకే లిఫ్ట్లో వచ్చి మిగిలిన 3 అంతస్తులు ఎక్కి వెళ్తాడు. ఎందుకు? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866243884 కి అయితే మెసేజ్ చేసేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

న్యూస్ వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే దొంగ దొంగ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే గనక మన ఎన్ చిత్ర గారు పాడగా రాజశ్రీ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:22 దాటి 3 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హార్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఆయన 7వ అంతస్తులో ఉంటాడు. ఆయన ప్రతిరోజు ఆఫీస్కు వెళ్తున్నప్పుడు లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తాడు. కానీ తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం 4వ అంతస్తు వరకే లిఫ్ట్ లో వచ్చి మిగిలిన 3 అంతస్తులు ఎక్కి వెళ్తాడు ఎందుకు అని అడిగాను. దానికి చాలా మంది

ఇట్ ఇస్ పంపించారు. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ అంటూ బాను లేమల పండు నుంచి అయితే మెసేజ్ చేశారు. అలాగే ఆత్మీయ ఆకాశవాణి అధికారులకు అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వేమల నరసింహరావు విద్యానగర్ కాలనీ నుంచి నిజామాబాద్ నుంచి అయితే మెసేజ్ చేశారు. ఆదో నుంచి రాజేశ్వరి బాయ్ గారు చాలా రోజులు ఏందండి మీ మెసేజ్ చూసి గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. వేటపాలెం రామ్నగర్ బొడ్డబాల సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఆకాశవాణి అధికారులకు ఆర్జీలందరికీ వార్తా విభాగానికి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అంటూ పంపించారు. మీ తరపున వాళ్ళందరికీ కూడా నా విషెస్ చెప్తానండి. ఇంకా హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్ అంటూ కోట సునీత విజయవాడ నుంచి అయితే మెసేజ్ పంపించారు. సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి విజయవాడ నుంచి అయితే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ పంపించారు. ఇంకా అందరూ విషెస్ చెప్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గణవరం పూలతోట రామచక్రం నుండి దోగువర్తి శివప్రసాద్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు సాంగ్ కావాలంటూ. చూద్దాం. ఇంకా వివిధ భారతి ఆన్సర్ నెమలి అంటూ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి. ఎం మురహరి యశోద జానకిరాజు రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ హలో గుడ్ మార్నింగ్ సౌజన్ గారు బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెడకొండూరు నుంచి మా తరపున అంటూ విషెస్ అయితే కన్వే చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఇంకా ముసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ బాగున్నారా మేడం అంటూ మెసేజ్ చేశారు. ఫైన్ అండి. ఇంకా భాస్కర్ పేట నుంచి హాయ్ సౌజన్ గారు గుడ్ మార్నింగ్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఆన్సర్ అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు విషెస్ చెప్పారు. అలాగే ఆన్సర్ కూడా చెప్పారు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి వాకింగ్ చేసినట్లుంటుందని అనుభవించారు. కాదండి. గుడ్ మార్నింగ్ ఆజయ సౌజన్య మేడం గారు అంటూ విషెస్ తెలుపుతున్నారు. ఎర్మిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎక్సైజ్ కోసం అంటూ ఉషా విజయవాడ నుంచి అయితే పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ సౌజన్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్ దుర్గారావు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు హంపాపురం గ్రామం నుంచి మెసేజ్ అయితే పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ అంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు. అలాగే ఆన్సర్ పంపించలేదండి. ఆన్సర్ పంపిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఇంకా వివిధ భారతి ఆన్సర్ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఎందుకండి? అలా ఏం కాదండి. జస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఆయన 7వ అంతస్తులో ఉంటారు అంతే. ఆయన ప్రతిరోజు ఆఫీస్కు వెళ్తున్నప్పుడు లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాడు. కానీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం 4వ అంతస్తు వరకే లిఫ్ట్లో వచ్చి మిగిలిన 3 అంతస్తులు ఎక్కి వెళ్తాడు ఎందుకు అన్న దానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఏంటి సంబంధం నాకు అర్థం కావట్లా. ఒక 3 మెసేజ్ అయితే పంపించారు ఇప్పటికీ. ఇంకా ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే లిఫ్ట్ పనిచేసి ఉండదు అని పంపించారు. చూద్దాం అది కరెక్టో కాదు. ఇంకా అందరికీ విషెస్ చెప్తున్నారు కొనకొండల రమణారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. లిఫ్ట్ అక్కడే ఆగిపోయింది. ప్రతిరోజు ఆగిపోతుందా అండి? కాదనమాట. ఎప్పుడో ఒకరోజు అంటే మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అని చెప్తాను. కానీ ప్రతిరోజు అలాగే వెళ్తారు. ఎందుకు అంటే అతను పొట్టిగా ఉంటారనమాట. లిఫ్ట్లో 4వ నెంబర్ బటన్ వరకే అతను చేయి అందుతుంది. సో 7వ నెంబర్ బటన్ అందదు కాబట్టి ఇంకా 4 వరకు లిఫ్ట్లో వెళ్తారనమాట. అది ఆన్సర్. ఇంకా మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే ఒక పెద్ద రంధ్రం ఉన్న జల్లెల్లో నీళ్లు నింపి పట్టుకోవాలి. అస్సలు జల్లెల్లో నీళ్లు కారకుండా నిలబెట్టడం సాధ్యమేనా? కనీసం కొంచెం సేపు అయినా హోల్డ్ చేయగలగాలి. ఎలా? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0866244 కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

ఆకాశవాణి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతమాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం వింటారు. రచన శ్రీ జి మురళీధర్రావు, సంగీతం శ్రీ టిఎస్ఎస్ అయ్యప్పరాజు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత మాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం విన్నారు. రచన శ్రీ జి మురళీధర్రావు, సంగీతం శ్రీ టిఎస్ఎస్ అయ్యప్పరాజు, గానం శ్రీమతి శ్రీనిధి తిరుమల, సిహెచ్ సంజన గారు, శ్రీ కె జాఫర్ పాషా, శ్రీ ఎస్టిపి విజయసారథి, సితార్ శ్రీ పాండురంగ్ ముతాలిక్, కీబోర్డ్ శ్రీ డివిఎస్ గురుప్రసాద్, ప్యాడ్స్ శ్రీ ఎస్ శ్రీధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దాటుతుంది. ఒకవైపు దేశమంతా ఉత్కంఠ, మరోవైపు ఎన్నో దశాబ్దాలుగా పోరాటం ఫలించబోతుందన్న ఆనందం. అర్ధరాత్రి గడియారం దాటింది, తేదీ మారింది, ఆగస్టు 15 వచ్చింది, భారత చరిత్ర మారింది. అప్పటి వరకు పరాయి పాలనలో ఉన్న ఒక దేశం తన భవిష్యత్తును తానే రాసుకునే స్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ స్వేచ్ఛ మనకు ఊరికే రాలేదు. దాని వెనుక జైళ్లలో గడిచిన జీవితాలున్నాయి, లాఠీ దెబ్బకు రెదురుడ్డిన దేహాలున్నాయి, ఉరికంబాలను ముద్దాడిన యువకులున్నారు, కుటుంబాలను వదిలి ఉద్యమ బాట పట్టిన మహిళలున్నారు. పేర్లు చరిత్రలో కనిపించకపోయినా దేశం కోసం సర్వ
1: నడుస్తున్నప్పుడు భూమిని సరిగా తెలుసుకోలేప్పుడు, మనం భూమి మీద నడుస్తున్నప్పుడు మనం మేఘాల్లో నడుస్తున్నట్టు ఫీలింగ్ ఉండడం, అలాగే రాత్రిపూట విపరీతమైన కాళ్ళ నొప్పులు రావడం అనేది ఇది ఒక కామన్ కంప్లైంట్ షుగర్ పేషెంట్స్ తో చూస్తుంటాం. ఇది కాకుండా ఆటోనోమిక్ న్యూరోపతి గురించి చూసినట్టయితే మీరు గమనించినప్పుడు షుగర్ పేషెంట్స్ అంటే ఎక్కువ శాతం షుగర్ కంట్రోల్ అయినట్టుండి వాళ్ళకి వచ్చే సమస్యల్లో ఆటోనోమిక్ న్యూరోపతిని మనం మళ్ళీ సబ్ పార్ట్స్ గా విడదీసినప్పుడు మన జీర్ణ వ్యవస్థకు సంబంధించి డయాబెటిక్ కంట్రోల్ అయినప్పుడు న్యూరోపతిలో ఉండేది డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అంటాం. దీంట్లో ఏంటంటే పేషెంట్ కి ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది సరిగా కంట్రోల్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ తో ఏదో గ్యాస్ టాబ్లెట్స్ వాడుతూ దానికి చూపించుకుంటూ గ్యాస్ కి సంబంధించి చూపించుకుంటూ ఉండరు, కానీ అసలు కారణం వచ్చేసి షుగర్ కంట్రోల్ లేకపోవడం అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏమవుతుందంటే పేషెంట్ ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో ఉండే ఆహారము జీర్ణకోశ వ్యవస్థ స్లో అయిపోతూ ఉంటుంది. పేషెంట్కి ఎప్పుడు కడుపు ఉబ్బరము, వికారము, వామిటింగ్ సెన్సేషన్, కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్టు ఉండడం, ఇలాంటివి మనం డయాబెటిక్ గ్యాస్ట్రోపరిసిస్లో గమనిస్తాము. అలాగే ఆటోనోమిక్ న్యూరోపతిలో ఇంకొక భాగం వచ్చేసి ఆర్థోస్టాటిక్ హైపర్టెన్షన్, అంటే సడన్ గా పేషెంట్ కూర్చుని లేవగానే బీపీ డౌన్ అయి కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళలో గమనిస్తుంటాం. వీళ్ళకి అప్పుడప్పుడు కళ్ళు తిరగడము, తర్వాత ఉన్నట్టుండి హార్ట్ రేట్ బాగా పెరిగిపోయినట్టు అవడము, తర్వాత హార్ట్ రేట్ స్లో అవడం, ఇర్రెగ్యులర్ అవడం అనేది చూస్తుంటాము. దీంతోపాటు విపరీతమైన చెమటలు పట్టడము, లేకపోతే అసలు చెమటే పట్టకపోవడము, తర్వాత ఆహారం తింటున్నప్పుడు విపరీతంగా చెమటలు పట్టడం, ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి కాళ్ళల్లో రక్త సరఫరా తగ్గడంతో పాటు ఆటోనోమిక్ న్యూరోపతి వల్ల చెమట అనేది సరిగా పట్టకపోవడం వల్ల కాళ్ళు ఎప్పుడు పగిలినట్టు పొడిబారిపోయి డ్రై అయిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది కాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ముఖ్యమైన సమస్య వచ్చేసి బ్లాడర్ అండ్ యూరినరీ సమస్యల్లో పేషెంట్కి యూరిన్కి పద్దాక యూరిన్కి వెళ్లాల్సి రావడం, కానీ వెళ్ళినప్పుడు కంప్లీట్గా యూరిన్ ఎంప్టింగ్ ఆఫ్ ది బ్లాడర్ సరిగా లేకపోవడం, దానివల్ల పేషెంట్ యూరిన్ కంప్లీట్గా వెళ్ళకపోవడం వల్ల ఈ న్యూరోపతి సమస్య వల్ల వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఆ షుగర్ యాడ్ అయ్యి తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఈ న్యూరోపతిలో భాగమే. ఇది కాకుండా కామన్గా పేషెంట్స్ ఫేస్ చేసే దాంట్లో లైంగిక సామర్థ్యం దెబ్బతినడం, ఇది కూడా మగవాళ్ళకి చూస్తున్నప్పుడు అయితే అంగస్థమైన ప్రాబ్లమ్స్ ఈ డయాబెటిక్ న్యూరోపతిలో ఒక కంప్లైంట్. అలాగే లేడీస్కి వచ్చేసి వేరే రకమైన సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేది మనం చూస్తుంటాము. సో ఆటోనోమిక్ న్యూరోపతిలో ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే ఈ నొప్పి తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ముఖ్యంగా చూసినప్పుడు గుండె గురించి మనం మాట్లాడినప్పుడు హార్ట్ అటాక్లు వాటిలో నార్మల్ పర్సన్కి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఛాతిలో నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్, అంటే ఏమాత్రం నొప్పి లేకుండా హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం. సో ఇలా చూసినప్పుడు ఏంటంటే న్యూరోపతి అనేది మనం ఓన్లీ కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంట

0: కింద మనం వదిలిపెట్టేసుకునేది కాకుండా చాలా రకాల ఆర్గాన్స్ న్యూరోపతి అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా కామన్ గా న్యూరోపతిని ఎందుకు మనం సీరియస్ గా పరిగణించాలంటే, న్యూరోపతి ఉన్నప్పుడు కాళ్ళ యొక్క స్పర్శ జ్ఞానం తగ్గుతుంది, కాళ్ళల్లో రక్త ప్రసరణతో పాటు చెమట కూడా తగ్గి కాళ్ళు డ్రై అయ్యి ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే అది చలికాలంలో స్కిన్ ఇంకా బాగా పొడిబారడం వల్ల పేషెంట్ తెలియక దాన్ని స్కిన్ మీద ఏదైనా గోకినా సరే ఆ స్కిన్ కట్ అయ్యి క్రాక్స్ వచ్చి దాంట్లోకి మన సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి సెల్యులైటిస్ లాగా అది కంట్రోల్ అవ్వకపోతే గ్యాంగ్రీన్ లాగా కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి ఆస్పెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఆస్పెక్ట్ వచ్చేసి ఎక్కువ కాలం షుగర్ కంట్రోల్ లేనప్పుడు కాళ్ళల్లో ఈ న్యూరోపతి వల్ల కావచ్చు, స్పర్శ జ్ఞానం తగ్గడం వల్ల కావచ్చు, ఏదన్నా గాయమైనప్పుడు ఇమీడియట్ గా పేషెంట్ కి తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల ఆ గాయం చిన్నదే కదా అనుకున్నా కూడా ఒక వారం కల్లా ఆ గాయం పెద్దదైపోయి మనం సరిగ్గా గమనించకపోతే అది వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్ కి దారితీసే అవకాశం. సో ఇన్ని రకాల సమస్యలు మనం న్యూరోపతితో లింక్ అయి ఉంటాయి కాబట్టి ఇవన్నిటికీ మూల కారణం అనేది షుగర్ కంట్రోల్ లేకపోవడం. కాబట్టి ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ చేసుకుంటూ హెచ్పిఐవన్సీ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే ఈ న్యూరోపతికి సంబంధించి మనం జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఇది కాకుండా ఈ షుగర్ డౌన్ అయినప్పుడు నార్మల్ పేషెంట్స్ లో చెమటలు బట్టి తెలిసే అవకాశం ఉంది, కానీ కొన్నిసార్లు న్యూరోపతి ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ హైపోగ్లైసిమియా కూడా దానివల్ల వచ్చే లక్షణాలు కూడా చెమటలు పట్టకపోవడము కాబట్టి పేషెంట్ కూడా అవేర్నెస్ ఉండకపోవడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ మనం న్యూరోపతి కింద కన్సిడర్ చేస్తుంటాం. సో ముఖ్యంగా చెప్పాలంటే న్యూరోపతి ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ స్ట్రిక్ట్ గా షుగర్ కంట్రోల్ చేయాలి, తర్వాత డైలీ లేదా వారంలో 2 సార్లు అయినా పాదాలు అడుగున కరెక్ట్ గా చూసుకుని ఏదన్నా చిన్న గాయమైనా సరే ముందుగానే మనం గమనించుకోవాలి షుగర్ పేషెంట్స్. అలాగే మెత్తటి చెప్పులు, టైట్ గా లేని చెప్పులు, కాలికి గాయం కాని చెప్పులు వేసుకోవాలి, పాదాలు బాగా పొడిబారుతుంటే దానికి సంబంధించి మంచి మాయిశ్చరైజర్ వాడాలి. అలాగే షుగర్ పేషెంట్స్ లో వచ్చే కామన్ గా వచ్చేసి విటమిన్ బి12 డెఫిషియన్సీని మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఒకటి వెజిటేరియన్స్ కి విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది, రెండోది నాన్ వెజిటేరియన్స్ అయినా సరే షుగర్ టాబ్లెట్స్ మెట్ఫార్మిన్ వల్ల కొంతమందికి బి12 డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంది కదా, అది కూడా న్యూరోపతి సమస్య ఉన్నప్పుడు విటమిన్ బి12 చెక్ చేసి ఆ లెవెల్స్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు జనరల్ గా రెగ్యులర్ గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు న్యూరోపతికి సంబంధించిన స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు, అదొకటి చూడాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చెప్పులు లేకుండా వీలైనంత వరకు అంటే నీట్ గా లేని ప్రదేశాల్లో చెప్పులు లేకుండా నడవకపోవడం ఉత్తమము. అది కాకుండా లాస్ట్ వచ్చేసి స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి చెడు అలవాట్లు అంటే పొగాకు ఏ రూపంలోనైనా సరే, స్మోకింగ్ అంటే ఉట్టి సిగరెట్ కావదు, చుట్టలు ఇలాంటివి కాకుండా పొగాకు నవిలే అలవాటైనా సరే అది కాంప్లికేషన్స్ పెంచే అవకాశం ఉంది. కాబట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల న్యూరోపతి సమస్యకి మనం జాగ్రత్తలు పాటించవచ్చు.
1: మామూలుగా ఈ డయాబెటిక్ న్యూరోపతి కండిషన్ లో కాళ్ళు చేతులు తిమ్మురులు సూదులతో కూర్చున్నట్టు ఉండటం అని అనుకున్నాం కదా ఈ సమస్య వస్తుందని, వీళ్ళు మందులు వాడుకుంటూ పాదాలకి రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరి నూనె రాసుకోవడం కానీ వెన్న రాసుకోవడం కానీ చేయొచ్చా? అలాగే ఏదో షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ షూస్ అని ఏదో ఒక ప్రత్యేకమైన చెప్పులు ఉంటాయట, అవి ఏంటి డాక్టర్, అవి వేసుకోవచ్చా, మంచిదేనా?
0: కరెక్టేనండి. బేసికల్గా ఏం లేదండి, ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత ప్రాపర్ ఫుడ్ కేర్ అంటే కాళ్ళకి సంబంధించిన కేర్ తీసుకుని రాత్రికి మంచి కొబ్బరి నూనె కానీ మాయిశ్చరైజర్ కానీ వాడుకుని కాళ్ళు పగలకుండా చూసుకోవాలి. తర్వాత ఏదన్నా సరే ఈ చలికాలంలో ఎక్కువగా మేము చూసే ఈ కాళ్ళు ఇన్ఫెక్షన్స్ పేషెంట్స్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటారు, ఏదన్నా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా దాన్ని మొదట్లోనే కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే అది పెరిగి పెద్ద అయ్యే అవకాశం లేదు. డయాబెటిక్ ఫుట్ వేర్ అంటే ఏం లేదండి ప్రత్యేకించి, అది కొంచెం ప్రాపర్గా ఫిట్ అయ్యే చెప్పులు, కొంచెం మెత్తగా ఉండే చెప్పులు వేసుకోవాలి, కరెక్ట్ సైజ్ చెప్పులు వేసుకోవాలండి, అండ్ అన్నిటికంటే ముందు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్యలు పణికుమార్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరు ఇప్పటి వరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్. స్పాన్సర్ బై బాలాజీ హాస్పిటల్స్, డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ. స్టూడియోలో సమయం చూస్తే 10:58 దాటి 42 సెకండ్లుగా వస్తుంది.

ఈనాటి నా షో కూడా బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరొకసారి మన శ్రోతలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మళ్ళీ మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ആകാശവാണി ഹൈദരാബാദ് കേന്ദ്രം.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అమరావతి జిల్లా సమాచార లేఖ.
2: రాష్ట్రానికి అదనపు పన్నుల వాటా కేటాయింపుపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి, గోదావరి పుష్కరాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సమీక్ష, జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలన్న ముఖ్యమంత్రి, రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభం వంటి అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెల 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా 4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు ప్రధానమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పన్నుల వాటా కేటాయింపుతో రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో కీలక ముందడుగు పడింది. క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ది వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో 4 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అంతర్జాతీయ అభివృద్ది, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. కోవిడ్-19 సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం దాదాపు 105 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు, అధిక మోతాదులో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఎల్ఎంఓ కొనుగోళ్లపై రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 3న మంగళగిరి ఏపీఐఐసి భవనంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఎల్ఎంఓ కొనుగోళ్లకు సంబంధించి వాస్తవ డిమాండ్, సరఫరాపై 2 వారాల్లో సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. లోపాలను గుర్తించి సవరణ చర్యలు చేపట్టి వాటిని 8 ప్రభుత్వాసుపత్రుల్లో 2 నెలల పాటు అమలు చేయాలని సూచించారు. అక్టోబర్ 15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను

0: మంత్రి ఆదేశించారు. రానున్న గోదావరి పుష్కరాల సమయంలో గోదావరి నది వెంబడి ఏ స్నానఘట్టంలో పుష్కర స్నానం ఆచరించినా పుణ్యం లభిస్తుందనే విశ్వాసాన్ని భక్తుల్లో కల్పించేందుకు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్దం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027పై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ నెల 5న ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల విశిష్టతను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానిపై ఇప్పటి నుండే ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్టంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. జలధార జలహారతి కార్యక్రమంపై ఈ నెల 8న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి సమీక్షించారు. జలధార జలహారతి కింద మొత్తం 82,865 పనులను గుర్తించగా 79,826 పనులు పూర్తి చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ నెల 12న ముఖ్యమంత్రి అధ్యక్షతన 20వ రాష్టస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB సమావేశమైంది. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు SIPB ఆమోదాన్ని తెలియజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్క్రో ఖాతాలను అనుసంధానించాలని సూచించారు. సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద రాజధాని అమరావతిని విజయవాడ మంగళగిరి గుంటూరులతో కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్ E3ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే సీడ్ యాక్సిస్ రహదారిని అనుసంధానించేలా బకింగ్హామ్ కాల్వపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్లను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పటి వరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వసుదైక కుటుంబం.
4: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. గత వారం రోజుల్లో అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు, గాజా యుద్ధం, రష్యా యుక్రెయిన్ సంక్షోభం, ఐరోపాలో తీవ్రమవుతున్న కారు చర్చలు, ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వ్యాప్తి వంటి పలు అంతర్జాతీయ పరిణామాలు కీలకంగా మారాయి. వీటన్నింటి గురించి ఈనాటి మన వసుదైక కుటుంబం కార్యక్రమంలో మాట్లాడుకుందాం. అందులో ముందుగా పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు గత వారం మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్తో చర్చలు నిలిచిపోవడంతో అమెరికా ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని హెచ్చరించింది. హార్మౌ జలసంధి ప్రాంతంలో అమెరికా తన నౌకాదళ నిర్బంధాన్ని అవసరమైతే నిరవధికంగా కొనసాగించగలమని తెలిపింది. అయితే మరోవైపు హార్మౌ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. అయితే బలహీనమైన ప్రపంచ డిమాండ్ అవసరాలు, అమెరికా ముడి చమురు నిల్వలు పెరగడంతో చమురు ధరలు గురువారం 2% పైగా తగ్గాయి. ఇక గాజాలో శాంతి పునర్నిర్మాణానికి సంబంధించి అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. హమాస్ను పూర్తిగా నిరాయుధీకరించే వరకు ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లబోదని నెతన్యాహు స్పష్టం చేశారు. మరోవైపు గాజా పరిస్థితిపై టర్కీ, ఈజిప్ట్ దేశాలు మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా అంగీకరించాయి. అమెరికా శాంతి ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ట్రంప్ సీనియర్ సలహాదారు జార్జ్ కుష్నర్ వచ్చేవారం ఇజ్రాయెల్ దేశంలో పర్యటించనున్నారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ తక్షణ కాల్పుల విరమణపై మాత్రం ఎటువంటి పురోగతి కనిపించట్లేదు.

0: నల్ల సముద్రంలో అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను రష్యా నిన్న తిరస్కరించింది. మాస్కో నగరానికి అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్ వెళ్లే అవకాశంపై చర్చ జరుగుతుండగా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అమెరికా ప్రతినిధులతో చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని సంకేతమిచ్చారు. ఓవైపు ఈ దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ యుక్రెయిన్ రష్యా దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. యుక్రెయిన్ సరిహద్దుకు దాదాపు 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కీలక రిఫైనరీపై దాడులు చేశామని యుక్రెయిన్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో రష్యాలోని బాష్కోర్తోస్తాన్ రిపబ్లిక్ లో ఉన్న గ్యాస్ప్రోమ్, నెఫ్తుకిమ్, సలావత్ చమురు శుద్ది పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు ధ్వంసమయ్యాయని యుక్రెయిన్ సైన్యం పేర్కొంది. రష్యాలోని అతిపెద్ద రిఫైనరీల్లో ఇదొకటని, ఏటా దాదాపు 7.4 కోట్ల బ్యారెల్స్ చమురును ఇది శుద్ది చేస్తోందని సైన్యం వెల్లడించింది. రష్యా సైతం యుక్రెయిన్పై బాలిస్టిక్ క్షిపణులు, జెట్ డ్రోన్లు, గ్లైడ్ బాంబులతో ప్రతిదాడులు చేస్తోంది. బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు యుక్రెయిన్ వ్యాప్తంగా 133 డ్రోన్స్తో జరిపిన దాడుల్లో 4 మరణించగా మరో 8 గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2028లో మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. అయితే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు ఇష్టమున్నప్పటికీ అమెరికా రాజ్యాంగంలోని కఠినమైన చట్టాలు అందుకు అనుమతించవని ఆయన స్పష్టం చేశారు. మేరీల్యాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద ఆయన మంగళవారం పాత్రికేయులతో మాట్లాడుతూ, తమ రాజకీయ మద్దతుదారుల నుండి మూడోసారి కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలనే డిమాండ్లు నిరంతరం వస్తూనే ఉన్నాయని, అయితే అమెరికా రాజ్యాంగంలోని కఠినమైన చట్టాల కారణంగా దానికి అవకాశం లేదని చెప్పారు.
1: Everybody asks me that question, and you know that the law is very strong on that. I'd love to run, but the law is very strong. I get asked by every, well, even tonight they're screaming at the event, 2028. Now everybody wants me to do it, but the law is very strong.
0: అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లకు మించి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాకూడదు. డొనాల్డ్ ట్రంప్ గతంలో 2016 ఎన్నికల్లో గెలిచి 2017లో అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. 2020 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 2024 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి రెండోసారి ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్లో జరిగే బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరు కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ అధ్యక్షతను జరిగే అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇరాన్ అధ్యక్షుడు సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఇక బ్రిక్స్ కూటమిలో 2024లో ఇరాన్తో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ దేశాలు చేరాయి. గతేడాది ఇండోనేషియా కూడా చేరింది. దీంతో ప్రస్తుతం పూర్తిస్థాయి సభ్య దేశాల సంఖ్య 11 పెరిగింది. తైవాన్ హాన్ కువాంగ్ పేరిట ఆ దేశ జాతీయ రక్షణ విన్యాసాలు నిర్వహించడంపై చైనా తీవ్రంగా స్పందించింది. ఈ సైనిక విన్యాసాలను చైనా రక్షణ మంత్రిత్వ శాఖ వృధా ప్రదర్శనగా అభివర్ణించింది. చైనా నుంచి ఎదురయ్యే సైబర్ కమ్యూనికేషన్ ముప్పులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్ బ్లాక్అవుట్ పరిస్థితిని అనుకరించే విన్యాసాన్ని తైవాన్ నిర్వహించింది. సముద్ర గర్భ కేబుళ్లకు నష్టం కలిగితే సమాచార వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనే అంశాన్ని ఈ విన్యాసంలో పరీక్షించారు. అయితే తైవాన్పై చైనా సైనిక ఒత్తిడి పెరుగుతోందని అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఐరోపాలో ఈ వారం భారీ కారు చిచ్చులు అనేక దేశాలను ప్రభావితం చేశాయి. క్రొయేషియాలోని ఓమిష్ ప్రాంతంలో అగ్నికీలలు ఇళ్లకు, పర్యాటక ప్రాంతాలకు చేరడంతో సుమారు 1200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక గ్రీసులోనూ మంటల కారణంగా ప్రజలను సముద్ర మార్గంలో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా పలు దేశాల్లో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం కారణంగా అడవులు అత్యంత మండే పరిస్థితిలోకి చేరాయని అధికారులు చెబుతున్నారు. ఇక జపాన్ దేశంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. టోక్యో సమీపంలోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో రికార్డు స్థాయి వర్షపాతం కారణంగా వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రవాణా వ్యవస్థలు ఆ దేశంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వర్షాల ధాటికి పలుచోట్ల ప్రాణ నష్టం కూడా నమోదైంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో తక్కువ వ్యవధిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఘటనలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆఫ్రికా దేశమైన జింబాబ్వేలోని కరీబా సరస్సులో దాదాపు 120 మందితో ప్రయాణిస్తున్న ఫెరీబోట్ బుధవారం మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందారని, మరో 27 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఆ పడవలో 114 మంది ప్రయాణికులు, 5 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ఈ ప్రమాదంలో 77 మంది ప్రాణాలతో బయటపడి సరస్సులోని ఒక చిన్న ద్వీపానికి చేరుకోగా వారిని తీసుకొచ్చేందుకు బోట్లను పంపించారు. జింబాబ్వే, జాంబియా దేశాల సరిహద్దులో ఉన్న కరీబా సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు. ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రజలు కరీబా పట్టణానికి చేరుకోవడానికి ఈ ఫెర్రీని ఉపయోగిస్తారు.

0: మరో దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి మరింత విస్తరించింది. ఆ వ్యాధి ఇప్పుడు ఆరో ప్రావిన్స్ కు చేరడంతో పొరుగున ఉన్న దక్షిణ సూడాన్ కు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వ్యాప్తి ఆ దేశ చరిత్రలో అత్యంత తీవ్రమైన ఎబోలా వ్యాప్తిగా మారే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఆగస్టు మధ్యనాటికి వేలాది కేసులు నమోదయ్యాయని, 2000కు పైగా మరణాలు సంభవించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు, ఆరోగ్య సిబ్బందికి భద్రత, వైద్య వనరుల కొరత ప్రధాన సవాళ్లుగా మారాయి. సూడాన్ దేశంలో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. బ్లూ నైల్ రాష్ట్రంలోని కుర్ముక్ ప్రాంతంలో ఆర్ఎస్ఎఫ్ దళాలు ఇథియోపియా సరిహద్దుకు సమీపంలోకి ఇటీవల చేరుకున్నాయి. ఈ పోరాటం కారణంగా ఇప్పటికే ఆ దేశంలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆహారం, వైద్యం, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. సూడాన్ సంక్షోభం ఆఫ్రికాలో అతిపెద్ద మానవతా సంక్షోభాల్లో ఒకటిగా కొనసాగుతోంది. భారత్ పొరుగుదేశాలకు సంబంధించి కొన్ని సమకాలీన అంశాలపై నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ స్పష్టతనిచ్చారు. అందులో ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన నిరసనల అణచివేతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. అక్కడి ప్రజలపై జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలకు అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ను బాధ్యుణ్ణి చేయాలని జైస్వాల్ కోరారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను సరిహద్దు ఉగ్రవాదానికి ఉపయోగించడంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నార్వే విదేశాంగ మంత్రి పాకిస్తాన్లో ప్రాంతీయ అంశాలపై చర్చించిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలకు జైస్వాల్ స్పందిస్తూ,
1: రిగార్డింగ్ ది కామెంట్ దట్ వాస్ మేడ్ బై ది నార్వేజియన్ ఫారెన్ మినిస్టర్, లెట్ మీ సే దట్ ది హోల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ ఆర్ integral and inalienable part of India. The issue that should concern the international community are the atrocities currently being perpetrated in the illegal Pakistan-occupied Kashmir and the use of Pakistan-occupied Kashmir for cross-border terrorism.
0: ఇక సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై కూడా జైష్వాల్ స్పందించారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన తెలియజేశారు. 2025 ఏప్రిల్లో పెహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇక బంగ్లాదేశ్ అదనపు డీజిల్ సరఫరా కోరిన విషయాన్ని కూడా భారత్ పరిశీలిస్తోందని రణధీర్ జైష్వాల్ చెప్పారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య డీజిల్ సరఫరా ఒప్పందం కొనసాగుతోందని, అదనపు సరఫరాపై నిర్ణయం తీసుకునేటప్పుడు భారత దేశీయ అవసరాలు, రిఫైనింగ్ సామర్థ్యం, దేశంలో డీజిల్ లభ్యతను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చమురు సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలిస్తున్నామని చేసిన వ్యాఖ్యలకు రణధీర్ జైష్వాల్ వివరణిస్తూ,
1: On with Russia we have a multi-faceted cooperation of which connectivity is an important part and we have discussions with them on this particular issues as well. I mean the issue of connectivity as well. When we talk about economic relationship, trading engagement, commercial engagement and other related matters. So this is something that is ongoing.
0: ఇక భారత పార్లమెంట్ లో ఇటీవల ప్రవేశపెట్టిన ఎఫ్సీఆర్ఏ బిల్లుపై పలు దేశాల ప్రభావం ఉందని వస్తున్న తప్పుడు వార్తలపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు.
1: Matters concerning India are our own. And let me reiterate again that legislative matters concerning India are our own internal matters on which the Parliament of India is there to decide and only Parliament of India is there to decide. I would also urge you that you should disregard mischievous and misleading reports on this particular issue.

మీరింతవరకు వసుదైక కుటుంబం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా అరవింద సమేత వీరరాఘవ ఈ చిత్రం నుంచి అర్మాన్ మలిక్ పాడిన పాటకు సంగీతం తమన్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి

0: ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 11:23 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మరి ఆగస్టు 15 అనగానే మనకి గుర్తొచ్చే ఫిలిమ్స్ కొన్ని ఉన్నాయండి. మెయిన్ గా ఖడ్గం. చిన్నప్పటి నుంచి కూడా బోల్డ్ అన్నిసార్లు చూసే ఉంటాం ఖడ్గం, అండ్ ప్రతిసారి అండ్ ఈ రోజు కూడా ఇందులో ఏదో ఒక ఛానల్లో ఖచ్చితంగా వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఓటీటీలు వచ్చేసాయి కాబట్టి మనకు కావాల్సిన ఫిల్మ్ పెట్టుకొని ఈ రోజు చూసి తీరాల్సిన ఫిల్మ్స్ అనమాట. ఇప్పుడు రాబోయే జనరేషన్కి కూడా మనం చెప్పి తీరాల్సిందే కదా. మనం ఎలా అయితే నేర్చుకున్నామో స్కూల్స్లో అండ్ టీచర్స్ చెప్పడం వల్ల మనకి చాలా విషయాలు తెలిసాయి. అండ్ అంటే మన దేశానికి స్వాతంత్రం అంత సులభంగా రాలేదు, ఎంతోమంది పోరాటం, ఎంతోమంది వీరుల గాథలు విని మనం కూడా పెరిగాం కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఖాళీ ఉన్నప్పుడల్లా కాస్త దాని గురించి చెప్పాలి, పేట్రియాటిజం గురించి మాట్లాడాలి కాబట్టి. సో అలాంటి అద్భుతమైన అవకాశం ఈరోజు దొరికింది కాబట్టి సో మంచి మంచి ఫిలిమ్స్ ద్వారా వాళ్ళకి చూపిస్తూ చాలా విషయాలు చెప్పచ్చు అనమాట అర్థమయ్యేలాగా. సో ఈరోజు జనరల్గా మనం అందరం చాలా ఇంట్రెస్టెడ్గా చూసుకునేవి అంటే అల్లూరి సీతారామరాజు ఫిలిం, సో ఇంకా సైర నరసింహారెడ్డి, మేజర్ చంద్రకాంత్ ఇలాంటి మూవీస్ ఏంటంటే స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తాయి. అసలు చూస్తుంటేనే చాలా కంట్లో నీళ్లు వచ్చేస్తాయి అనమాట. సో అలాంటి సినిమాలు అనమాట ఇవి. అలాగే ఇంకా కొన్ని సైనిక దేశభక్తి సినిమాల గురించి కూడా మాట్లాడాలి, అంటే సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, లేకపోతే రంగదే బసంతి, ఘాజీ, ఇంకా మేజర్ ఇలాంటి దేశభక్తి సైనిక నేపథ్యంలో వచ్చిన సినిమాలు అనమాట. సో ఇవి కూడా చాలా స్ఫూర్తిని నింపుతాయి మెయిన్గా యూత్లో. సో ఇవన్నీ కూడా మంచి మంచి

0: వారి కోసమే వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ ఇంకా మనమైతే సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. జనరల్ గా ఇట్లా స్పెషల్ అకేషన్స్ అప్పుడు మూవీస్ గురించి కూడా అప్డేట్స్ ఏమైనా ఇస్తారేమో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆగస్ట్ 15 సరే, మరి దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా కొత్త సినిమాల గురించి అంటే, మన విక్టరీ వెంకటేష్ గారు 40 ఇయర్స్ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు తెలుసా మన మూవీ ఇండస్ట్రీకి వచ్చి. సో టాలీవుడ్ లో వెంకటేష్ గారు 40 ఇయర్స్ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ అందరూ కూడా కలిసి ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చేశారనమాట. అనిల్ రావపూడి డైరెక్షన్ లో ప్రజెంట్ ఆయన సంక్రాంతి కోసం ఒక మూవీ అయితే చేస్తున్నారు కదా, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయడానికి. మరి ఆ మూవీకి సంబంధించి ఒక చిన్న పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అండ్ ఆ సినిమాలో లెఫ్టినెంట్ కల్నల్ వెంకటరెడ్డిగా కనిపించబోతున్నారనమాట మన వెంకీ గారు. సో ఈ పోస్టర్ లో చూస్తే మనకి ఆర్మీ డ్రెస్ లో కనిపిస్తున్నారు చక్కగా వెంకటేష్ గారు, పవర్ఫుల్ గా అండ్ ఆ గెటప్ కు భిన్నంగా మిలిటరీ కమాండింగ్ లుక్ లో చాలా బాగా ఆకట్టుకునే విధంగా ఉందన్నమాట పోస్టర్ కూడా. సో దీని మీద ఈ లుక్ చూస్తే గనక తెలిసిపోతుంది సినిమా మీద భారీ అంచనాలు అయితే పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన రోల్ అని మాత్రం అర్థమైపోతుంది. మరి చూడాలి ఎలా ఉంటుంది, ఇంకా ఫిల్మ్ లో ఎలా ఉంటుంది అనే క్యారెక్టర్ అనేది తెలియాలి అంటే మాత్రం ఇంకా కొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇక నెక్స్ట్ మీ అందరి కోసం నా పేరు సూర్య, నా ఐల్ ఇండియా సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నిన్ను ఫాలో అవడం వల్ల ఇలా ఉన్నాను, కానీ లేకపోతే ఆ లక్ష్మి గారి అమ్మాయిన లైఫ్ లో లైఫ్ ఏ లేకుండా పోయేదిరా బాబు.
1: బాబు

0: विविध भारती एफएम 101.3।
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

11:48 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. సో ఇక ప్రభాస్ గారు ప్రెజెంట్ అయితే ఫౌజీ అండ్ స్పిరిట్ ఈ రెండు మూవీస్ షూటింగ్ ఒకేసారి కంప్లీట్ చేసుకుంటూ అలా ఒక సినిమాలో ఒక లుక్ ఒక విధంగా ఉంటుంది తన లుక్ అండ్ ఇంకొక సినిమాలో ఇంకో విధంగా ఉంటుంది. సో ఈ రెండింటిని మెయింటైన్ చేస్తూ అండ్ స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ ని ఫాలో అవుతూ ఫిట్నెస్ ని ఫాలో అవుతూ సో చాలా కష్టపడుతున్నారు మొత్తానికి మనందరినీ అలరించడం కోసం. సో స్పిరిట్ మూవీ నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ కోసం ప్రభాస్ గారు ప్రజెంట్ చాలా కష్టాలైతే అంటే దానికోసం రెడీ అవుతున్నారని చెప్పాలి. అండ్ దానితో పాటుగా ఒకవైపు ఫౌజీ షూటింగ్ కూడా జరుగుతోంది. సో ఈ మూవీకి కావాల్సిన లుక్ ఎలా ఉండాలి, దానికి ఎలా ఉండాలో, సో దానికి తగ్గట్టుగా ఆయన ప్రిపరేషన్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇక ఈ స్పిరిట్ సినిమా విషయానికి వచ్చేస్తే సందీప్ రెడ్డి వంగా గారు డైరెక్ట్ చేస్తున్నారు కదా. ఇందులో మన ప్రభాస్ గారు ఒక పవర్ఫుల్ ఇంటెన్స్ పోలీస్ రోల్లో కనిపించబోతున్నారంట. సో పోలీస్ రోల్ అంటే ఇంకా అసలు చాలా బాగుంటుంది కదా. సో ఇది వరకు ఎప్పుడు మనం చూసినట్టు లేదు. సో ప్రభాస్ గారి పోలీస్ గెటప్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది చూడాలంటే మాత్రం స్పిరిట్ మూవీ గురించి మనం వెయిట్ చేయాల్సిందే. సో చూద్దాం. ఇక నీవేందర్ కోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ జగడం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. స్వాతంత్ర వేడుకల్లో భాగంగా ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత క్రీడారంగానికి ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించారు. 2036లో జరిగే ఒలింపిక్స్ లో ప్రతి క్రీడలో భారత భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఇందులో భాగంగా ప్రతిభ ఉన్నవారిని గుర్తించి వారికి మెరుగైన శిక్షణ సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్పూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అన్నారు. ఒంగోలులోని పోలీస్ కవాతు మైదానంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విశాఖలోని పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎగురవేశారు. అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టరేట్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ టి నిశాంతి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లాను వ్యవసాయ పర్యాటక పారిశ్రామిక రంగాల్లో అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. భీమవరం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయం ఆదివారం తెరుచుకోనుంది. చింగం మాస పూజల నిమిత్తం ఆలయాన్ని తెరుస్తున్నామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తగిన ఏర్పాట్లు చేస్తోందని అధికారులు తెలిపారు. ఇండోనేషియాలో ఈరోజు తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఫ్లోరెస్ ద్వీపంలో భూమి కంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైనట్లు తెలిపారు. భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి ప్రజలు దూరంగా వెళ్లాలని ఆదేశించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 100.3 అండ్ ఇక మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి 12:03 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం, కానీ ఒక్కసారి ఆలోచిస్తే అసలు మనకు తెలిసిన స్వాతంత్ర చరిత్ర ఎంతుంది? గాంధీజీ గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి పేర్లు మనందరికీ తెలుసు. కానీ వీళ్లతో పాటు మన స్వాతంత్ర పోరాటంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని మనమైతే చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఒక చిన్న పారాగ్రాఫ్ లాగా మాత్రమే చదువుకున్నాము, అండ్ ఇంకొన్ని అయితే అసలు మనకు తెలియని కూడా తెలియవు. మరి అలాంటి మనకు తెలియని స్వాతంత్ర పోరాటంలో కొన్ని ఆసక్తికర సంఘటనల గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. సో మీకు తెలుసా ప్రోగ్రాంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, స్వాతంత్ర పోరాటంలో మనకి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలన్నమాట. సో మనకి మెయిన్గా కొన్ని పోరాటాల గురించి తెలుసు, కొన్ని కానీ కొన్ని చిన్న చిన్నవి జరిగినవి కూడా ఉన్నాయన్నమాట. సో వాటి ఆ సంఘటనల గురించి కూడా నేను చెప్తాను. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మీ అందరి కోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ, మనందరి ఫేవరెట్ సినిమా ఖడ్గం నుంచి ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: This is Akashvani, the news read by Anuja Kumar. The nation celebrates its 80th Independence Day today. Prime Minister Narendra Modi hoisted the national flag at the Red Fort in Delhi and addressed the nation. The celebrations this year also commemorates Yuva Shakti, acknowledging the contribution of Young India in building a Viksit Bharat by 2047. Addressing the nation, Prime Minister Modi said that this is the first time since independence that Vande Mataram has resonated from the ramparts of Red Fort.
2: आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं तो इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है. पिछले दिनों देश के कुछ हिस्सों में बाढ़ का प्रकोप रहा, भूस्खलन का प्रकोप रहा, अनेक परिवार प्रभावित हुए. उनके दुख दर्द को हम भली भांति अनुभव करते हैं. पीड़ित परिवारों को मैं विश्वास दिलाता हूँ कि हम और पूरा देश उनके साथ खड़े हैं.
1: Mr. Modi unveiled a 7-point reform framework, or Saptadhara, aimed at accelerating India's journey towards becoming a Viksit Bharat by 2047. He said work that could not be completed in the past 5 to 7 decades must be achieved within the next 5 to 7 years. Prime Minister Modi announced to provide free online coaching for poor and middle-class family for various public examination.
2: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं. उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
1: Prime Minister Modi said since 2014, India has entered into free trade agreements with nearly 40 countries, creating enormous opportunities for Indian businesses and exporters.
2: 2014 के बाद दुनिया करीब करीब 40 देशों के साथ हमारा एफटीए एग्रीमेंट हो रहा है. ये जो ट्रेड एग्रीमेंट हुए हैं ये एक बहुत बड़ा अवसर है. मैं मेरे एमएसएमई को कहना चाहूंगा कि हमें इस मौके को छोड़ना नहीं है, दुनिया में हमें पहुंचना है. भारत के उत्पाद की हर चीज विश्व के बाजार में पहुंचे, चाहे हमारा टेक्सटाइल हो, हमारी मशीनरी हो, दवाइयां हो, हमने मौका छोड़ना नहीं है.
1: The Prime Minister has urged all parties to support the implementation of women's reservation in Parliament and state assemblies without making it a political fight. Mr. Modi asked them to step forward to honour women and ensure that country's women secure 33% representation in the legislative assemblies and the Lok Sabha as soon as possible. Reports of Independence Day celebrations are pouring in from states and union territories. Odisha Chief Minister Mohan Charan Majhi today outlined an ambitious roadmap for a developed Odisha with emphasis on security, education, investment, infrastructure and employment as the state celebrated the 80th Independence Day. Addressing the state-level function in Bhubaneswar after unfurling the tricolour, Mr. Majhi said, coordinated efforts of the centre and the state have brought left-wing extremism to an end in Odisha, creating new opportunities for development in the affected areas. In Kashmir, the Independence Day was celebrated across all 10 districts

101.3 యూఆర్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. ఇక మనకు తెలియని స్వాతంత్ర పోరాటాలలో ఒక సంఘటన గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అంటే జనరల్ గా స్వాతంత్రానికి ముందు 1857 లో జరిగిన ఒక భారీ ఉద్యమం గురించి ఎక్కువ మందికి గుర్తుంటుంది. సో 1857 రివాల్ట్ అని చదువుకున్నాం కదా మనం కూడా బుక్స్ లో. సో ఇది మొదటి పెద్ద స్వాతంత్ర పోరాటంగా కూడా చెప్తూ ఉంటారు చాలా మంది. 1857 లో మే 10 మీరట్ లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఒక భారీ ఉద్యమం అన్నమాట అది. కానీ 1857 కంటే ముందుగానే ఇంకొక ఉద్యమం కూడా జరిగింది తెలుసా మీకు. సో దీనికంటే ముందు సుమారుగా 51 సంవత్సరాల ముందే, అంటే 1806 సంవత్సరంలోనే తమిళనాడులోని వెల్లూరులో ఒక పెద్ద సైనిక తిరుగుబాటు జరిగిందన్నమాట. బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయ సిపాయిల్లో కొన్ని కొత్త సైనిక నిబంధనలపై తీవ్ర అసంతృప్తి అయితే ఏర్పడింది. ఇక ఆ అసంతృప్తి కాస్త స్లోగా తిరుగుబాటుగా మారిపోయింది. మరి ఆ వెల్లూరు కోటలో ఉన్న సిపాయిలందరూ కూడా బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేశారు. ఇక కొంతకాలం కోట కూడా వారి ఆధీనంలోకి కూడా వచ్చేసింది. అయితే ఇక చాలా రోజుల తర్వాత బ్రిటిష్ సైన్యం వారు తిరిగి మళ్లీ దాడి చేయడంతో తిరుగుబాటు కాస్త అణచివేయబడింది. మరి ఈ స్టోరీ అంటే

0: ఈ సంఘటన సక్సెస్ సాధించకపోయినా సరే ఇది మాత్రం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయ సైనికుల్లో ఉన్న అసంతృప్తికి ఒక ముఖ్యమైన ఉదాహరణగా అయితే చెప్పొచ్చన్నమాట. అంటే 1857 రివాల్ట్ కంటే ముందే దక్షిణ భారతదేశంలో కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక పెద్ద సైనిక తిరుగుబాటు జరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు. అదనమాట విషయం. అండ్ తర్వాత మరొక సంఘటనలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. సో ఆ సంఘటన గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: FM 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: भारती एफएम 101.3।
1: ఎస్బీటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 జై సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా. మరి ఇక 12:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని సంఘటనలు అంటే చరిత్రలో కొన్ని మనకు తెలియని అంతగా తెలియని సంఘటనల గురించి చెప్తున్నాను కదా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం దాగుందనమాట దాంట్లో. అంటే 1922లో మహాత్మాగాంధీ గారు నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్న టైం అన్నమాట అది. ఇక ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరాలో కూడా ప్రజలు ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. కానీ అక్కడేం జరిగిందంటే పరిస్థితి అదుపు తప్పి హింసాత్మకంగా మారిపోయింది. ఇక పోలీసులతో జరిగిన ఘర్షణలో కొందరు మరణించారు కూడా. ఈ సంఘటన గాంధీజీ గారిని తీవ్రంగా కలిచివేసింది. ఎందుకంటే మరి ఆయన నమ్మిన ఉద్యమానికి అహింసే కదా పునాది. మరి ఈ ప్రాంతంలో జరిగిన హింస దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆ ఉద్యమాన్ని అంటే ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా జరుగుతోంది కదా, సో ఆ ఉద్యమ లక్ష్యానికే ఈ సంఘటన విరుద్ధంగా మారిపోతుందే అయ్యో అని చెప్పి గాంధీజీ గారు భావించి వెంటనే ఏం చేశారంటే దేశంలో అప్పుడు చాలా మంచి ఫామ్లో ఉధృతంగా సాగుతున్న ఉద్యమం అనమాట అది సహాయ నిరాకరణ ఉద్యమం. సో ఆ ఉద్యమం జరిగే టైంలో ఇక్కడ చౌరీ చౌరాలో ఉత్తరప్రదేశ్లోని ఆ ఏరియాలో జరిగిన ఒక ఉద్యమంలో కొంతమంది పోలీసులతో జరిగిన ఘర్షణలో మరణించడం చాలా తీవ్రంగా జరగడం వల్ల సో గాంధీజీ గారు ఆలోచించి మెయిన్గా ఆయన అహింసకే పునాది వేసి జరుపుతున్న ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికే విరుద్ధంగా మారుతోంది అయ్యో అని చెప్పేసి సో అప్పుడు మంచి ఉధృతంగా సాగుతున్న ఆ ఉద్యమాన్ని కాస్త నిలిపివేయడం జరిగిందనమాట. సో సహాయ నిరాకరణ ఉద్యమం అనేది నిలిపివేయడం జరిగింది కేవలం ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ చిన్న ప్రజల మధ్యలో జరిగిన ఉద్యమం వల్ల. సో ఇలా ఒక స్థానిక సంఘటన కారణంగా అంత పెద్ద జాతీయ ఉద్యమ నిర్ణయాన్ని కూడా మార్చుకోవడం చరిత్రలోనే చాలా ఆసక్తికరమైన విషయంగా మారిపోయింది. సో అలాంటి విషయం అనమాట ఇది. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. సో మెయిన్గా 1947 ఆగస్ట్ 15th స్వాతంత్ర్యం వచ్చింది అంటే అది ఒక్కసారిగా వచ్చిన మార్పు అయితే కాదు కదా. మరి అంతకుముందు దేశంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బ్రిటిష్ వాళ్ళ అధికారాన్ని సవాళ్లు చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. సో అందులోని సంఘటనలు ఇంకా ఉన్నాయన్నమాట. సో వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో తెలుసుకునే ముందు ఇక టైం ఎగ్జాక్ట్లీ 12:20

0: 9 అలా అవుతోంది కాబట్టి ఇక 12:30 కి మనం అయితే తెలుగులో వార్తలు అయితే వింటాము, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా

0: ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, ఇది భారతీయ వ్యాపారాలు ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలను సృష్టించిందని అన్నారు. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాలలో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. ఈ సప్తధార మొదటి శక్తి తయారీ రంగం, రెండవది వ్యవసాయం ఆహార ఉత్పత్తి, మూడవది సాంకేతికత ఆవిష్కరణ, నాలుగవది గతిశక్తి, ఐదవది రక్షణ సామర్థ్యాలు, ఆరవది బ్లూ గ్రీన్ ఎకానమీ, ఏడవది భారత సాఫ్ట్ పవర్ అని ప్రధానమంత్రి చెప్పారు.
1: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आह्वान करता हूं. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे.
0: गत 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్ తయారీ దాదాపు 7 రెట్లు, ఆధునిక రైల్వే కోచ్ల తయారీ 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. సామాన్యుల సంక్షేమం, వారి సౌకర్యాల కల్పన విషయంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు.
1: पिछले 12 वर्षों में डिफेंस प्रोडक्शन करीब 4 गुना, खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया.
0: పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఇదొక విప్లవాత్మక మార్పు అని అన్నారు. కోచింగ్ తరగతుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేసే వేల కోట్ల రూపాయలను ఇది ఆదా చేస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు.

0: अन्य परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है। डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं।
1: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల నైపుణ్యాలు, పరిశ్రమల అంచనాల మధ్య అంతరాలను తొలగించేందుకు పీఎంఐఎస్ పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇంటర్న్లతో మాట్లాడుతూ మంత్రి, పరిశ్రమల ప్రముఖులతో పాటు గ్రాడ్యుయేట్లు, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా యువత తమకు ఆసక్తి ఉన్న రంగాలలో ఇంటర్న్షిప్ అవకాశాలను పొందవచ్చని, మరిన్ని అదనపు నైపుణ్యాలను కూడా నేర్చుకోవచ్చని నిర్మలా సీతారామన్ అన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పీఎంఐఎస్ కింద 18 నుంచి 25 ఏళ్ల వయసు వారు చేరడానికి అర్హులు. ఇంటర్న్లకు ప్రతి నెల 9,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం పైలట్ దశలోని 3వ విడత కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ హైదరాబాద్లోని గోల్కొండకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండకోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందే మాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గాంధీజీ అహింస మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, జవహర్లాల్ నెహ్రూ దేశాభివృద్దికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసకరమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సెయింట్ జార్జ్ కోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2036 నాటికి రాష్ట్రం 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉందని అన్నారు. రాష్ట్రంలోని 8 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజాన్ని కాపాడే బాధ్యతతో పనిచేస్తామని చెప్పారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ భువనేశ్వర్లోని మహాత్మాగాంధీ మార్గ్లో ఈ ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒడిషాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయ కృషితో వామపక్ష తీవ్రవాదం అంతమైందని, దీనివల్ల ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను, 9-10 తరగతుల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అభివృద్ది చెందిన ఉజ్వలమైన పశ్చిమ బెంగాల్ను నిర్మించడానికి అందరూ కృషి చేయాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి కారణమైన సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, కుదీరాం బోస్, మాతంగిని హాజ్రా, ప్రీతిలతా వడ్డేదార్, వినోయ్, బాదల్, దినేష్ల త్యాగాలు స్వాతంత్ర్యం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక బాధ్యత అని మనకు నేర్పుతున్నాయని సువేందు అధికారి చెప్పారు. కశ్మీర్లోని 10 జిల్లాలలోనూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా బక్షీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాంత ప్రజల పూర్వీకులు భారత్లో ఉండాలని తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమవుతోందని చెప్పారు. సమాఖ్య విధానం ప్రజాస్వామ్యం, సమృద్ది, అభివృద్దికి అత్యంత బలమైన స్తంభాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంజాబ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సరిహద్దు జిల్లా ఫిరోజ్పూర్లో రాష్ట స్థాయి వేడుకలను నిర్వహించగా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా ఈరోజు జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామం సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. జైష్వాల్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం రాహుల్ 32 పరుగులు, పడిక్కల్ 35 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉండగా శ్రీలంక 6వ స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్, నాగాలాండ్

మిజోరాం, త్రిపుర, మణిపూర్, ఒడిశాలలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామాలు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బైతరణి, బుడబలంగా, జల్క నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనివల్ల బాలాసోర్, భద్రక్ తదితర ఉత్తర జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే ఏడు శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: సో వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సుబ్బు సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనో గారు పాడిన పాట. ఇక 12:44 అయిపోయింది. ఇక మనమైతే మీకు తెలిసా ప్రోగ్రామ్ లో ఉన్నాం, నేను మీ ఆర్జే తేజు. సో 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వచ్చింది అంటే అది ఒక్కసారిగా వచ్చిన మార్పైతే కాదు కదా. మరి అంతకుముందే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బ్రిటిష్ అధికారాన్ని సవాలు చేయడం మొదలుపెట్టారు. మరి అందులోని ఒక సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్న టైం అన్నమాట అది. ఇక ఆ టైంలో యూపీలోని బల్లియా అనే ప్రాంతంలో కూడా ప్రజలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. అక్కడి ప్రజలందరూ కూడా బ్రిటిష్ పరిపాలనను సవాలు చేశారన్నమాట. స్థానిక నాయకత్వంలో పరిపాలన ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రజలు తమ ప్రాంతాన్ని తామే పాలించుకోవాలని ట్రై చేశారు. అయితే అక్కడ కొంతకాలం బ్రిటిష్ అధికార వ్యవస్థ బలహీనపడడంతో ఇది కొంచెం సాధ్యమైందనే చెప్పాలి. సో ప్రజలు తమ పరిపాలన వాళ్లే చేసుకోవడం, సో కొంచెం బ్రిటిష్ అధికార వ్యవస్థ బలహీనపడడం వల్ల ఇది సాధ్యమైంది. ఇక ఆ తర్వాత మళ్లీ బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి నియంత్రణను సాధించిందన్నమాట. కానీ ఈ సంఘటన ఒక విషయం మాత్రం స్పష్టంగా చూపించింది, అంటే 1942 నాటికి స్వాతంత్ర ఉద్యమం కేవలం నాయకుల ఉద్యమంగానే కాకుండా అలానే మిగలకుండా సామాన్య ప్రజలు కూడా మనల్ని మనమే పాలించుకోగలం అనే స్థాయిలో ముందుకొచ్చారు అని మాత్రం దీని నుంచి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలాంటిదే ఇంకొకటి కూడా జరిగింది. ఎక్కడంటే మనమే మనల్ని పాలించుకోవాలి అనే ఆలోచనను మరింత ఆచరణలో పెట్టిన మరొక ప్రాంతం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది మహారాష్ట్రలోని సతారా జిల్లా అనమాట. సో సతారాలో జరిగిందనమాట అది. సో సేమ్ 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలోనే మహారాష్ట్రలోని సతారాలో ఆ ప్రాంతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్. స్వాతంత్ర సమరయోధులందరూ కూడా బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రతి ప్రభుత్వం అనే ఒక ప్రజా పరిపాలనను ఏర్పాటు చేశారనమాట. మరి దీనికి క్రాంతి సింగ్ గారు, నానా పటేల్ ఇలాంటి ఎంతో మంది నాయకులు కీలకంగా వ్యవహరించారు. ఇది కేవలం బ్రిటిష్ పాలనను వ్యతిరేకించడం మాత్రమే కాదు, బ్రిటిష్ వారు లేకుండా మనం మన ప్రాంతాలని మనమే నిర్వహించుకోగలం అని చూపించే ఒక ప్రయత్నం చేశారనమాట. సో ఇది

అధికారికంగా స్వతంత్ర భారత ప్రభుత్వం అయితే కాదు, కానీ క్విట్ ఇండియా ఉద్యమం ఈ ప్రజల్లో ఎంత బలంగా పాతుకుపోయిందో చూపించే ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. సో అదనమాట. అండ్ ఇంకా ఇలాంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి, అండ్ వీటి గురించి కూడా మాట్లాడుకునే ముందు మీ అందరి కోసం అల్లూరి సీతారామరాజు సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Vladimir

Jyoti FM 101.3. స్వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అల్లూరి సీతారామరాజు సినిమా నుంచి సాంగ్ విన్నాం కదా. మరి ఇప్పటి వరకు మనం వీధుల్లో జరిగిన ఉద్యమాల గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ స్వాతంత్ర పోరాటం కేవలం వీధుల్లోనే కాదు, కొన్ని పోరాటాలు జైలు గోడల మధ్య కూడా జరిగాయి. బ్రిటిష్ పాలనలో స్వాతంత్ర సమరయోధులకు జైలు శిక్షలు అనేవి చాలా కామన్ అయ్యాయి, కానీ జైలు గోడలు వారి ఆలోచనలు మాత్రం ఆపలేకపోయాయని చెప్పాలి. దానికి ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ గారు. జైల్లో ఉన్నప్పుడే ఆయన తన కుమార్తె ఇందిరాగాంధీకి ప్రపంచ చరిత్ర గురించి లెటర్స్ రాశారు. ఆ తర్వాత 1944లో జైల్లో ఉన్న టైంలోనే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే రచనను కూడా పూర్తి చేశారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి, నాగరికత గురించి ఆయన ఆలోచనలను అందులో వివరించడం జరిగింది. అంటే స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదు, అది ఆలోచనల పోరాటం కూడా అని చెప్పచ్చు. సో స్వాతంత్ర్యం అనేది ఒకే రోజు సాధించిన విజయం అయితే కాదు, వందలాది చిన్న పెద్ద ఉద్యమాలు, మనకు తెలిసినవి తెలియనివి ఎన్నో వేలాది పోరాటాలు, ప్రజల నిరసనలు, సైనికుల తిరుగుబాట్లు, జైలు గోడల మధ్య పుట్టిన ఆలోచనలు, ఇవన్నీ కలిస్తేనే మనకు ఆగస్టు 15ని అందించాయి. సో నిజంగా ఆ వీర మూర్తులని, ఆ త్యాగమూర్తులని అందరినీ కూడా స్మరించుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే.

0: KFM 101.3.
1: வீண வேணுவைல சரிகம வின்னாவா.
2: தெலுகு பாட்டே அமிர்தம் தாகினந்த அனுபூதி மன தெலுகு வாரிக்கு.
3: பாட ஆஸ்வாதன எப்படு அமிர்தமே. அந்தமைன பதாலதோ அத்தின அலங்காரம் பாட, சக்கனி சந்தசுதோ திதின சமத்காரம் பாட,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం

0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతరాని. ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువత లక్ష్యంగా పలు కార్యక్రమాలను ప్రకటించారు. కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామని, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఉచిత కోచింగ్ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. రాష్టంలో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలతో ప్రత్యేకంగా ఈరోజు సమావేశమయ్యారు. స్త్రీశక్తికి సంవత్సరం, రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణించారు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ కార్యక్రమాన్ని మైభారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు నిర్వహిస్తున్నారు. కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు కుళాయి కనెక్షన్లను అందించే జల్జీవన్ మిషన్ ఈ రోజుతో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. జల్జీవన్ మిషన్ ద్వారా ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 15 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లను కల్పించారు. విజయవాడ రైల్వే డివిజన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేడియం కార్యాలయం వద్ద డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా జాతీయ జెండాను ఆవిష్కరించి రైల్వే రక్షణ దళం గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వినియోగదారుల కోసం రూపాయికే సిమ్ కార్డు అందిస్తోందని ఆ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం వెల్లడించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శుభాకాంక్షలు తెలిపారు. భారత్ అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ఎస్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. మరి ఈ రోజు ధీరాలో భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన ఐదుగురు మహిళల గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మహిళలు చాలా అంటే ఎంతో మంది పురుషులతో సమానంగా అప్పట్లో మహిళలు కూడా ధీటుగా చాలా మంది బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాటాలు చేశారన్నమాట.

సో వారిలో ముందుగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి మాట్లాడుకోవాలి. 1828లో జన్మించిన రాణి లక్ష్మీబాయి గారు భారత స్వాతంత్ర పోరాట చరిత్రలోనే అత్యంత ధైర్యవంతమైన మహిళల్లో ఒకరిగా సంపాదించుకున్నారు పేరు. మరి 1857లో సిపాయిల తిరుగుబాటులో ఆమె బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం జరిగింది. అయితే 1857లో తిరుగుబాటు అనమాట మెయిన్ గా ఆవిడ చేసింది. మరి గుర్రంపై స్వారీ చేస్తూనే మరొక చేతిలో కత్తితో యుద్ధం చేస్తూనే ఆమె ధైర్యం భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిందనే చెప్పాలి. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం కూడా చేశారు ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమెను అందుకే అందరూ కూడా వీరనారిగా పిలుస్తారు. సో ఇంకా ఇలాంటి ఎంతోమంది నారీమణులు చాలామందే ఉన్నారు స్వాతంత్ర సమరయోధులుగా పనిచేస్తూ. మనందరికీ కూడా ఇలాంటి ఒక స్వేచ్ఛని అందించిన మన భారతీయ మహిళల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటూ ఉందాం. మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్టంలో సినీ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ప్రధాన ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అత్యున్నత త్యాగానికి నిదర్శనంగా నిలిచిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందన్నారు. స్వాతంత్ర్యమే ఏకైక లక్ష్యంగా తమ జీవితాలను అంకితం చేసిన సమరయోధులందరికీ మహాత్మాగాంధీతో పాటు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప విప్లవకారులందరికీ నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుపుతూ,
1: దేశ్ ఆజ్ ఉన్ మహాన్ సపూతో కా పుణ్య స్మరణ కర్తీ హై జిన్హోనే దేశ్ కీ ఆజాదీ కే లియే త్యాగ్ బలిదాన్ కీ పరాకాష్ఠా కీ. अपने तप त्याग और बलिदान से आजादी के एकमात्र लक्ष्य को लेकर के अपनी पूरी जिंदगी खपा दी. पूज्य बापू समेत सभी स्वातंत्र सेनानियों को बलिदान की महान परंपरा जगाने वाले महान क्रांतिकारियों को आज मैं श्रद्धापूर्वक नमन करता हूं.
0: राष्ट्र राजधानी अमरावती नेलपाड़ परेड ग्राउंड्स రాష్ట స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలోని చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2047 నాటికి వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిస్తూ,
2: ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే అనే నేను సంకల్పం. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే.
0: రాష్టంలో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలతో ప్రత్యేకంగా ఈరోజు సమావేశమయ్యారు. స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుండి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకం అమలు తీరు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వారితో ముఖాముఖిలో మహిళల అభిప్రాయాలు, సూచనలను ముఖ్యమంత్రి

0: నేరుగా తెలుసుకున్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో డోలీ రహిత గిరిజన గ్రామాల కోసం అడవితల్లి బాట కార్యక్రమం కింద 2078 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టామని చెప్పారు. ప్రపంచానికి నాయకత్వం వహించే బలమైన సమర్థవంతమైన దేశంగా భారత్ ఎదుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
1: అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం, ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడింది, ఒక త్వరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన సమర్థవంతమైన స్వయం సమృద్ది కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు కుళాయి కనెక్షన్లను అందించే జల్ జీవన్ మిషన్ ఈ రోజుతో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి గృహానికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్చమైన నీరందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ పథకం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 15 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లను కల్పించారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గృహాలలో 19 కోట్ల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. రాష్టంలో సినీ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో గత రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సినీ పరిశ్రమ అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ సినీ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: ఇవాళ ఆంధ్రదేశంలో సినిమాలు షూటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, లొకేషన్స్ బాగుంటాయి, వేరే ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా మన దగ్గర జరుగుతున్నాయి. రికార్డింగ్ థియేటర్లు కానీ రీ రికార్డింగ్ థియేటర్లు కానీ ఇవి ఎక్కడా కూడా మన రాష్ట్రంలో మీరు నిర్మించడం లేదు. మీకు అవకాశాలు ఇస్తాం, మీరు రండి, మీరు పెట్టుబడి పెడతామంటే అవసరమైన మేరకు మీకు ల్యాండ్ పాలసీలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని ఈ ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరంగా నిలబడాలంటే మనకు మౌలిక సదుపాయాలు కావాలి, అందులో
0: భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. శ్రీలంకలోని గాలే నగరంలో అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామం సమయానికి భారత్ 100 పరుగుల 1 వికెట్ నష్టపోయింది. కేఎల్ రాహుల్ 32 పరుగులు, దేవదత్ పడిక్కల్ 35 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ కార్యక్రమాన్ని మై భారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు నిర్వహిస్తున్నారు. యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన జీవన విధానం వైపు వారిని నడిపించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని

అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్టంలో సినీ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

టెస్టు మ్యాచ్ ఈరోజు ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

विद भारती FM 101.3। వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. 1:31 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మనందరికీ స్వేచ్ఛని అందించిన కొంతమంది మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మహిళలు పోషించిన పాత్ర గురించి మాట్లాడుకుంటున్నాం. 1879 పుట్టిన సరోజినీ నాయుడు గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, అలాగే కవయిత్రి. మరి ఆమెను భారత కోకిల, నైటింగల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం కదా. మహాత్మా గాంధీ గారు నాయకత్వంలోని సహాయ నిరాకరణ ఉద్యమం, అలాగే ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే స్వాతంత్ర్యం తర్వాత ఉత్తరప్రదేశ్ కు తొలి మహిళా గవర్నర్ గా కూడా పనిచేశారు సరోజినీ నాయుడు. సో ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మనమైతే ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. 1:39 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే స్వాతంత్ర సమర పోరాటాల్లో అంటే స్వాతంత్ర సమర యోధులుగా ఉన్న కొంతమంది మహిళల గురించి, ఒక మెయిన్ గా ఒక 5 మహిళల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే ఇప్పుడు 1909 జన్మించిన అరుణ ఆసిఫ్ అలీ గారి గురించి మాట్లాడుకోవాలి. సో 1909 జన్మించిన అరుణ ఆసిఫ్ అలీ గారు 1942 జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే 1942 ఆగస్టు 9 బొంబాయిలోని గువాలియా ట్యాంక్ మైదానంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి ఉద్యమానికి ఉత్సాహాన్ని కల్పించారు ఆవిడ. బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించింది, కానీ ఆమె మాత్రం కొంతకాలం అండర్గ్రౌండ్ లోనే ఉంటూ ఉద్యమాన్ని మాత్రం కొనసాగిస్తూ వచ్చారు. ఎంతో మంది మహిళలకి ఆ టైంలో స్ఫూర్తిగా నిలిచారు అరుణ ఆసిఫ్ అలీ గారు. అలాగే మహాత్మా గాంధీ గారితో కలిసి

ఆయన సతీమణి కస్తూరిబా గాంధీ గారు కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మహిళలను స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి ఆమె ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. జైలు శిక్షను కూడా అనుభవించారు కస్తూరిబా గాంధీ గారు. ఆమె త్యాగం, సేవ, ధైర్యానికి ప్రతీకగా నిలిచారు అని చెప్పాలి. సో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీ అందరి కోసం సాంగ్ మేజర్ చంద్రకాంత్ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

ಅದಿಗೋ ಮನ ಹಕ್ಕಿ ಪಿಡುಗು ಅಲ್ಲೂರಿ. ಯಾವಡು ರಾಣಾ

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మనమైతే ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఇక నెక్స్ట్ మనం మాట్లాడకబోయే స్వాతంత్ర సమరయోధురాలు బేగం హజ్రత్ మహల్ గారు. మరి ఈవిడ కూడా 1857 తిరుగుబాటులో ముఖ్యమైన మహిళా నాయకురాలు అనే చెప్పాలి. మరి అవధ్ అనే ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహించారు బేగం హజ్రత్ మహల్. లక్నోలో బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించారు. ఆమె ధైర్యం, నాయకత్వం మరియు దేశభక్తి భారత స్వాతంత్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ విధంగా భారత స్వాతంత్ర పోరాటంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా పోరాడారు. రాణి లక్ష్మీబాయి ధైర్యానికి, సరోజినీ నాయుడు నాయకత్వానికి, అరుణ ఆసఫ్ అలీ ఉద్యమ స్ఫూర్తికి, కస్తూర్బా గాంధీ గారి త్యాగానికి బేగం హజ్రత్ మహల్ పోరాట పటిమకు ప్రతీకలుగా మాట్లాడతారు. వారి త్యాగాలు నేటి తరానికి దేశభక్తి, ధైర్యం, సేవాభావం వంటి విలువలను నేర్పిస్తాయి. సో ఎంతో మంది, ఇంకా వీళ్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది మహిళలు ఇలా స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఆ త్యాగమూర్తులందరినీ కూడా మనందరం స్మరించుకుందాం. మరి అంతటి మంచి వాళ్ళందరూ, వాళ్ళు మనందరికీ ఇంత మంచి స్వేచ్ఛా వాయువులని అందించారు అంటే నిజంగా చాలా గొప్ప విషయం. అండ్ వాళ్ళందరి స్ఫూర్తితోనే మనం నిజంగా అందరి గురించి తెలుసుకుని మిగతా జనరేషన్ వాళ్ళకందరికీ కూడా ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి కూడా ఎప్పుడూ తెలియజేస్తూ ఉండాలి. సో ఇక ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్ ఇక్కడతో అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ సందర్శనరీ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

विविध भारती FM 101.3 వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 227 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో సందరేసిన ఈ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా, నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ జాగ్వర్ అలాగే గ్యాంగ్ లీడర్ మూవీస్ నుంచి వినేసాము. ఇక కాసేపట్లో ఇంకొక సాంగ్ తర్వాత నేను ఇవాళ సందరేసిన ఈ షోలో క్వశ్చన్స్ అయితే అడగడం స్టార్ట్ చేసేస్తాను. మరి ఈ లోపు మీరు కూడా రెడీగా హ్యాపీగా వింటూ పెట్టుకుని మెసేజ్లు చేయడానికి రెడీగా ఉండండి. 8662488114 నెంబర్కి మీరు ఆన్సర్స్ ని పంపించవచ్చు నేను అడిగే క్వశ్చన్స్కి. సో విన్నారు కదా, సో కాసేపట్లో ఇంకొక సాంగ్ తర్వాత, సో గంగోత్రి నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను ఇప్పుడు, ఆ సాంగ్ తర్వాత ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అడిగేస్తాను. సో గెట్ రెడీ అండ్ హ్యాపీ లిజనింగ్ టు వివిధ భారతి FM 101.3.

Happy FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 2:32 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సందరేశ్ నటి ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం, నేను మీ ఆర్జే తేజు. సో ఇక ఈ రోజు సందరేశ్ నటిలో నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక చెట్టుకు 12 కొమ్మలున్నాయి, ప్రతి కొమ్మకు 30 ఆకులున్నాయి, అయితే మొత్తం ఆకులు ఎన్నున్నట్టు? సో చాలా సింపుల్ క్వశ్చన్ అయితే అడిగాను, మరి చూద్దాం మన వాళ్ళు ఎవరెవరు మెసేజ్లు పంపిస్తారో. ఆల్రెడీ హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఓకే, దెన్ ఆన్సర్స్ కూడా స్టార్ట్ చేసేసాయండి. మరి 8662 4 నెంబర్కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ని టైప్ చేసి పంపించేసేయచ్చు. విన్నారు కదా, ఒక చెట్టుకు 12 కొమ్మలు, ప్రతి కొమ్మకు 30 ఆకులున్నాయి, మొత్తం ఆకులు ఎన్ని ఉన్నట్టు? సో నెక్స్ట్ ముఠా మేస్త్రి నుంచి మీ అందరి కోసం సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Bharati FM 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
5: అలాగా ఏ చిన్నదొర గారు అయిందా షాపింగ్?

0: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

భారతి ఎఫ్ఎం 101.3 వింటున్నారు కదా. సో మనమైతే ముఠా మేస్త్రీ మూవీ నుంచి సాంగ్ వినేసాం. 241 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగాను ఒక క్వశ్చన్. ఒక చెట్టుకు 12 కొమ్మలు ఉంటాయి, ప్రతి కొమ్మకు 30 ఆకులు ఉంటాయి, మరి మొత్తం ఆకులు ఎన్ని ఉన్నట్టు అని అడిగాను కదా. మరి ఎవరెవరు మెసేజ్లు పంపించారు, కరెక్టా రాంగ్ గా ఏంటి చూసేద్దాం. కామర్తి శంకర్ గారు రాజుల నుంచి ఓన్లీ హాయ్ అని మాత్రమే మెసేజ్ పెట్టారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్. వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు. తర్వాత ఆన్సర్ అయితే రాలేదు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ పంపించారు. యా, కరెక్ట్ ఆన్సర్ అయినండి. ఎలాంటి లాజిక్స్ లేకపోతే ఇదే ఆన్సర్ అని చెప్తున్నారు. ఏంటో కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి కూడా ఒక్కొక్కసారి డౌట్లు వస్తూ ఉంటాయి కదా, ఇంత ఈజీగా అడిగారా ఏంటబ్బా అని. సో అది కూడా ఒక టెస్టే. ఓకే, దెన్ నెక్స్ట్, మీకు సహా శ్రోతులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మాధవి గారు, ఆంజనేయులు గారు భూదాన్ బోచంపల్లి నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, ఇంకా కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ ఇందాక మాధవి గారా, ఓకే మీరు మాత్రం ఆన్సర్ పెట్టలా. ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి, కానీ ఆన్సర్ రాలేదండి. ఎస్, నేను బాగున్నాను. కాదర్ వీరేష్ గారు కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. రాజేష్, అంబిక, ప్రేమసాయి, వరుణ్ అండ్ ఆదాం సోలపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమా గారు అండ్ సుధాకర్ కరెక్ట్ ఆన్సర్ అండి. హాయ్ తేజు గారు, ఎలా ఉన్నారు, మీకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఎస్, అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నెక్స్ట్, నల్గొండ నుంచి సెల్వరాజు గారు, వీక్షిత, రాములమ్మ గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ చాణిక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ కర్నూలు డిస్టిక్ట్ కొడుమూరు మండలం నుంచి మెసేజ్ పంపించారనమాట, కానీ రాంగ్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్, మచిలీపట్నం నుంచి అనమాట. తర్వాత గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి. ఎందుకు రెండు ఆప్షన్స్ పెట్టారు మీరు, ఆ రెండింటిలో ఒకటే కరెక్ట్. నెక్స్ట్ మెసేజ్ కరెక్ట్ ఆన్సర్తో ఎన్జిఓ కాలనీ కడప నుంచి జి రెడ్డన్న గారు మెసేజ్ పంపించారు. ఫస్ట్ పెట్టిన ఆన్సరే కరెక్ట్ అండి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల మెసేజ్ పంపించారు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడూరు నుంచి కిషోర్ అండ్ లక్ష్మణరావు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుంచి వెన్నెలవల్లి రామకార్తిక మెసేజ్ చేశారు కరెక్ట్గా. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు, లహరి, తులసి, రాఘవేంద్ర, అరవింద కరెక్ట్ ఆన్సర్. రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే రాలేదు. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. కొల్లాపూర్ నుంచి హప్పు మెసేజ్ పంపించారు బట్ రాంగ్ ఆన్సర్. పర్షా ఫ్రమ్ నంద్యాల కరెక్ట్ ఆన్సర్. పాలెం ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారా, మీ పేరు సగమే పెట్టారు. ఓకే,

కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మాధవి గారు, ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా పానముక్కల నుండి సర్దార్ గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, ఓకే ఫణి సత్యశ్రీ ఫ్రమ్ యూకే కరెక్ట్ ఆన్సర్. తర్వాత మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహమాన జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ కరెక్ట్ ఆన్సర్. సూర్యకుమారి గారు ఫ్రమ్ పాలకొల్లు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెసీ విజయ, రోజా కరెక్ట్ ఆన్సర్. ఇక ఫైనల్ మన మెసేజ్ ఎవరు పంపించేశారు, తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కర్నూలు డిస్టిక్ నుంచి అనమాట. ఇంకా ఇంకా వస్తున్నాయి. నమస్కారం, భోన్ చేశారా. కడప జిల్లా నుంచి ప్రొద్దుటూరు నుంచి శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, ఎస్ చేసేసానండి. డి గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో అందరు కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారు. ఎందుకో ఒక్కొక్కసారి కరెక్ట్ ఆన్సర్ పెట్టాలనే కూడా డౌట్ వస్తుంటుంది కదా. సో ఇది ఆ క్వశ్చన్ ఇలాంటిదే, అదే ఇలాంటిదే ఆ క్వశ్చన్. ఒక చెట్టుకు 12 కొమ్మలు, ప్రతి కొమ్మకు 30 ఆకులు ఉన్నాయి అండ్ మొత్తం ఆకులు ఎన్ని ఉన్నట్లు అని అడిగితే, అంతే అదేంటి సింపుల్గా అడిగేశారా, 12 × 30 = 360. సో ఇదే కదా ఆన్సర్, ఏ లాజిక్ లేకపోతే ఇదేనండి అని చెప్పి పెడుతున్నారు డౌట్గా. ఇంకొంతమంది ఏమో 12 కొమ్మలు అన్నప్పుడు గడియారం లాగా ఆలోచించుకొని 365 అని ఇలా లెక్కబెట్టి చెప్పారు, కానీ 365 అయితే కాదు, 360 అనమాట ఆన్సర్. ఓకేనా, సో 360 అని అందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసేసి పంపించేశారు. ఇక నెక్స్ట్ ఇవాళ సందేశ నదిలో క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే

ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఒక గదిలో 100 మంది ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి గదిలోకి వచ్చాడు. 40 మంది బయటకు వెళ్ళిపోయారు. తర్వాత మరో 10 మంది లోపలికి వచ్చారు. ఇప్పుడు ఆ రూమ్లో ఎంతమంది ఉన్నట్టు వినారా? ఒక రూమ్లో 100 మంది ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. 40 మంది బయటకు వెళ్లారు. తర్వాత 10 మంది లోపలికి వచ్చారు. ఇప్పుడు ఆ గదిలో మొత్తం ఎంతమంది ఉన్నారు? సో ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని 8662438114 నెంబర్కి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 256 దాటి 50 సెకండ్స్ అయిపోయింది కదా. సో మనమైతే సాంగ్ అయితే వినేసాం ఫ్రమ్ ద మూవీ లక్ష్యం. ఇక నెక్స్ట్ అయితే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ చాలా మంది ఇప్పటిదాకా 50 మెసేజ్లు అయితే వచ్చేసాయి. మరి ఇక 3 మినిట్స్ టైం ఉంది, తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వింటాము, దాని తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. ఇంతకు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఒక గదిలో 100 మంది ఉన్నారు, అప్పుడు ఒక వ్యక్తి గదిలోకి వచ్చాడు, 40 మంది బయటకు వెళ్లారు, తర్వాత 10 మంది లోపలికి వచ్చారు, మరి ఇప్పుడు ఆ గదిలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 100 అనుకుంటున్నాను మేడం అని చెప్తూ దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ మెసేజ్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. కాదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇక 42 మెంబర్స్ అంటూ ఎం నరేష్ మెర్సీ విజయ రోజా గారు మెసేజ్ పంపించారు ముసాపేట మహబూబ్ నగర్ నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. ఇక శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నల్గొండ నుంచి సెల్వరాజు గారు, వీక్షిత రాములమ్మ కరెక్ట్ ఆన్సర్. జగిత్యాల అయ్యప్ప కాలనీ నుంచి ప్రకాష్ అండ్ సుజాత, చోటు శ్రీజన్, కార్తికేయ తనయ్ అండ్ మనీష్ రజిత కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి ప్రీవియస్ క్వశ్చన్ కి పంపించారు 360 అంటూ. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ అయితే కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ యూకే కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదమ్, రాజేష్ అండ్ అంబిక సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు, సారీ ఇంటి పేరు అది, గనగలూరు రామకృష్ణారెడ్డి ఫ్రమ్ కర్ణాటక కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సంతోష్ అండ్ శ్రావ్య కార్తికేయ కర్నూలు డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ మాలగడ్డ నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మల్లికార్జున్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెనెల్వల్లి తులసి రాఘవేంద్ర, మదన్ కుమార్ అండ్ అనురాధ రాంగ్ ఆన్సర్ అండి. మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు దొరవారి సత్రం నుంచి మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి భార్గవి గారు కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ ఫ్యామిలీ అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సో ఆత్మకూరు నంద్యాల నుంచి కలీం అండ్ మెహబూబ్ గారు కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా ఉన్నాయి మెసేజెస్, చదువుతాను న్యూస్ తర్వాత. మరిన్ని మెసేజెస్ అండ్ ఆన్సర్ కూడా తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఢిల్లీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ప్రధాన ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్ట రాజధాని అమరావతిలోని నేలపాడు పెరేడ్ గ్రౌండ్స్లో రాష్టస్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్టంలో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలతో ప్రత్యేకంగా ఈరోజు సమావేశమయ్యారు. స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు కుళాయి కనెక్షన్లను అందించే జల్ జీవన్ మిషన్ ఈ రోజుతో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గృహానికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. రాష్టంలో సినీ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో గత రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తక్కువ రుసుముతో జర్నలిజంలో డిప్లొమా కోర్సులు చేసే అవకాశాన్ని సి రాఘవాచారి మీడియా అకాడమీ అందిస్తోందని చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 నెలల డిప్లొమా కోర్సుకు వర్కింగ్ జర్నలిస్టులతో జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. దరఖాస్తులను విజయవాడ మొగల్రాజ్పురంలోని సీఆర్ మీడియా అకాడమీ కార్యాలయానికి ఈ నెల 20వ తేదీలోగా పంపాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: Bharti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: లిజనర్స్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో నేను మీ ఆర్జే తేజు. ఇక సందర్శనది ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా. సో 3:04 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మన వాళ్ళు చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు. ఒక గదిలో 100 మంది ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. 40 మంది బయటకు వెళ్లిపోయారు. తర్వాత 10 మంది లోపలికి వచ్చారు. ఇప్పుడు ఆ గదిలో మొత్తం ఎంత మంది ఉన్నారు అని అడిగింది. దానికి కరెక్ట్ గా మెసేజ్లు పంపించేశారు. ఇంకా ఎవరెవరు, కొంకల గ్రామం నుంచి గురు, లహరి, తులసి అండ్ రాఘవేంద్ర, అరవింద కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ్ గారు అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్ దగ్గర నుంచి అనమాట. తర్వాత కరెక్ట్ ఆన్సర్ గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు డిస్టిక్ట్ కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత బోడక హరికృష్ణ, వసంతలక్ష్మి, హేమశ్రీ అండ్ మంజునాథ్, శ్రీకర్ బాబు గోనెగండ్ల కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య గారు, ఆండాల గారు, నల్గొండ నుంచి శివాజీ అండ్ సందీప్.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ విత్ బై అనుజా కుమార్.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్.

0: తెలుసా, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా, 80వ స్వాతంత్ర దినోత్సవ ఇతివృత్తం ఏంటి ఈసారి అని అడిగాను. మరి 3:16 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు, ఇక సందర్శన ఈ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నెక్స్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించేశారు చూసేద్దామా. సో మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ ఆర్ కరెక్ట్, కాబట్టి మీ నేమ్స్ అన్ని కూడా నేను చదివేస్తాను టకటక. ఒకవేళ ఆన్సర్ రాంగ్ అయితే రాంగ్ అని చెప్తా. కాదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి మెసేజ్ పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడి నుంచి మెసేజ్లు స్టార్ట్ అయిపోయాయి. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కామర్తి శంకర్ గారు ఫ్రమ్ రాజోలి, ప్రీవియస్ క్వశ్చన్కి పెట్టారనమాట మీరు. సో కరెక్ట్ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. బాలం పోలే గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, సుభద్ర గారు మొండ్రాయి గ్రామం నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల, ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రాజుల నుంచి జయన్న గారు, ఎం నరేష్ మెర్సి విజయ అండ్ రోజా ఫ్రమ్ ముసాపేట మహబూబ్ నగర్, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, తర్వాత మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూధాన్ పోచంపల్లి, పూజారి ధనుంజయ గారు అనంతపూర్ సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి, జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప, ఎంసీ రెడ్డి గారు ఫ్రమ్ అనంతపూర్, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూర్ నున్న నుంచి, శోభారాణి గారు ఫ్రమ్, తర్వాత రంగారావు సాగర్ చాందిని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, తర్వాత ఎస్ఎం భాష మైదకూర్ నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, గనగలూరు గ్రామం రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా, మహబూబ్ అండ్ కలీం ఫ్రమ్ ఆత్మకూర్ నంద్యాల, నెక్స్ట్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ అండ్ చాణిక్య శంకర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద అండ్ జానకీరాజు, పిఎస్ రంగారావు గారు ఫ్రమ్ వెస్ట్ తాంబరం చెన్నై, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేశారు, అనంతపూర్ నుంచి అనురాధ గారు, కొంగల గ్రామం నుంచి గురు లహరి తులసి రాఘవేంద్ర అండ్ అరవింద, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ మాధోని మండలం, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, నల్గొండ నుంచి సందీప్ అండ్ శివాజీ, పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య గారు, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న గారు, దస్తగిరి సంధ్య గారు, యాస్మిన్ అండ్ సాధియా ప్రొద్దుటూరు కడప జిల్లా, మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం మండలం నుంచి, గడ్డం మంకాయ్య గారు ఫ్రమ్ బందరుపల్లి నెల్లూరు జిల్లా, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నంద్యాల జిల్లా ప్రియా శ్రీనివాసరెడ్డి, ఊట్కూరు నారాయణ జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యబాయి అండ్ అజయ్ శృతి, స్వప్న ఏంటి రిపీట్ చెయ్యండినా, ఏం రిపీట్ చేయాలి, క్వశ్చన్ ఆల్రెడీ నేను చదివాకే మెసేజ్ చదువుతున్నా. తర్వాత నెక్స్ట్ ఒక మెసేజ్ వచ్చింది కానీ ఆన్సర్ ఐ మీన్ మీ పేరైతే లేదు. ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, నాగార్జున గారు లక్ష్మీ గారు ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్, రామకృష్ణ గారు సునీత ఫ్రమ్ రాజోలి, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, నిజామాబాద్ ఉమ్మడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, నల్గొండ నుంచి సెల్వరాజు గారు వీక్షిత రాములమ్మ, అనంతపూర్ నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి గారు, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ పద్మబాయి శ్రీవాణి.

రాణి జగదీష్ అండ్ శివరాణి, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర, మదన్ కుమార్ అండ్ అనురాధ, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఎం నరేష్ మెర్సి, విజయ అండ్ రోజా ఫ్రమ్ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవ్వనమాట, అందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు. సో ఈసారి 80వ స్వాతంత్ర దినోత్సవ ఇతివృత్తం ఏంటి అంటే, రెండు ఉన్నాయండి, రెండు మేజర్గా రెండింటిని ఈసారి దృష్టి పెట్టబోతున్నారు. 150 ఇయర్స్ ఆఫ్ వందే మాత్రం, అంటే ఇప్పుడు వందే మాత్రం గేయం వచ్చి 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అలాగే యువశక్తి ఫర్ వికసిత్ భారత్, సో 2047 కల్లా కూడా యువశక్తి ఫర్ వికసిత్ భారత్ అనే ఒక థీమ్ తీసుకుని ఈసారి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరగడం జరిగింది. అండ్ అలాగే వీటితో పాటుగా ఇంకొకటి కూడా ఉంది, సో అది కూడా చెప్తాను. స్వేచ్ఛను గౌరవించడం, అలాగే భవిష్యత్తుకు స్ఫూర్తినివ్వడం, సో ఇది కూడా మెయిన్ థీమ్ అనే చెప్పాలి. 80వ స్వాతంత్ర దినోత్సవ ఇతివృత్తంలో భాగంగా 150 సంవత్సరాల వందే మాతరం, అలాగే యువశక్తి ఫర్ వికసిత్ భారత్, వీటితో పాటుగా మనం జనరల్గా స్వేచ్ఛని గౌరవిస్తూ భవిష్యత్తు తరానికి స్ఫూర్తినిస్తూ ముందుకు సాగాలి అనే ఒక థీమ్తో కూడా ఈసారి మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేసుకోవడం జరిగింది. అదనమాట విషయం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. ఫస్ట్ టైం మనకి 1947లో ఆగస్టు 15న భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి కదా. అయితే ఆ ఫస్ట్ టైం జరిగినప్పుడు ఒక వ్యక్తి ఒక వాయిద్యాన్ని వాయించారనమాట, సంగీత వాయిద్యం. సో ఆ వాయిద్యం పేరు షెహనాయ్. సో మీకు తెలిసే ఉంటుంది షెహనాయ్ అని ఒకటి ఉంటుంది సంగీత వాయిద్యం. 1947 భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎవరు షెహనాయ్ వాయించారు? సో వింటున్నారు కదా క్వశ్చన్ని. 1947 భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎవరు షెహనాయ్ని వాయించారు? సో ఆ షెహనాయ్ని వాయించిన వ్యక్తి ఎవరో తెలిస్తే నాకు పేరుని మెన్షన్ చేయండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 3:30 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఇందాక మనమైతే సాంగ్ వినేసాం బావ గారు బాగున్నారు సినిమా నుంచి. మరి నేనంటే మిమ్మల్ని అడిగాను కదా ఒక క్వశ్చన్, సందరేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ లో, 1947 భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎవరు షహనాయి వాయించారు? సో ఆయన ఆ వేడుకల్లో తన సంగీత వాయిద్యమైన షహనాయితోనే దేశానికి శుభాకాంక్షలు తెలిపారనమాట. అలా శుభాకాంక్షలు తెలిపిన తొలి భారతీయుడు కూడా ఆయనే. మరి ఆయన పేరేంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అని కదా. మరి చూద్దాం ఎవరెవరు పంపించేశారు. ఇప్పటిదాకా 50 పైనే వచ్చాయి మెసేజ్లు నాకు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. సో అందరూ కూడా కరెక్ట్గానే మెన్షన్ చేస్తున్నారండి పేర్లు. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజౌలి మండలం, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ అండ్ రోజా, మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి, ఎం నరేష్ మెర్సి విజయ గారు, డి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి గారు, అనంతపూర్ నుంచి అనురాధ గారు, తర్వాత కొల్లాపూర్ నుంచి సోని, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు,

ఉత్తర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ అండ్ రోజా, మాధవి ఆంజనేయులు ఫ్రం భూదాన్ పోచంపల్లి, ఎం నరేష్ మెర్సీ విజయ గారు, డి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి గారు, అనంతపూర్ నుంచి అనురాధ గారు, తర్వాత కొల్లాపూర్ నుంచి సోనీ, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు, ఎం కొండారెడ్డి గారు ఫ్రం సిద్ధవటం మండలం కడప జిల్లా, అనంతపూర్ నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం, దస్తగిరి సంధ్యా ఫ్రం సంధ్య అండ్ యాస్మిన్ సాదియా ఫ్రం ప్రొద్దటూరు కడప జిల్లా, నున్నూర్ నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవిరాన్, శ్రీయాన్స్, రుత్విక, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, అనంతపురం నుంచి దిలీప్ అండ్ కీర్తి, చిన్మయి, కొంకల గ్రామం నుంచి గురులహరి, తులసి, రాఘవేంద్ర, అరవింద, కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెనలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్ అండ్ అనురాధ, నాసికా వేణు గారు ఫ్రం దేశాయిపేట, పాలెం పోలయ్య గారు ఫ్రం నాలగడ్డ నంద్యాల జిల్లా, భాస్కర్ గారు ఫ్రం పెడన, రాజేష్ గారు, అంబిక, ప్రేమసాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి, ఎస్ఎం భాషా గారు మైదుకూర్ నుంచి, జాన్సన్ గారు ఫ్రం విజయవాడ, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రం ఆదోని, కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు, బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూలు, పిఎస్ రంగారావు గారు ఫ్రం వెస్ట్ తాంబరం చెన్నై, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రం అమలాపురం, పూజారి ధనుంజయ గారు అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి. ఒక్కరు కూడా రాంగ్ ఆన్సర్ పెట్టలేదండి, అందరూ కూడా కరెక్ట్గా పెడుతున్నారు. విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి. ఓకే, ఆన్సర్స్ బాగానే తెలిసిపోతున్నాయి. ఎంతైనా ఇండిపెండెన్స్ డే రిలేటెడ్ అంటే ఇంకా ఆమాదం తెలియకపోతేలాగా. అంతేనా, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం, మహబూబ్ అండ్ ఖలీం ఆత్మకూరు నంద్యాల నుంచి, నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, ఎంఎస్ దుర్గారావు గారు నాకు తెలియదు కానీ అని చెప్పేసి ఆన్సర్ అయితే పెట్టారు మీరు, పలానా వ్యక్తి అయి ఉండొచ్చు అంట. సో ఆ వ్యక్తే. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, నల్గొండ నుంచి శివాజీ అండ్ సందీప్ అండ్ పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య గారు, అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అండ్ అక్తర్ వలీబాషా. ఓకే, నెక్స్ట్ కన్నయ్య గారు మామిడిగుంటపల్లి ఐరాల మండలం చిత్తూరు జిల్లా, నల్గొండ నుంచి సెల్వరాజ్ అండ్ వీక్షిత రాములమ్మ. నెక్స్ట్ మెసేజ్, సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి నంద్యాల జిల్లా, మధుప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తలంపాడు దొరవారి సత్రం మండలం నుంచి పెట్టారు మెసేజ్. ఎం మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి, భాస్కర్ రెడ్డి గారు ఫ్రం ఒడిశా, నాగార్జున లక్ష్మి అండ్ సింధు ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్, ఎంసీ రెడ్డి గారు ఫ్రం అనంతపూర్, జగిత్యాల జిల్లా బొగ్గారం నుండి తిరునగరి ప్రకాష్, సుజాత, చోటు అండ్ కార్తికేయ, మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్ ధర్మవరం నుంచి, అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి, గద్వాల జిల్లా నుంచి ఎర్రవల్లి మండలం నుండి అన్నమాట, కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి, తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్, చాణిక్య, శంకర్ కుమారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ముళ్ళగుర్తి విలేజ్ కర్నూలు జిల్లా నుంచి పెట్టారు, కానీ ఆన్సర్ అయితే రాంగ్ అండి. వెంకటేష్ గారు ఫ్రమ్ నందిపేట్, కానీ ఆన్సర్ రాలేదు. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మాత్రం సూపర్. అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా పెట్టారు, ఎవరో ఒక్కళ్ళే మాత్రమే రాంగ్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే,

0: నిలిచిన బిస్మిల్లా ఖాన్ గారు. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అని పిలుస్తాము. సో ఆయన 1947లో అప్పుడు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తన సంగీత వాద్యమైన షెహనాయ్తో దేశానికి శుభాకాంక్షలు తెలిపారనమాట. సో ఆ విధంగా తెలిపిన తొలి భారతీయుడు బిస్మిల్లా ఖాన్ గారు. సో అందరు కూడా కరెక్ట్ గా గెస్ట్ చేసి పంపించారు. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, ఎవరంటే కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారండి. తర్వాత కె రామలింగప్ప గారు కొసిగి మండలం కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. సో ఇంకా ఓకే ఇవన్నమాట. సో ఈ క్వశ్చన్కి వచ్చిన మెసేజెస్ అయితే మొత్తం కూడా చదివేశాను. సో ఇక నెక్స్ట్ ఒక సాంగ్ ప్లే చేస్తాను. దానికంటే ముందు మరి 5th క్వశ్చన్లోకి వెళ్ళిపోవాలి కదా. ఇవాళ మన సందర్శ నదిలో నెక్స్ట్ నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఒక సైనికుడిగా దేశం కోసం ప్రాణాలు అర్పించే మేజర్ క్యారెక్టర్లో నటించారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. మరి మీకు ఆ సినిమా పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. విన్నారు కదా, ఒక సైనికుడిగా దేశం కోసం ప్రాణాలు అర్పించే మేజర్ పాత్రలో చిరంజీవి గారు నటించిన సినిమా పేరు ఏంటి? సో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. అండ్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, కాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి అనమాట, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ అని చెప్పేసి మెసేజ్ పంపించారు. ఓకే దెన్. సో మరి ఇప్పుడు నేను అడిగిన చిరంజీవి గారి దిస్ క్వశ్చన్ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. సైనికుడిగా దేశం కోసం ప్రాణాలు అర్పించే మేజర్ పాత్రలో నటించిన సినిమా పేరు. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

సో 1947లో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎవరు షహనాయి వాయించి తన సంగీత వాయిద్యంతో షహనాయిని వాయించి దేశానికి శుభాకాంక్షలు తెలిపిన తొలి భారతీయుడు ఎవరో తెలుసా? ద ఫేమస్ సంగీత వాయిద్యకారులు అన్నమాట మన ఇండియాకి సంబంధించి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: Yeah.

0: रेडियो विविध भारती FM 101.3।
1: జయం మనదేర సినిమానికి సాంగ్ వినేశారు, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక టైం ఎగ్జాక్ట్లీ 3:48 అయిపోయింది క్లాక్ లో. ఇక మనమైతే సందర్శనది ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. నేను మీ ఆర్జే తేజు. సైనికుడిగా దేశం కోసం ప్రాణాలు అర్పించే మేజర్ పాత్రలో చిరంజీవి గారు నటించిన సినిమా పేరు ఏంటి అని అడిగాను. చాలా మంది కరెక్ట్ గా గెస్ చేసి పంపించేశారు. 55 మెసేజ్లు అయితే వచ్చాయి, చూద్దాం. ఇక కేదర్ గారు, కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ చేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు భాస్కర్ టైలర్స్ ఫ్రమ్ చెరుకుపల్లి, పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, తర్వాత కొల్లాపూర్ నుంచి సోనీ గారు, తాడేపల్లి నుంచి నాగమణి గారు, రాజుల నుంచి జయన్న గారు, గౌస్ గారు ఫ్రమ్ పామిడి అనంతపూర్, ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెస్సి విజయ అండ్ రోజా, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, తొమ్మండ్రు సతీష్ వర్మ వీరవల్లి నుంచి, నెక్స్ట్ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి, దారిపనేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు నుంచి, భాస్కర్ గారు ఫ్రమ్ బెడన, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన జైనుద్దీన్, ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సిద్ధవటం మండలం కడప జిల్లా, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, మహబూబ్ అండ్ కలీం ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర ఫాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక, అంగర కళాధర్ శారదా గారు న్యూఢిల్లీ నుంచి, అంగర కళాధర్ అండ్ శారదా గారు న్యూఢిల్లీ నుంచి, కుసుమ గారు ఫ్రమ్ అమ్మటినగర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు, తర్వాత తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ అండ్ చాణిక్య శంకరకుమారి కర్నూలు జిల్లా నుంచి, జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరునగరి ప్రకాష్ అండ్ సుజాత చోటు కార్తికేయ, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, కోడుమూరు నుంచి నాగెళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్ అండ్ రఘుపతి ఈశ్వరమ్మ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు,

బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, పూజారి ధనుంజయ గారు ఫ్రమ్ అనంతపూర్ జిల్లా, ప్రియా శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నంద్యాల జిల్లా, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూర్, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతపెద్దన్న, అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమ్మాంబి గారు, అక్తర్ అండ్ వలీభాష, తర్వాత ఎస్ఎం భాషా గారు ఫ్రమ్ మైదుకూర్, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందర్పల్లి నెల్లూరు జిల్లా, నందిపేట నుంచి వెంకటేష్ గారు, తర్వాత ప్రతిబంధ్ చిత్రమ కె రామలింగప్ప కొస్సిగి మండలం కర్నూలు జిల్లా నుంచి చేశారు మెసేజ్. ప్రతిబంధ్ కాదండి, తెలుగు సినిమా నేనే అంటోంది, హిందీ కాదు. నేతాజీ మస్తానీ అలాగే గౌజ్ భాషా అశ్వక్ అండ్ అప్సర్ నాయుడుపేట నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం మండలం నుంచి పంపించారు. నుండి నుంచి శోభరాణి గారు, సాగర్ చాందిని, అవినాష్ రంగారావు, రియాన్స్ రుత్విక, కేవి రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రం మచిలీపట్నం, కన్నయ్య మామిడిగుంటపల్లి ఐరాల మండలం చిత్తూరు జిల్లా, కొంకల గ్రామం నుంచి గురులహరి, తులసి రాఘవేంద్ర అండ్ అరవింద, ఎంఎస్ దుర్గారావు గారు, తర్వాత ఊటుకూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, జి దివ్యాభాయి, అజయ్ అండ్ శృతి, నాసికా వేణుగారు ఫ్రం దేశాయిపేట. యుద్ధభూమి అంటున్నారా? కాదండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, సందర్శ నడిలో ఈరోజు మీరు వినిపించిన పాటలు నిజమైన సందర్శ నడి అనిపించాయండి, థ్యాంక్ యూ అంటున్నారా, థ్యాంక్ యూ సో మచ్. సుందరి గారు ఫ్రం పెనమలూరు, తర్వాత జాన్సన్ గారు ఫ్రం విజయవాడ, కామర్తి శంకర్ గారు మీరు కొంచెం తప్పు ఆన్సర్ అయితే పెట్టేశారు మొత్తానికి. సో చిరంజీవి గారి సినిమానే కానీ అదైతే కాదండి. కేతన్ ఫ్రమ్ అనంతపూర్, యుద్ధభూమి అంటున్నారు, కాదు. గద్వాల జిల్లా నుంచి కె పెద్ద నరసింహ, పద్మబాయి అండ్ శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి. ఎస్, కరెక్ట్ ఆన్సర్, స్టాలిన్. అందరూ కూడా స్టాలిన్ అని పెట్టేశారు మొత్తానికి. సినిమా కబుర్లు, ఐ మీన్ సినిమా నాలెడ్జ్ మనకి ఎంతైనా బాగుంటుంది. సో ఒకరిద్దరు మాత్రం ఠాగూర్ అని, యుద్ధభూమి అని ఇలా పెట్టారు తప్ప అందరూ స్టాలిన్ అని కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారు. సో ఇదన్నమాట వాళ్ళ మన సందర్శన. మొత్తానికి మన చిరంజీవి గారు నటించిన ఫిలిం స్టాలిన్ అనమాట, అది మేజర్ స్టాలిన్గా కనిపిస్తారు మన దాంట్లో. అండ్ ఇందులో ఒక థీమ్ కూడా తెలుసు కదా, అంటే ఒక కాన్సెప్ట్, సహాయం ఒకరికి కాదు ముగ్గురికే సహాయం చేయండి అనే ఒక కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే వచ్చింది. సో ఇది వాళ్ళ మన సందర్శనది. ఫైనల్గా స్టాలిన్ నుంచి మంచి సాంగ్ మీ అందరికోసం ప్లే చేస్తున్నారు. తర్వాత వివిధ ప్రోగ్రాంలో కలుసుకుందాం. వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3. దిస్ ఈజ్ యువర్ RJ తేజు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते एफएम न्यूज की स्वागतम, नेनु मी सरिता। అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ప్రధాన వేడుకల్లో రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. హర్ఘర్ తిరంగా, ఘర్ఘర్ తిరంగా, హర్మన్ తిరంగా పిలుపులో భాగంగా ప్రజలందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని, సమైక్యతను చాటుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె కౌసర్ బాను తెలిపారు. జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి మరియు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు

పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టవోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్ అన్న మహాకవి కురుచాడు అప్పారావు మాటలను ప్రతి ఒక్కరూ మననం చేసుకుందామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులందరినీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నివాళులర్పిద్దామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లాలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్దం చేసి ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో పోర్టల్లో అన్ని వివరాలను నమోదు చేయాలని సూచించారు. తక్కువ రుసుముతో జర్నలిజంలో డిప్లొమా కోర్సు చేసే అవకాశాన్ని శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీ అందిస్తోందని చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటన తెలిపారు. 6 నెలల డిప్లొమా కోర్సుకు వర్కింగ్ జర్నలిస్టులతో జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభం అవుతాయని, దరఖాస్తులను విజయవాడ మొగల్రాజ్పురంలోని సీఆర్ మీడియా అకాడమీ కార్యాలయానికి ఈ నెల 20వ తేదీలోపు పంపాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగ్వట్ రూపో ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటల ప్రసారమే న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
4: ఓ పాట కనులు తుడిస్తే మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసు

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. నేను ఆల్రెడీ 2 సాంగ్స్ ప్లే చేసేసాను కదా, ఇంతకి నేను ప్లే చేసిన పాటలను బట్టి ఈరోజు థీమ్ ఏమై ఉంటుంది అని ఆలోచించారా? సో హీరోయిన్ థీమ్ అనమాట. సో ఒకే హీరోయిన్ సాంగ్స్ ఈ రోజు మనం వివిధాలో వినబోతున్నాం. ఆల్రెడీ రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ లో ఉన్న కామన్ విషయం ఏంటండి, దేవదాస్ అండ్ పోఖ్రి ఈ రెండింటిలోనూ ఇలియానా హీరోయిన్. తన ఫస్ట్ మూవీ అండ్ సెకండ్ మూవీ సాంగ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇలియానా సాంగ్స్ అయితే మీ అందరి కోసం వినిపిస్తాను ఇవాళ మన వివిధ ప్రోగ్రామ్ లో. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
6: ఇంతకీ నీ పేరు చెప్పలేదు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్స్

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాలుగు గంటల 50 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఇవాళ నేను హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నాను. హ్యాపీనెస్ గురించి మాట్లాడడానికి ఏముంటుందండి అంటారా, హ్యాపీనెస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ సంథింగ్ టు బి ఫెల్ట్, ఇట్ ఈస్ అ ఫీలింగ్, ఇట్ ఈస్ అన్ ఎమోషన్. మీరు ఎన్ని మాటలు చెప్పినా గానీ దాని గురించి ఏం చెప్తారు?

అంటే ఎస్ అందుకే అంటాను, వింటూ ఉండండి వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ. నేను చెప్పినట్టు చేస్తే మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు. ఎవరికి హ్యాపీగా ఉండాలని ఉండదండి, పరిస్థితుల ప్రభావాల వల్ల చాలా మంది ఉండలేకపోతారు, ఆ రొటీన్ లో ఫిక్స్ అయి బయటికి రాలేకపోతారు. కానీ హ్యాపీనెస్ మనం స్టేట్ ఆఫ్ మైండ్, ఇట్స్ అ ఫ్రేమ్ ఆఫ్ అవర్ మైండ్ అండ్ యూ కెన్ డూ ఇట్. చాలా మంది చేయలేక వాళ్ళున్న దాన్ని యాక్సెప్ట్ చేసేసి లైఫ్ ఇస్ స్ట్రగుల్, లైఫ్ ఇస్ పెయిన్, లైఫ్ ఇస్ సఫరింగ్ అని సొంత డెఫినేషన్స్ చెప్పుకొని వాళ్లేగాక ఇతరులను కూడా సఫర్ చేస్తూ ఉంటారు. సో వాట్ యు నీడ్ టు డూ ఇస్, ఆనందాన్ని ఎలా సాధించగలం, సింపుల్ గా చెప్పాలంటే ఏం చేస్తే ఆనందంగా ఉండగలం అంటే కొన్ని సూచనలు చేశారు చాలా మంది ఎక్స్పర్ట్స్. ఏమిటో చూసి మనము ఆనందాన్ని ఎలా పెంపొందించుకోవాలో, మన జీవితంలో ఎలా తెలుసుకోవాలో ఇవాళ వెన్నెలా ప్రోగ్రాంలో తెలుసుకుందాం. లైఫ్ లో మీకేం కావాలి అని అడిగితే ఎవరైనా హ్యాపీనెస్ కావాలనే చెప్తారు. ఎందుకంటే ఇవాళ చేసే మీ వర్క్, చదువులు, ఎడ్యుకేషన్ ఇవన్నీ దేనికోసం అండి? వైఆర్ పీపుల్ లెర్నింగ్ స్కిల్స్? బయటికెళ్ళి చూస్తే లేబర్ వర్క్ చేస్తూ ఉంటుంది, అగ్రికల్చరల్ ఫీల్డ్స్ లో ఒక వర్క్ అవుతూ ఉంటుంది, రోడ్ల పక్కన ఎవరో ఊడుస్తూ ఉంటారు, డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఇంకొకరు ఇంకో పని చేస్తూ ఉంటారు, స్టూడెంట్ స్కూల్కి వెళ్తూ ఉంటారు, హౌస్ వైఫ్ తన పని చేస్తుంది. ఇవన్నీ దేనికోసము అని అడిగితే హ్యాపీ లైఫ్ కోసం అనే ఆన్సర్ ఇస్తారు కదా. ఆనందానికి సంపాదనకి సంబంధం లేదని అందరూ అంగీకరించే వాస్తవం, ఆనందం మన మనసులోంచే వస్తుంది, ఆనందం మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది, ఆనందానికి లింగ వివక్ష లేదు. రీసెంట్ గా జరిగిన ఒక సర్వేలో మీరు ఆనందాన్ని ఎలా పొందగలరు అని అడిగితే సుమారు 90% మంది ఆనందాన్ని కంట్రోల్ చేసుకోగలం అనే బదులిస్తారు. మీ దృష్టిలో ఆనందం అంటే ఏమిటి? ఒక పెన్ పేపర్ తీసుకుని కూర్చొని దీనికి సమాధానం రాసుకోండి. మీకేమేమి ఆనందిస్తావో అంత ఒక లిస్టులా తయారు చేసుకోండి. మీ లిస్టులో కనీసం 80% మీరు ఈ క్షణాన్ని తీర్చుకోగలిగే ఉంటాయి, మిగిలిన 20% సరైన ప్లానింగ్ ఎఫర్ట్ పెడితే అయిపోతాయి. మీ లిస్ట్ రాసుకున్నాక ఒక్కొక్కటి తీర్చుకుంటూ రండి. దిస్ అ వెరీ యూస్ఫుల్ టిప్. మీ అలవాట్లు కొన్ని మార్చుకోండి, అవే అలవాట్లతో అదే ప్రవర్తనతో ఏదో రొటీన్తో అదే లైఫ్ వస్తుంది. మీ లైఫ్ మారాలంటే ఆ లైఫ్కి తగిన అలవాట్లు, ప్రవర్తన, రొటీన్ అలవాట్లు చేసుకోండి. మీరు హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలో అది చేయండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఆనందం ఇంకొకరి బాధకి కారణం కాకూడదు. జనరల్గా హ్యాపీనెస్ హ్యాపీనెస్ అని అందరూ కోరుకుంటారు, కానీ వాళ్ళు డైలీ చేసే పనులు మాత్రం సేమ్ ఉంటాయి, సేమ్ వర్క్ చేస్తే సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే వర్క్లో కూడా కొంచెం చేంజ్ ఉండాలి, మన బిహేవియర్లో, మన కండక్ట్లో అన్నిట్లో చేంజ్ ఉండాలి. మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి, మీ బలాలు, మీ బలహీనతలు, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అంచనా వేసుకోండి. మీ బలాన్ని ఉపయోగించే అవకాశాలు క్రియేట్ చేసుకోండి, మీ బలహీనతను పోగొట్టుకునే అవకాశాలను అన్వేషించండి. అయితే ఇది పూర్తిగా మీరే చేసుకోవాలి, ఎవరి అభిప్రాయం అడగండి. మీ మీద మీ అభిప్రాయం ఏమిటి నిర్మోహమాటంగా సమాధానం రాసుకోండి, మీ లిస్ట్లో, మీ డైరీలో, మీ బుక్లో రాసుకోండి. మీరు జర్నలింగ్ చేసిన వాళ్ళైతే రెగ్యులర్గా ఇవన్నీ ఎమోషన్స్, ఫీలింగ్స్ రాసుకోండి. మీకు ఏవి హ్యాపీనెస్ ఇస్తాయి, ఏవి ఇవ్వవు అని ఇంకో లిస్ట్ తయారు చేసుకోండి. ఏవేవైతే ఇవ్వవో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయకండి, వాటిని స్లోగా వదిలేయండి. ఏవేవి ఇస్తాయో వాటివైపు పరిగెత్తుదాం. ఎవరితోనూ కంపేర్ చేసుకోకండి, కంపేర్ చేసుకున్నామంటే బాధని ఆహ్వానించినట్లే, ఆనందాన్ని వీడుకోలు పలికినట్లే. కంపారిజన్ మీ గతంతో ఉండాలి, ఇంకొకరితో కాదు. మీరు నడుస్తున్న బాటకి పక్క బాటలో కొంత మీకు నచ్చేది ఉండొచ్చు, అలాగని మీ బాట మారారనుకోండి ఇంకో పక్క బాటలో ఇంకోటి కనబడుతుంది. ఇలా మారుతూ పోతే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరున్న బాటలో ఎలా ఆనందంగా ఉండాలి అని ఆలోచించండి. ఏదో బయట కనబడుతూ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, మన లైఫ్లో ఉండే ఆనందాలు మనకు తెలుస్తాయి, కానీ మనం వేరే వాళ్ళని చూసి అక్కడికి వెళ్తే బాగుంటుంది అనుకుంటాం. ఇలా వెళ్తూ వెళ్తూ వెళ్తూ ఉంటే మన డెస్టినేషన్కి చేరుకోలేము, బాటలు మారుతూ ఉంటాం అంతే. మీ లైఫ్ని మీరే డిజైన్ చేసుకోండి, ఒక డైరీ దగ్గర పెట్టుకుని మీ ప్లాన్స్ అన్ని వివరంగా రాసుకోండి. రేపేం చేయాలి, ఎల్లుండి, వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, ఇలా ఒక పద్ధతి ప్రకారం రాసి పెట్టుకుంటే ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం తేలిక. ఇవేవో పెద్ద గోల్స్ మాత్రమే అనుకోకండి. ప్రతిరోజు నేను వాకింగ్కి వెళ్ళాలి, వారానికోసారి ఫ్రెండ్తో బీచ్కి వెళ్ళాలి, లేదా ఒక మంచి డెస్టినేషన్కి వెళ్ళాలి, బాండింగ్ పెరగాలి. ఈ ఇయర్ ఎండ్ లోపు ఒక ట్రావెల్ డెస్టినేషన్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రతిరోజు మీకు ఇష్టమైన పని ఒకటి చేయడానికి బ్లూ ప్రింట్ సిద్ధమైపోతుంది. నెగటివ్ థాట్స్ ని రానియకండి. లైఫ్లో ప్రతిరోజు ప్రతిపూట మనం అనుకున్నట్లే, మనం ప్లాన్ చేసినట్టే జరగవు. మిమ్మల్ని మీరు మరీ ఎక్కువగా క్రిటిసైజ్ చేసుకోవడం వంటివి మిమ్మల్ని కిందికి లాగుతాయే తప్ప ఎదగనియవు. మీకు ఒక నెగటివ్ థాట్ రాగానే దాన్ని బయట

0: వెతికి పంపేయండి. మంచిని వెతికి పట్టుకోండి. ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది. దాని గురించి ఆలోచించండి. అలాగే మీలో ఉన్న మంచిని కూడా గుర్తించండి. దాన్ని పెంపొందించే ప్రయత్నం చేయండి. క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. చాలా అపార్థాలు, అనుమానాలు క్లియర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్లనే వస్తాయి. మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేయడమే కాదు, అవతలి వారి నుండి కూడా క్లియర్ కమ్యూనికేషన్ని ఆశించండి. వాళ్ళు చెప్పింది మీకు సరిగ్గా అర్థం కాకపోతే ఇంకొకసారి క్లియర్గా చెప్పమని అడగండి. తప్పేం లేదు. మంచి మెమరీస్ని, జ్ఞాపకాలను ఆలోచించండి. ఇవాళ ఒక మంచి ఎక్స్పీరియన్స్ రేపటికి మంచి జ్ఞాపకం అవుతుంది. రోజుకు కనీసం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నా మీ జీవితం మొత్తం చక్కటి జ్ఞాపకాల పరిమళాలతో గుబాళిస్తూ ఉంటుంది. మీరు కావాలనుకున్నట్టు లైఫ్ని ఊహించుకోండి. విజువలైజ్ యువర్ లైఫ్ యాజ్ యూ వాంట్. ఊహ ఎప్పుడూ వాస్తవానికి బలాన్నిస్తుంది. మీ ఊహని నిజం చేసుకోవడానికి కావలసిన శక్తినిస్తుంది. మన హడావుడి ఉరుకుల పరుగుల జీవితాలు ఒక్కసారి పెద్ద కుదుపతో ఆగినట్లవుతుంది. ఇప్పటికే ఇండియాలో మెంటల్ హెల్త్, క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయనుకుంటున్న తరుణంలో ఈ పరిస్థితి ఏర్పడింది. దురదృష్టవశాత్తు మానసిక అనారోగ్యం గురించి సరైన అవగాహన, గుర్తింపు లేవు. శారీరక అనారోగ్యాల లాగానే మానసిక అనారోగ్యానికి కూడా చికిత్స ఉంది, కానీ కోలుకోవడానికి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. సరైన సమయంలో సమస్యని గుర్తించకపోతే, అందించవలసిన చికిత్స అందించకపోతే ఈ కోలుకునే సమయం ఇంకా ఎక్కువ అవుతుంది. మానసిక ఆరోగ్యానికి అవసరమైన విషయాల మీద శ్రద్ధ పెట్టి వాటిని గమనించుకుంటూ ఉంటే మెంటల్ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అవేంటంటే, మనం ఫాలో అవుతున్న డిజిటల్ లైఫ్ స్టైల్ వల్ల మొదటి ఇంకా సీరియస్ ఎఫెక్ట్ పడేది మన నిద్ర మీదే. పైగా ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయి ఈ తరుణంలో అన్ని వేళలా పనులు జరుగుతూనే ఉన్నాయి. అన్ని షిఫ్ట్లోనూ ప్రజలు పనిచేస్తున్నా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నిద్ర ఒక లగ్జరీ కాదు, శారీరక మానసిక ఆరోగ్యానికి అత్యవసరమైన ఒక ప్రక్రియ. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించాలి. అలాగే నిద్రకి ముందు కంప్యూటర్ మీద వర్క్ చేయడం, మొబైల్స్లో చాటింగ్, టాబ్లెట్స్ యూస్ చేయడం, టీవీ చూడడం సహా అవాయిడ్ చేయాలి. అలాగే నిద్రకి ముందు కెఫైన్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా నిద్ర యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది. అందుకే వీటిని కూడా అవాయిడ్ చేయాలి. మీరు వర్క్ ఫ్రం హోమ్ చేసుకున్నా కూడా ఆఫీస్కి వెళ్లి పనిచేస్తే ఎలాంటి రొటీన్ ఫాలో అవుతారో అదే రొటీన్ ఫాలో అవ్వండి. మీ పాత టైం టేబుల్ని మార్చవలసిన అవసరం ఏమీ లేదు. మీరు ఆఫీస్కి వెళ్లి కొలీగ్స్తో కలిసి పనిచేసినప్పుడు ఎలా అయితే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం, నీట్గా డ్రెస్ అవ్వడం వంటివి చేస్తారో ఇప్పుడు కూడా అలాగే చేయండి. వీడియో కాల్స్ చేయండి. మీకు నచ్చిన విషయాల్లో ఉన్న ఆన్లైన్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. సాధారణంగా శారీరక మానసిక ఆరోగ్యానికి విడిగా చూస్తారు, కానీ ఓవరాల్ హెల్త్ విషయం వచ్చేటప్పటికీ రెండు కలిసిపోతాయి. ఫిజికల్ హెల్త్ బాగుంటే అలర్ట్గా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు, ఎఫిషియెంట్గా పనిచేయగలరు, నిర్ణయాలు తీసుకోగలరు. ఫిజికల్ హెల్త్కి సైకలాజికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ హెల్తీ ఈటింగ్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే ఇది చాలా మంచిది. సెల్ఫ్ కేర్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, 8 గంటలు ప్రశాంతమైన నిద్ర, ఫిజికల్ హెల్త్ మీద శ్రద్ధ పెట్టడం, రిలాక్స్ అవ్వడం వంటి అలవాట్లతో మానసికంగా ఉత్సాహంగా ఉంటాం. ఈ మానసికోల్లాసం వ్యక్తి ఆరోగ్యానికి, అభివృద్ధికే కాదు సాంఘిక అభివృద్ధికి కూడా ఎంతో అవసరం. అందుకే డియర్ ఫ్రెండ్స్, డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అ హెల్తీ అండ్ అ హ్యాపీ లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ.
1: మీరు ఇంతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 10 సెకండ్లు. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం

0: కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ

0: అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా,
3: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
0: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
0: అప్ టు 85% ఎల్టీవీతో మనప్పురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనప్పురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనప్పురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: ప్రియమైన వినియోగదారులారా, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం బిఎస్ఎన్ఎల్ తో కలిసి వేడుకలు జరుపుకుందాం. బిఎస్ఎన్ఎల్ నుండి అద్భుతమైన ప్లాన్లు మరియు ఉత్తేజకరమైన ఆఫర్లను ఆస్వాదించండి. ఈ రోజే వచ్చి బిఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరండి. మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం 1 రూపాయికే పొందండి, మరియు మరెన్నో ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తోంది.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
0: అప్ టు 85% ఎల్టీవీతో మనప్పురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన కొర్ర సాగుకు సూచనలు అందిస్తారు శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ మాధవీలత.
9: రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మాధవీలతని, వ్యవసాయ పరిశోధన స్థానం పెరుమాళ్ళపల్లిలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను చిరుధాన్యాల పంటలపైన. ఈరోజు మనము కొర్ర పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు గురించి తెలుసుకుందాము. ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే కొర్ర సాగులో మనము అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది అనే అంశంని తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు కొర్ర పంట గురించి చాలా సందేహాలు అడుగుతున్నారు. ఇటువంటి సందేహాలకు సరైన సమాధానాలని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ముందుగా మనము ఈ కొర్ర పంటని ఏ కాలంలో సాగు చేసుకోవచ్చు అంటే, కొర్ర పంటని మనము ఖరీఫ్లో అయితే ఖరీఫ్ కాలంలో జూన్ నుంచి జూలై వరకు విత్తుకోవచ్చు వర్షాధారంగా. అదే నీటి వసతి కింద సాగు చేయాలనుకున్న రైతులు మాత్రం ఈ పంటను జనవరి మాసంలో, అంటే ఈ డిసెంబరు జనవరి మాసంలో సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కొర్ర పంట యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ కొర్ర పంట మనకు స్వల్పకాలిక పంట. అంటే మనకు ఈ పంటను మనము 70 నుంచి 80 రోజుల లోపల మనం ఈ పంటను చేతికి తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి పంటను మనము ప్రధాన పంటగా కాకుండా అంతర పంటగా, అంటే ఈ చెరుకు వంటి ప్రధానమైన పంటల్లో మనం ఈ పంటను అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే చెరుకులో మనకు 80 నుంచి 90 రోజుల వరకు చెరుకు ఏపుగా పెరగదు, కాబట్టి ఆ సమయంలో ఈ పంటని మనము ఉన్న స్థలాన్ని, అంటే ఉన్న పొలంలో ఉన్న గ్యాప్ని యూస్ చేసుకొని మనము ఈ పంటని వేసుకొని మనము ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉండే పంట. కాబట్టి ఎవరైనా చెరుకు రైతులు కూడా ఈ పంటను అంతర పంటగా, కొర్ర పంటను చెరుకులో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కొర్ర పంట ఈ మధ్యకాలంలో చిత్తూరు జిల్లాలో కూడా చాలామంది రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఈ విత్తు సమయం చెప్పాను, ఇప్పుడు మనకు విత్తనం మోతాదు, ఎంతెంత విత్తనం వేసుకోవాలి ఈ పంటను సాగు చేయడానికి అంటే, మామూలుగా అయితే 1 ఎకరాకు 2 నుంచి 3

కిలోల విత్తనం అవసరమవుతుంది. లేదు నేరుగా అంటే ఈ వరుసలో విత్తుకునే వారైతే 2 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది. నేరుగా విదజల్లే పద్ధతిలో అయితే కొంచెం ఎక్కువ విత్తనం అవుతుందని ఉపయోగించుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనము మొక్కల సాంద్రతను బాగా పొలంలో ఉన్నట్లయితే మనకు దిగుబడులు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకరాకు 2 నుంచి 3 కిలోల విత్తనాన్ని, ఆ విత్తన మొలక శాతాన్ని కూడా చూసుకోవాలి. మొలక శాతం బాగా ఉండేలా చూసుకున్నట్లయితే మనం మంచి దిగుబడులు పొందవచ్చును. మనం మొలక శాతం పెంచుకోవడానికి ఒక పద్ధతి ఉంది. అదేమిటంటే మనము ఈ కొర్ర విత్తనాన్ని ముందుగా రాత్రి ఒక 10 గంటలు బాగా నానబెట్టి, నానిన తర్వాత అంటే పొద్దున్నే నానిన విత్తనాన్ని వేరు చేసుకొని ఒక పల్చటి గుడ్డ పైన ఆ విత్తనాన్ని పల్చగా పరుచుకొని తడి లేకుండా చూసుకొని విత్తనాలు పొడి పొడిగా వచ్చేటట్లుగా చూసుకొని ఆ పొడి విత్తనాన్ని మనం పొలంలో విదజల్లుకున్నట్లయితే మనం మొలక శాతాన్ని బాగా పెంచవచ్చును. కాబట్టి ఈ పద్ధతిని పాటించుకున్నట్లయితే మనము మొక్కలు బాగా వస్తాయి. ముందుగా మనకు అంటే ఏ మంచి దిగుబడిని ఇచ్చే రకాల గురించి తెలుపుతాను. మనకు ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న రకాలు అంటే సాగులో ఎక్కువగా ఉండే కొర్ర రకాలు వచ్చి SIA 3156 అనే రకము ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉన్నది. ఈ రకము 80 నుంచి 85 రోజుల్లో కోతకు వస్తుంది. ఈ రకము అగ్గి తెగులును మరియు వెర్రి తెగులు, ఈ తెగుళ్ళు ముఖ్యమైన తెగుళ్ళు అన్నమాట కొర్ర పంటలో. ఈ తెగుళ్లను బాగా తట్టుకునే రకము. అలాగే కాకుండా పైరు బాగా ఏపుగా పెరుగుతుంది, కంకులు కూడా పొడువుగా ఉండి పెద్దవిగా ఉంటాయి, విత్తనం కూడా మంచి నాణ్యత కలిగిన విత్తనం వస్తుంది. కాబట్టి ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీని తర్వాత మంచి దిగుబడిని ఇచ్చే రకము SIA 3085. ఇది కూడా చాలా మంచి రకము. దీని పంటకాలం వచ్చి 80 రోజులు ఉంటుంది. ఈ రకం కూడా మనకు అగ్గి తెగులు, వెర్రి తెగులు ఏవైతే ఎక్కువగా వస్తాయో కొర్ర పంటలో, అలాంటి తెగుళ్లను బాగా తట్టుకునే రకము. తర్వాత ఇంకొక మంచి రకం వచ్చి సూర్యనంది అని ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. ఇది కూడా ఈ సూర్యనంది అనే రకము ఏంటంటే ప్రాముఖ్యత ఈ రకం మనకు 70 నుంచి 72 రోజుల లోపలే కోతకు వస్తుంది. అంటే స్వల్పకాలిక రకం అనమాట. కాబట్టి ఈ పంట మనము పంటల సరళి అంటే ఇంకొక పంట వేసుకోవాలి, దాని ముందు మనకు పంట పొలం ఖాళీగా లేకుండా ఉండకుండా మనము ఈ పంటను సాగు చేసుకొని మరలా మన పంటలను సాగు చేసుకోవచ్చు. కాబట్టి అలాంటి పంటల సరళి పద్ధతికి చాలా ఉపయోగపడే రకము సూర్యనంది. దీని దిగుబడి కూడా ఈ SIA 3156 కానీ SIA 3085 కానీ మంచి దిగుబడిని అంటే సుమారుగా ఎకరాకు మనకు 12 నుంచి 14 క్వింటాల దిగుబడిని ఇస్తాయి. సూర్యనంది కూడా మనకు 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఎకరాకు సుమారుగా వస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి రకాలను అంటే మనము ముఖ్యంగా కొర్ర పంటలో మనం అధిక దిగుబడులు పొందాలంటే మంచి రకము విత్తనాన్ని సేకరించుకొని సాగు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ చెప్పిన 3 రకాలు మంచి రకాలు. ఇలాంటి రకాల విత్తనాన్ని సేకరించుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చును. ఇంకొక రకము ఈ మధ్య కాలంలో అంటే ఈ చెరు సంచుల దశలో ఉన్న రకము SIA 3222. దీని పంట కాలం వచ్చి మనకు 60 రోజుల్లో అంటే 60 రోజుల్లో మనకు కోతకు వచ్చేస్తుంది. కాబట్టి ఇది అతి స్వల్పకాలిక రకము. ఈ రకం కూడా మంచి అంటే చీడపీడలు తక్కువగా ఆశించే రకము. కాబట్టి ఇలా ఈ రకాన్ని కూడా మనము సాగు చేసుకోవచ్చు. మనము విత్తనం సేకరించుకున్న తర్వాత విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి చేయడం వలన మనకు పంట తొలి దశలో వచ్చే చీడపీడలను మనం నివారించుకోవచ్చును. ఎంత మోతాదులో మనము ఈ రసాయనాన్ని వాడాలి అంటే విత్తన శుద్ధికి 1 కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం అనే మందును కలుపుకొని బాగా ఆరబెట్టి విత్తనాన్ని మనము ఆ విత్తన శుద్ధి చేసిన ఈ విత్తనాన్ని విత్తుకున్నట్లయితే మనము పంట తొలి దశలో వచ్చే చీడపీడలన్నింటినీ కూడా నివారించుకోవచ్చును. ఇది చాలా ముఖ్యమైనది. విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశము. ఇది పాటిస్తే రైతులు చాలా వరకు ఈ చీడపీడలను నివారించుకోవచ్చును. మనము ఎట్లా ఈ పంటలో విత్తిన తర్వాత అంటే కొంతమంది రైతులు ఈ

పంటను నేరుగా వెదజల్లుకుంటారు, లేదు వరసల్లో వేసుకోవాలి అనుకునే రైతులు వరసల మధ్య 20 నుంచి 22 సెంటీమీటర్లు, వరసలో మొక్కల మధ్య 7 నుంచి 10 సెంటీమీటర్లు దూరం ఉండేలా మనం ఈ విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తిన తర్వాత మనకు ముఖ్యమైన యాజమాన్యం వచ్చి అంతర్కృషి. అంతర్కృషి ఎలా చేయాలి అంటే, అంతర్కృషి చేయడం వల్ల మనము ఈ కలుపు మొక్కలను నివారించుకోవడం కానీ, లేదు భూమిని బాగా కదిలించడం వల్ల మొక్కలు బాగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంతర్కృషి అనేది చాలా ముఖ్యమైన అంశము. అంతర్కృషి వచ్చి మనకు కొర్ర పంటలో విత్తిన ఒక 20 రోజులకు, 15 నుంచి 20 రోజులకు వరుసలో విత్తుకున్న రైతులైతే ఎడసేద్దం చేసుకొని ఎద్దులతో ఎడసేద్దం చేసుకోవాలి. దంతితో కానీ ఎడసేద్దం చేసుకున్నట్లయితే ఈ కలుపు మొక్కలన్నింటినీ కూడా నివారించుకొని మనము పంట బాగా పెరగడానికి చాలా దోహదపడుతుంది. అలా కాకుండా ఎవరైనా రైతులు ఈ మధ్య కూలీల సమస్య ఎక్కువగా ఉన్నది కాబట్టి రసాయనిక కలుపు మందులను కూడా వాడుకొని మనం కలుపు మొక్కలను నివారించుకోవచ్చును. ఈ కొర్ర పంటలో ఐసోప్రొట్యూరాన్ అనే రసాయన కలుపు మందును మనము లీటరు నీటికి 2 గ్రాములు చొప్పున కలుపుకొని విత్తిన 24 గంటలు లేదు 48 గంటల లోపల తడి నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ కలుపు మొక్కలను కూడా నివారించుకోవచ్చును. లేదు పంట విత్తిన 20 నుంచి 25 రోజులకు మనకు వెడల్పాకు కలిగిన కలుపు మొక్కలను నివారించుకోవాలి అంటే, ఎక్కువగా కలుపు మొక్కలు గమనించినట్లయితే పొలంలో వెడల్ ఆకులు కలిగిన కలుపు మొక్కల్ని మనం నివారించుకోవడానికి 2,4-D సోడియం సాల్ట్ అనే మందును 1 లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున వంతున కలుపుకొని ఎకరాకు 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ను 200 లీటర్ల నీటిలో కలుపుకొని కలుపు మొక్కలపై పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు మొక్కలు ఎండి వాడిపోతాయి. కలుపు మొక్కలు పెరగకుండా మనం కలుపు మొక్కలను నివారించుకోవచ్చును. కొర్ర పంటలో మనం ఇప్పుడు ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాము. బాగా నేల దున్నుకున్న తర్వాత ఆఖరి దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువును బాగా కలియదిన్నుకొని మనం విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తేటప్పుడు 8 కిలోల నత్రజని మరియు 8 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను ఎకరా పొలానికి వేసుకొని విత్తుకోవాలి. విత్తిన 25 నుంచి 30 రోజులకు ఎకరాకు మరల 8 కిలోల నత్రజనినిచ్చు ఎరువును పైపాటుగా పైరులో వేసుకోవాలి. ఎరువుల యాజమాన్యం పాటించినట్లయితే కూడా మనకు దిగుబడులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కొర్ర పంటలో ఇప్పుడు చీడపీడల గురించి మనము తెలుసుకుందాము. చీడపీడలు ముఖ్యంగా మనకు పురుగులు ఎక్కువగా పింక్ బోరర్ అంటే గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది కొర్ర పంటని. ఇవి ఈ పురుగు లార్వాలు మువ్వను తొలిచి తినడం వల్ల మువ్వు చనిపోతుంది. పూత దశలో ఆశించినట్లయితే వెన్నులు తెల్ల కంకులుగా మారుతాయి, గింజలు ఏర్పడవు కంకుల్లో. ఈ పురుగును గమనించినప్పుడు మనము పురుగు నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును కానీ, లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును కానీ 1 లీటర్ నీటికి వంతున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగును మనం నివారించుకోవచ్చును. ఈ గులాబీ రంగు పురుగు తర్వాత మనకు మరలా ఒక ముఖ్యమైన పురుగు వచ్చి కాండం తొలుచు పురుగు. ఈ పురుగు కూడా కాండాన్ని తినడం వల్ల మొక్కలు సరిగా ఎదగక చనిపోతూ ఉంటాయి. దీని నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును 1 లీటర్ నీటికి కలుపుకొని ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనము మొక్కలపై పిచికారీ చేసినట్లయితే ఈ పురుగును కూడా మనం నివారించుకోవచ్చును. ఈ మందును 2 సార్లుగా అంటే 10-15 రోజుల మధ్య మనం 2 సార్లుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగును పూర్తిగా నివారించుకోవచ్చును. తర్వాత ముఖ్యమైన పురుగు వచ్చి చెదలు. ఈ చెదలు కొర్ర మొక్కల వేర్లను భూమిలో ఆశించి తినడం వల్ల మొక్కలు వాడి చనిపోతాయి. దీని నివారణకు మనం చివరి దుక్కిలో ఫాలిడాల్ 2% పొడి మందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల వంతున మట్టిలో బాగా కలిసేటట్లు వేసుకొని విత్తనాన్ని విత్తుకున్నట్లయితే ఈ చెదల సమస్య కూడా ఉండదు. ఇప్పుడు కొర్ర పంటలో మనము ముఖ్యమైన తెగుళ్ళు గురించి తెలుసుకుందాము. ఎక్కువగా ఆకుమచ్చ తెగుళ్ళు అంటే తుప్పు తెగులు, అగ్గి తెగులు

0: తెగులు. ఈ తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది ఈ పంటని. అదే కాకుండా వెర్రి కంకి తెగులు కూడా ఇంకొక ముఖ్యమైన తెగులు కొర్ర పంటలో. తుప్పు తెగులు గురించి తెలుసుకుందాము. ఇది ఒక శిలీంద్రం వలన వచ్చే తెగులు. ఆకుల మీద రెండు వైపులా గోధుమ రంగు కలిగిన చిన్న చిన్న మచ్చలు, ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఆకు తొడిమి మరియు కాండం మీద కూడా ఏర్పడతాయి. ఈ మచ్చలు ఎక్కువ అయినప్పుడు ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు మనము 1 లీటర్ నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి మొక్కలపై తెగులు కనిపించిన వెంటనే పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగులు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. రెండవ ముఖ్యమైన తెగులు కొర్ర పంటలో వచ్చి అగ్గి తెగులు. ఈ అగ్గి తెగులు ఆశించినప్పుడు కొర్ర మొక్కలపై మనము నూలెకండె ఆకారంలో మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఆకులంతా కూడా వ్యాపించి ఈ మచ్చలు ఆకులంతా కూడా ఎండిపోయి రాలిపోతాయి. కంకి కాండంపై మచ్చలు ఏర్పడినప్పుడు కాండం విరిగి కాండం నుంచి కంకికి సరైన ఆహారం అందక గింజలు, అంటే గింజలు ఏర్పడవు. ఒకవేళ గింజలు ఏర్పడినా కూడా తాలు గింజలుగా మారుతాయి. కాబట్టి ఇది చాలా అంటే ఉధృతంగా వస్తూ ఉంటుంది తెగులు కొర్ర పంటలో. దీని నివారణకు మనము విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. ఒకవేళ పైరులో ఈ తెగులు కనిపించినప్పుడు 1 లీటర్ నీటికి 2 గ్రాములు కార్బన్ డిజమ్ మందును కలుపుకొని పైరుపై పిచికారీ చేసుకున్నట్లయితే తెగుల నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. చివరిగా ఈ కొర్ర పంటలో ముఖ్యమైన తెగులు వెర్రి తెగులు గురించి తెలుసుకుందాము. ఈ తెగులు తేమతో కూడిన వాతావరణంలో ఆకులు అడుగు వైపున బూజు లాంటి శిలీంద్రం పెరుగుతూ ఉంటుంది. అలాంటి ఆకులు ఎండి పీలకిలుగా కనిపిస్తాయి. మొవ్వులోని ఆకులు సరిగా బయటికి విచ్చుకోవు. మొక్క నుండి బయటకు వచ్చిన కంకులలో గింజలు ఏర్పడక ఆ కంకులన్నీ కూడా ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారిపోయి కనిపిస్తూ ఉంటాయి. ఈ తెగులు నివారణకు మనము విత్తన శుద్ధి మెటలాక్సిల్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే మనకు ఈ తెగులను రాకుండా నివారించుకోవచ్చును. ఎంత మోతాదులో వేసుకోవాలి విత్తన శుద్ధికి అంటే 1 గ్రాము 1 కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా ఈ తెగులు మనకు పంటపై కనిపించినప్పుడు మ్యాంకోజబ్ అనే మందును 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పైరుపై పిచికారీ చేసుకున్నట్లయితే, అంటే తెగులు కనిపించిన వెంటనే ఈ మందును మ్యాంకోజబ్ మందును పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ తెగులను నివారించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన కొర్ర సాగుకు సూచనలు అందించారు శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ మాధవీదత్త. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయ

0: చేకూరుతుంది. మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ప్రియమైన వినియోగదారులారా, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం బిఎస్ఎన్ఎల్ తో కలిసి వేడుకలు జరుపుకుందాం. బిఎస్ఎన్ఎల్ నుండి అద్భుతమైన ప్లాన్లు మరియు ఉత్తేజకరమైన ఆఫర్లను ఆస్వాదించండి. ఈ రోజే వచ్చి బిఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరండి. మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం 1 రూపాయికే పొందండి మరియు మరెన్నో ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తోంది.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఇప్పుడు వకీల్ సాబ్ చిత్రం నుంచి ఓ పాట విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఇప్పుడు గోదావరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 5:30. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం

0: మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ప్రియమైన వినియోగదారులారా, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం బిఎస్ఎన్ఎల్ తో కలిసి వేడుకలు జరుపుకుందాం. బిఎస్ఎన్ఎల్ నుండి అద్భుతమైన ప్లాన్లు మరియు ఉత్తేజకరమైన ఆఫర్లను ఆస్వాదించండి. ఈ రోజే వచ్చి బిఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరండి. మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం 1 రూపాయికే పొందండి మరియు మరెన్నో ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తోంది.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్

0: మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తుంది.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఇప్పుడు విందాం

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఆర్సీఎఫ్ఎల్లో మేనేజ్మెంట్ ట్రైనీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఆర్సీఎఫ్ఎల్ ముంబై వివిధ విభాగాలలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక విభాగాల వారీగా కెమికల్ 32, బాయిలర్ 6, మెకానికల్ 4, ఎలక్ట్రికల్ 10, ఇన్స్ట్రుమెంటేషన్ 9, మెటీరియల్స్ 1, సివిల్ 1, ఫైర్ 1, సీసీ ల్యాబ్ 1, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 5, రాజ్భాష 2, ఫైనాన్స్ 10, మార్కెటింగ్ 10, ఇలా వివిధ పోస్టులకు విభాగాలు ఉన్నాయి. ఇక అర్హత విషయానికి వస్తే సంబంధిత విభాగంలో బిఈ లేదా బీటెక్, డ్యూయల్ డిగ్రీ లేదా ఎంబీఏ లేదా పీజీడిఎం లేదా సిఏ సిఎంఏ ఎంకామ్ లేదా పీజీ లేదా పిహెచ్డి చేసి ఉండాలి. ఇక వేతన శ్రేణి విషయానికి వస్తే శిక్షణలో నెలకు 60,000 రూపాయలు, ఆ తరువాత 1,40,000 వరకు చెల్లిస్తారు. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే 1,000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అలాగే మహిళలకు ఫీజు ఉండదు. ఇక వయసు విషయానికి వస్తే 1వ తేదీ 2026 నాటికి 27 ఏళ్ళు మించకూడదు. సడలింపులు వర్తిస్తాయి. ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే ఆన్లైన్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తుకు చివరి తేదీ 24వ తేదీ 2026. వెబ్సైట్ విషయానికి వస్తే www.rcfltd.com. వెబ్సైట్ మరోసారి www.rcfltd.com. మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు విందాం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్. మొదటి భాగం సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
0: శ్రోతలకు నమస్కారం. దేశంలోనూ ప్రపంచంలోనూ ప్రతి వారం ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని తక్షణ వార్తలకు కనిపిస్తాయి, మరికొన్ని మాత్రం రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మీద, పాలన మీద, విదేశాంగం మీద, ప్రజల జీవన విధానం మీద కూడా ప్రభావం చూపే నిర్ణయాలుగా మారతాయి. అలాంటి ముఖ్య

విపరీతమైన పరిణామాలను వార్తలకే పరిమితం కాకుండా వాటి నేపథ్యం, ప్రాధాన్యం, ప్రభావాన్ని విశ్లేషిస్తూ మీ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం ఆగస్టు 7 నుంచి 13 తారీఖు వరకు జరిగిన ముఖ్యమైన పరిణామాలను పరిశీలిద్దాం, పరిశోధిద్దాం, విశ్లేషిద్దాం. ముందుగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల గురించి చూద్దాం. ఈ వారంలో దేశ రాజకీయ శాసన వ్యవస్థకు సంబంధించిన అతి పెద్ద పరిణామాల్లో ఒకటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముగింపు. జూలై 20వ తేదీన ప్రారంభమైనటువంటి 2026 వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిశాయి. ఈ సమావేశాల్లో మొత్తం 12 బిల్లులు ప్రవేశపెట్టగా 12 బిల్లులు 2 సభల ఆమోదం పొందాయని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ సమావేశాల ప్రత్యేకత కేవలం ఎన్ని బిల్లులు ఆమోదించబడ్డాయి అనే దాంట్లోనే లేదు. శాసన ప్రక్రియలో చర్చ ఎంత జరిగింది, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాల మీద పార్లమెంటరీ పరిశీలన ఎంత లోతుగా జరిగింది అనేది కూడా అంతే ముఖ్యమైన ప్రశ్న. పార్లమెంట్ అంటే కేవలం బిల్లులను ఆమోదించే వేదిక మాత్రమే కాదు, ప్రజల సమస్యలను చర్చించే వేదిక, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వేదిక, విధానాలను పరిశీలించే వేదిక. అందుకే పార్లమెంటు ఉత్పాదకతను కొలిచేటప్పుడు ఆమోదించిన బిల్లుల సంఖ్యతో పాటు వాటి మీద జరిగిన చర్చ నాణ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ సమావేశాల్లో రాజకీయ నిరసనలు, ప్రతిపక్ష ఆందోళనలు, వివిధ అంశాల మీద అధికార ప్రతిపక్ష వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. అయినా కొన్ని ముఖ్యమైన శాసన చర్యలు ముందుకు సాగాయి. ఇప్పుడు మనం ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు గురించి చూద్దాం. ఈ వారం పార్లమెంటరీ పరిణామాల్లో మరో ముఖ్యమైన అంశం ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్ 2026. ట్రిబ్యునళ్లు అంటే ప్రత్యేకమైన న్యాయపరమైన లేదా పరిపాలనా వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటయ్యే ప్రత్యేక సంస్థలు. పన్నులు, సేవా వివాదాలు, కంపెనీ వ్యవహారాలు, పర్యావరణం లాంటి అనేక ప్రత్యేక రంగాల్లో ట్రిబ్యునళ్లు ప్రత్యేక కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ట్రిబ్యునల్ వ్యవస్థలో నియామకాలు, పదవీకాలం, స్వతంత్రత, పరిపాలన లాంటి అంశాల మీద గతంలో అనేక చర్చలు జరిగాయి. కొత్త సంస్కరణల ప్రధాన ఉద్దేశం ట్రిబ్యునల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, ఏకరీతిగా, స్వతంత్రంగా తీర్చిదిద్దడం అని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఉత్పన్నమయ్యేది ఏమిటంటే, ప్రజలకు న్యాయం త్వరగా అందుతోందా? అదే అసలు లక్ష్యం కావాలి. న్యాయస్థానాల్లో కేసుల పెండింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ న్యాయ వేదికలు వేగవంతమైన పరిష్కారానికి దోహదపడితే దాని ప్రయోజనం నేరుగా ప్రజలకు చేరుతుంది. అయితే సంస్థాగత స్వతంత్రత, నియామకాల పారదర్శకత, న్యాయపరమైన పర్యవేక్షణ లాంటి అంశాలు కూడా సమానంగా ముఖ్యం. అందువల్ల ఈ బిల్లు కేవలం పరిపాలనా సంస్కరణగా కాకుండా న్యాయ వ్యవస్థలో సామర్థ్యం, ఇంకా స్వతంత్రత మధ్య సమతుల్యతకు సంబంధించిన అంశంగా చూడాలి. ఇప్పుడు ఖనిజ వనరులు అంటే MMDR సవరణ గురించి మనం చూద్దాం. దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన ముడి వనరుల విషయంలో కూడా ఈ వారం పార్లమెంట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2026కు సంబంధించిన చర్యలు ముందుకు సాగాయి. ఖనిజాలంటే కేవలం భూమిలో దొరికే సహజ వనరులు మాత్రమే కాదు, ఇవి మౌలిక వసతులు, రక్షణ పరిశ్రమ, విద్యుత్ రంగం, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, పునరుత్పాదక ఇంధనం, సెమీకండక్టర్ తయారీ ఇలాంటి రంగాలకు ఆధారం. ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ కోసం పోటీ పెరుగుతోంది. లీథియం, కోబాల్ట్, నికెల్, అరుదైన భూధాతువులు లాంటి ఖనిజాలు భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగే కొద్దీ బ్యాటరీల అవసరం కూడా పెరుగుతోంది. సౌర, వాయు, విద్యుత్ వ్యవస్థలు విస్తరించే కొద్దీ నిల్వ సాంకేతికత అవసరం పెరుగుతోంది. అందువల్ల ఖనిజ భద్రత ఇప్పుడు ఆర్థిక భద్రతతో పాటు జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారింది. ఇప్పుడు ఆర్థిక రంగానికి వస్తే ఈ వారం ముఖ్యంగా ప్రస్తావించాల్సిన అంశం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం. RBI ఆగస్టు విధాన సమీక్షలో రెపో రేటును 5.25% దగ్గర కొనసాగించింది. అదే సమయంలో విధాన వైఖరిని న్యూట్రల్గా కొనసాగించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధి అంచనాను 6.7% పెంచినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది ఎందుకు ముఖ్యం అంటే రెపో

డెట్ అంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు స్వల్పకాలికంగా నిధులు సమకూర్చే కీలక వడ్డీ రేటు. రెపో రేటు తగ్గితే సాధారణంగా బ్యాంకులకు నిధుల వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో రుణాల వడ్డీ రేట్లు తగ్గి ఇంటి రుణాలు, వాహన రుణాలు, వ్యాపార రుణాలు తక్కువ ఖర్చుతో లభించే అవకాశం ఉంటుంది. అయితే ఆర్బీఐకి మరో బాధ్యత ఉంది. అదే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం. వృద్ధిని ప్రోత్సహించాలి, అదే సమయంలో ధరల స్థిరత్వాన్ని కాపాడాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యతే ద్రవ్య విధానానికి గుండెకాయ. భారత ఆర్థిక వ్యవస్థకు దేశీయ డిమాండ్, పెట్టుబడులు, ప్రభుత్వ మూలధన వ్యయం లాంటి అంశాలు బలం ఇస్తున్నప్పటికీ అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఇంధన ధరలు, వాణిజ్య అనిశ్చితులు వంటి అంశాలు ప్రమాదాలుగా కొనసాగుతున్నాయి. అందుకే ఆర్బీఐ ఈ దశలో వేచి చూసే, డేటాను పరిశీలించే విధానాన్ని అవలంబించడం సహజమే. మరి భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు కేవలం జీడిపి వృద్ధి రేటును చూడటం మాత్రమే సరిపోదు. ప్రశ్నలు మరిన్ని ఉన్నాయి. ఆర్థిక వృద్ధి వల్ల ఉపాధి ఎంత పెరుగుతోంది? గ్రామీణ ఆదాయాలు ఎలా ఉన్నాయి? చిన్న వ్యాపారాల పరిస్థితి ఏమిటి? వినియోగదారుల కొనుగోలు శక్తి ఎంత పెరుగుతోంది? పెట్టుబడులు ఎంతగా కలిసి వస్తున్నాయి? ఈ అంశాలన్నీ కలిపి ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని అంచనా వేయాలి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉన్నప్పటికీ భారత వృద్ధి సామర్థ్యం మీద సంస్థలు ఆశావహంగా ఉండటం ఒక సానుకూల అంశం. కానీ అధిక వృద్ధి స్థిరమైన ఉపాధి, ఉత్పాదకత, మానవ మూలధనం, తయారీ రంగ విస్తరణతో అనుసంధానమైతేనే దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు మనం జాతీయ చేనేత దినోత్సవం గురించి చూద్దాం. ఆగస్టు 7న దేశవ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. 2026లో ఇది 12వ జాతీయ చేనేత దినోత్సవం. భారతదేశపు గొప్ప చేనేత సంప్రదాయాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు ఈ రంగం మీద ఆధారపడిన నేత కార్మికులను గౌరవించడం దీని ప్రధాన ఉద్దేశం. ఆగస్టు 7ను ఎంచుకోవడానికి చారిత్రక కారణం ఉంది. 1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్ హాల్లో స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టబడింది. అందువల్ల చేనేత కేవలం ఒక వస్త్ర ఉత్పత్తి రంగం కాదు, అది స్వావలంబనకు, స్వదేశీ భావనకు, భారతీయ సంస్కృతికి ప్రతీక. దేశవ్యాప్తంగా లక్షలాది మంది నేత కార్మికులు, అనుబంధ రంగాల్లో పనిచేసే ప్రజల జీవనోపాధి ఈ రంగంతో ముడిపడి ఉంది. అయితే చేనేత రంగానికి సవాళ్లు కూడా ఉన్నాయి. యంత్రాల ద్వారా తయారయ్యే తక్కువ ధర వస్త్రాలతో పోటీ, ముడిచరుకుల ధరలు, మార్కెటింగ్ సమస్యలు, మధ్యవర్తుల మీద ఆధారపడటం, యువత ఈ వృత్తిలోకి రావడంపై ఆసక్తి తగ్గటం, ఈ సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికత, ఈ కామర్స్, డిజైన్ ఆధునీకరణ, బ్రాండింగ్, ప్రత్యక్ష మార్కెట్ ప్రాప్యత కీలకం. అంటే చేనేతను కాపాడటం అంటే కేవలం ఒక కళను కాపాడటం కాదు, ఒక జీవన విధానాన్ని, ఒక సాంస్కృతిక వారసత్వాన్ని, ఒక ఉపాధి వ్యవస్థను కాపాడటం. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగానికి వస్తే చంద్ర అన్వేషణ మీద అంతర్జాతీయ దృష్టి మరింత పెరుగుతోంది. నాసా తన మూన్ బేస్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. చంద్రుడి మీద దీర్ఘకాలిక మానవ కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతులు, శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధి ఇందులో కీలకం. నాసా కార్యక్రమాల్లో ఆర్టెమిస్ చంద్రుడి మీద మానవ అన్వేషణకు దీర్ఘకాలిక పునాది వేయాలనే లక్ష్యంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష సామర్థ్యాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. భారతదేశం చంద్రయాన్ కార్యక్రమం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం మీద ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు భవిష్యత్తు అంతరిక్ష అన్వేషణలో భాగస్వామ్యాలు మరింత కీలకం. ఇక్కడ ఒక ముఖ్యమైన మార్పు గమనించాలి. గతంలో అంతరిక్ష పరిశోధన ప్రధానాంశంగా దేశం వర్సెస్ దేశంగా పోటీగా ఉండేది. ఇప్పుడు అది దేశాలు ప్లస్ ప్రైవేట్ సంస్థలు ప్లస్ పరిశోధన సంస్థలు, ఇవన్నీ కలిసి పనిచేసే వ్యవస్థగా మారుతోంది. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్కు ఇది పెద్ద అవకాశం. ఆగస్టు 12 నుంచి 18 వరకు ఇండియా స్పేస్ వీక్ 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతరిక్ష శాస్త్రం మీద అవగాహన పెంచడం, యువతను అంతరిక్ష పరిశోధన వైపు ఆకర్షించడం, భారత అంతరిక్ష రంగంలో క్రొత్త అవకాశాలను పరిచయం చేయడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యాల్లో భాగం. ఇది కేవలం శాస్త్రవేత్తల కార్యక్రమం కాదు. రాబోయే

తరం విద్యార్థులకు ఇది ఒక సందేశం. అంతరిక్షం అనేది దూరంగా ఉన్న ప్రపంచం కాదు. భవిష్యత్తులో ఉపాధి, పరిశోధన, వ్యాపారం, భద్రత, కమ్యూనికేషన్, వాతావరణ పరిశీలన లాంటి అనేక రంగాలతో నేరుగా అనుసంధానమైన రంగం. ఇప్పుడు మనం భారత్ ఇండోనేషియా సంబంధాల గురించి పరిశీలిద్దాం. భారత విదేశాంగ విధానంలో ఈ వారంలో ఆసియా దేశాలతో సంబంధాలకు కూడా ప్రాధాన్యం కనిపించింది. భారత్కు ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కావు. సముద్ర మార్గాలు, భద్రత, వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు, బౌద్ధ హిందూ నాగరికతల చారిత్రక అనుబంధాలు, ఇవన్నీ భారత యాక్ట్ ఈస్ట్ పాలసీలో కీలక అంశాలు. ఇండోనేషియా విషయంలో భారతదేశానికి ప్రత్యేకమైన సాంస్కృతిక అనుబంధం ఉంది. ప్రమ్మనన్ లాంటి చారిత్రక దేవాలయ సముదాయాలు భారతీయ నాగరికత ప్రభావం ఆగ్నేయాసియాలో ఎంత లోతుగా వ్యాపించిందో గుర్తు చేస్తాయి. అందువల్ల ఆధునిక దౌత్యంలో సాంస్కృతిక దౌత్యం అంటే కల్చరల్ డిప్లొమసీ కూడా ఆర్థిక భద్రతా దౌత్యంతో పాటు ముఖ్యమైన సాధనంగా మారుతోంది. ఇప్పుడు మనం పశ్చిమాసియాలో క్రొత్త వ్యూహాత్మక సమీకరణాల గురించి చూద్దాం. ఈ వారం అంతర్జాతీయంగా గమనించాల్సిన మరో పరిణామం ఏం జరిగిందంటే, పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాల మధ్య 7 ఆగస్టున కుదిరిన రక్షణ ఒప్పందం. ఈ ఒప్పందం పశ్చిమాసియా, దక్షిణాసియా భద్రతా సమీకరణాల మీద ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మన దేశానికి ఇది ఎందుకు ముఖ్యమైందంటే, భారత విదేశాంగ విధానం ప్రస్తుతం అనేక దశల్లో అనేక దిశల్లో సమతుల్యతను పాటిస్తోంది. ఒకవైపు అమెరికా, యూరప్ లాంటి దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం, మరోవైపు రష్యాతో దీర్ఘకాలిక సంబంధాలు, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలతో ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు, ఇరాన్తో చారిత్రక అనుబంధం కొనసాగిస్తోంది. అందువల్ల పశ్చిమాసియాలో ఏర్పడే ప్రతి క్రొత్త భద్రతా సమీకరణం భారతదేశం పరిశీలించాల్సిన అంశమే. అయితే ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఏదైనా క్రొత్త రక్షణ ఒప్పందం ఏర్పడటం అంటే అది స్వయంచాలకంగా భారత వ్యతిరేక కూటమి అని అర్థం కాదు. దాని అసలు ప్రభావాన్ని అంచనా వేయటానికి ఒప్పందంలోని నిబంధనలు, అమలు, ఆయుధ సహకారం, ప్రాంతీయ రాజకీయాల మీద దాని ప్రభావం లాంటి అంశాలను పరిశీలించాలి. ఇప్పుడు మనం భారత్ శ్రీలంక సంబంధాల గురించి చూద్దాం. భారతదేశానికి అత్యంత సమీప పొరుగు దేశాల్లో శ్రీలంక ఒకటి. సముద్ర భద్రత, వాణిజ్యం, మత్స్యకారుల సమస్య, ఇంధనం, మౌలిక వసతులు, పర్యాటకం లాంటి అనేక అంశాలు రెండు దేశాలను అనుసంధానిస్తున్నాయి. భారత్ శ్రీలంక సంబంధాల్లో ఆర్థిక సహకారం మరింత కీలకంగా మారుతోంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను నవీకరించే చర్చలను ముందుకు తీసుకెళ్లటం, సామాజిక భద్రతకు సంబంధించిన ఒప్పందం లాంటి అంశాలు కూడా ఈ వారపు కరెంట్ అఫైర్స్లో ప్రాధాన్యం పొందాయి. శ్రీలంకలో ఆర్థిక స్థిరత్వం భారతదేశానికి కూడా ముఖ్యమే. ఎందుకంటే పొరుగు దేశంలో ఆర్థిక అస్థిరత ఏర్పడితే దాని ప్రభావం వాణిజ్యం, సముద్ర భద్రత, వలసలు, ప్రాంతీయ రాజకీయాల మీద పడే అవకాశం ఉంటుంది. అందుకే నైబర్హుడ్ ఫస్ట్ విధానంలో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఇప్పుడు మనం పర్యావరణం, ఏనుగుల సంరక్షణ అనే అంశం చూద్దాం. 7 ఆగస్టున ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల సంరక్షణ మీద ప్రపంచ వ్యాప్తంగా దృష్టి సారించారు. భారతదేశానికి ఏనుగు కేవలం వన్యప్రాణి మాత్రమే కాదు, అది భారత అరణ్య పర్యావరణ వ్యవస్థలో కీలక భాగం. ఏనుగుల సంచారం కోసం అడవుల మధ్య సహజ మార్గాలు అంటే ఎలిఫెంట్ కారిడార్స్ అత్యంత ముఖ్యమైనవి. అడవులు విచ్ఛిన్నమవడం, రహదారులు, రైల్వే మార్గాల విస్తరణ, మానవ నివాసాలు పెరగటం వల్ల మానవ ఏనుగు ఘర్షణలు పెరుగుతున్నాయి. కాబట్టి ఏనుగు సంరక్షణలో కేవలం వేటను అరికట్టడం మాత్రమే సరిపోదు. వాసస్థల సంరక్షణ, వన్యప్రాణి మార్గాల రక్షణ, స్థానిక సమాజాల భాగస్వామ్యం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అన్నీ కలిసి పనిచేయాలి. ఇక వాతావరణ మార్పు ఆసియా మీద ఎటువంటి ప్రభావం చూపిస్తోందో అనే అంశం పరిశీలిద్దాం. ఈ వారంలో ప్రపంచ వాతావరణ పరిణామాలు కూడా మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేశాయి. వాతావరణ మార్పు ఇప్పుడు భవిష్యత్తు సమస్య కాదు, అది ప్రస్తుత సమస్య. తూర్పు ఆసియాలో టైఫూన్ డాల్ఫిన్ ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యి, వాతావరణ మార్పు, ఎల్నినో లాంటి పరిస్థితులు తుఫాన్ల తీవ్రత మీద ఎలా ప్రభావం చూపవచ్చో శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. మరి భారతదేశానికి దీని అర్థం ఏమిటి

0: ఇక వర్షాలు ఒకే సమయంలో కురవడం, మరో ప్రాంతంలో వర్షాభావం, అకస్మాత్తుగా వరదలు, వేడి తరంగాలు, వ్యవసాయం మీద ప్రభావం, ఇవన్నీ వాతావరణ విధానాల మార్పులతో సంబంధం కలిగిన అంశం. అందువల్ల విపత్తు నిర్వహణలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అత్యంత ముఖ్యమైనవి. ఇక ఈరోజు మనం ప్రత్యేక విశ్లేషణ చూద్దాం. భారత్ అభివృద్ధి, వృద్ధి నుంచి స్థిరమైన అభివృద్ధి దిశగా ఏ రకంగా పయనిస్తుందో మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ వారపు పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే ఒక ఆసక్తికరమైన చిత్రం కనిపిస్తుంది. ఒకవైపు జీడిపి వృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, ఖనిజ వనరుల వినియోగం, అంతరిక్ష రంగం, తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, మరోవైపు పర్యావరణ పరిరక్షణ, చేనేత లాంటి సంప్రదాయ రంగాల సంరక్షణ, ఉపాధి, సామాజిక భద్రత, ప్రాంతీయ సమతుల్యత. ఈ రెండింటి మధ్య సమతుల్యతే భారత అభివృద్ధి ప్రయాణానికి కీలకం. ఒక దేశం వేగంగా జీడిపిని పెంచుకోవచ్చు, కానీ ఆ వృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను పెంచితేనే అది సమగ్రాభివృద్ధి. అదే సమయంలో పర్యావరణాన్ని నాశనం చేస్తూ సాధించే వృద్ధి దీర్ఘకాలంలో నిలబడదు. అందుకే భవిష్యత్తు అభివృద్ధి నమూనా మూడు అంశాలను సమన్వయం చేయాలి: ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం, పర్యావరణ స్థిరత్వం. ఇది భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఎదురవుతున్న సవాలు. 2026 ఆగస్టు 7 నుంచి 13 వరకు జరిగిన ముఖ్యమైన పరిణామాలను పరిశీలిస్తే పార్లమెంటు సమావేశాల ముగింపు, ట్రిబ్యునల్ సంస్కరణలు, ఖనిజ వనరుల ప్రాధాన్యం, ఆర్బీఐ ద్రవ్య విధానం, చేనేత రంగానికి గుర్తింపు, అంతరిక్ష అన్వేషణలో కొత్త అవకాశాలు, పొరుగు దేశాలతో సంబంధాలు, పశ్చిమాసియా వ్యూహాత్మక మార్పులు, పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ, వాతావరణ మార్పు, ఇవన్నీ భారతదేశ భవిష్యత్తుతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ముడిపడి ఉన్న అంశాలే. మరి శ్రోతలు, వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్లో ఈరోజుకి కార్యక్రమాన్ని ఇక్కడ ముగించి మళ్ళీ మరికొన్ని అంశాలతో మరింత విశ్లేషణతో రేపు సాయంత్రం 5:30 వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ సెకండ్ ఫేజ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మీ సుధాకర్ మోహన్కు సెలవు. నమస్తే.
1: మీరింతవరకు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం విన్నారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. శ్రోతలకు గమనిక, రేపు సాయంత్రం 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం వింటారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
1: ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రం నుంచి ఓ పాట విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈరోజు మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు రాత్రి 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు ఉదయం న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజుల నుంచి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:30 అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మానవ మనుగడ మరియు ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే చర్యల గురించి ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ దెబోరా మెసియాన గారితో పరిచయం పరిచయకర్త శ్రీ నన్నం మధు విజయవాడ కేంద్రం చిరిలే. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం చిరిలే. ఈరోజు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం చిరిలే. ఈరోజు రాత్రి 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు ఉదయం న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజుల నుంచి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం చిరిలే. రాత్రి 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమంలో జునైన్ ఖాన్ గారి సితార్ వాద్య కచేరి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం చిరిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా సూర్య కీర్తనలు, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత

0: శ్రీ ఎంఎస్ఏ న్యూటన్ 6:35, పొలం కబుర్లు 6:45, ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం శ్రీలే 7:00 ప్రసార విశేషాలు, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవల పఠనం 17వ భాగం, రచన మాలతి చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం, 8:35 న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం, 8:50 చిత్రగీతాలు, 9:00 బాలనందం చిన్నపిల్లల కార్యక్రమంలో తిరుపతి భారతీయ విద్యాభవన్ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, 9:30 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం చిరిలే. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం చిరిలే. 6:30 ముందుగా డే జ్యూరీ డే బదిలీ దినోత్సవం, భారతదేశంలో పుదుచ్చేరి విలీన వివరాలు, అనంతరం తరిగొండ గీతరవలి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం చిరిలే. రేపు రాత్రి 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చిన్న జీవాలలో ఎల్నినో సమయంలో అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోవడానికి మెరుగైన యాజమాన్య పద్ధతుల గురించి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశు యాజమాన్య విభాగం ప్రొఫెసర్ శ్రీ వై రవీంద్రరెడ్డి గారి ప్రసంగం వింటారు. ఇక రేపు రాత్రి 7:45 క్రైస్తవ భక్తి గీతాలు, 8:00-8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం చిరిలే. రేపు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం చిరిలే. రేపు రాత్రి 9:30 ఆపాత మధురాలు అలనాటి పాటలు వింటారు. రేపు రాత్రి 10:00 రవివాసరీయ సంగీత సభ కార్యక్రమంలో రిధమ్ సర్కార్ గారి గిటార్ వాద్య కచేరి ఢిల్లీ కేంద్రం చిరిలే. ఇవి ఈరోజు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. నిలయంలో సమయం 6:05 కావస్తున్నది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం చిరిలే.
1: This is Akashvani, the news read by Valsa Williams. The nation is celebrating the 80th Independence Day today. Prime Minister Narendra Modi led the celebrations at the iconic Red Fort in Delhi. The national flag was hoisted in synchronization with a 21-gun salute. For the first time, the national song Vande Mataram was rendered during the Independence Day celebrations at the Red Fort. The celebrations this year also commemorate Yuva Shakti, acknowledging the contribution of young India in building a Vikasit Bharat by 2047. Addressing the nation from the ramparts of the Red Fort, Prime Minister Modi said that for the first time since independence, Vande Mataram is echoing from the Red Fort.
2: Azadi ke baad 15 August लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है. आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं, इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है.
1: The Prime Minister said over the past 12 years, the determination and dedication of crores of citizens have helped take the country to new heights. He said 25 crore people have come out of poverty during this period. Mr. Modi said India, once counted among the fragile 5 economies, has now emerged as a major and the fastest growing economy in the world. He said India has set an ambitious goal of becoming a developed nation by 2047. On the occasion, the Prime Minister announced free online coaching for poor and middle-class families preparing for various public examinations. He also announced that the government will provide AI skilling training to 1 crore youth over the next 1 year.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. రాష్టంలో సంక్షేమ కార్యక్రమాలకు గడిచిన 2 ఏళ్లలో 1.49 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసిందన్నారు. ఎందరో మహనీయుల త్యాగాలు పోరాటాల ఫలితమే మన స్వాతంత్రమని తెలిపారు. వారి త్యాగాలకు నిజమైన నివాళి దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమేనన్నారు. ప్రతి గ్రామం ప్రతి జిల్లా అభివృద్ది చెందాలని అభివృద్ది వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. విశాఖ అమరావతి తిరుపతిలో ఎకనామిక్ రీజియన్లను అభివృద్ది చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ

0: దేశాన్ని రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం. అంతా కలిసి ఐక్యంగా బాధ్యతగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం, వికసిత్ భారత్ ను సాకారం చేద్దాం. యువతకు మా సందేశం ఒకటే, మీ కలలకు ప్రభుత్వం అండగా ఉంటుంది, మేము అవకాశాలు సృష్టిస్తాం, మీరు సద్వినియోగం చేసుకోండి, అద్భుతాలు సృష్టించండి.
1: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే తర్వాతి తరం స్వాతంత్రాన్ని కాపాడిందన్నారు. వికసిత్ భారత్ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్ర పోషిస్తోందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ది పదంలో సాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఈ రోజు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. విశాఖపట్నంలో జరిగిన వేడుకల్లో జాతీయ జెండాను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎగురవేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జెండాను ఆవిష్కరించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్టంలో సంక్షేమ కార్యక్రమాలకు గడిచిన రెండేళ్లలో 1.49 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని తెలిపారు. 3.04 లక్షల మందికి ప్రతి నెల 129.99 కోట్ల రూపాయల విలువైన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలుస్తూ అన్నదాత సుఖీ భవ కింద 2.79 లక్షల మందికి 183.61 కోట్ల రూపాయలు బదిలీ చేశామని తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్లో ఈరోజు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా జాతీయ జెండాను ఆవిష్కరించి రైల్వే రక్షణ దళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐకమత్యంతో ముందుకు సాగుతూ అభివృద్ది చెందిన సుసంపన్నమైన రైల్వే నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరారు. విశాఖపట్నంలోని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో రైల్వే జోన్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ మాట్లాడుతూ, జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,894 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. జోన్లో డంబ్లింగ్ ట్రిప్లింగ్ ప్రాజెక్టులకు 1.25 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్నం యాడ్ మోడలింగ్ ప్రాజెక్టుకు 299 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బస్సులో ప్రయాణించారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి బస్సులో ప్రయాణించి అనంతరం మహిళలతో సహా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. స్త్రీ శక్తి లబ్దిదారులకు ముఖ్యమంత్రి తేనేటి విందు ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలు స్వశక్తితో ఎదగాలని, ఆదాయాన్ని పొదుపు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ధవళేశ్వరంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఈరోజు ప్రారంభించారు. అనంతరం వుడ్ బ్యాంకును పరిశీలించారు. రాష్టంలోని పలు ప్రాంతాలకు చెందిన చేతి వృత్తి కళాకారులు ప్రదర్శించిన విభిన్న కళాకృతులను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం రాష్ట వ్యాప్తంగా 6 ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను పవన్ కళ్యాణ్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు రాష్ట వ్యాప్తంగా 5,000 హస్తకళాకారుల కుటుంబాలకు ప్రధాన ముడిసరుకు అయిన కలపను అందించనున్నాయి. ఇందుకోసం వచ్చే 5 ఏళ్లకు సరిపడా కలపను త్వరలో అందుబాటులో ఉంచుతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఎందరో మహనీయులు దశాబ్దాల పాటు చేసిన పోరాటం, త్యాగాలు ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని రాష్ట ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో ఈరోజు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు.

దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేలు తలపెట్టవోయ్ అన్న మహాకవి గురజాడ అప్పారావు మాటలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్దం చేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వార్డుకు కనీసం ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవడంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందన్నారు. రాష్ట వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ప్రియమైన వినియోగదారులారా, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం బిఎస్ఎన్ఎల్ తో కలిసి వేడుకలు జరుపుకుందాం. బిఎస్ఎన్ఎల్ నుండి అద్భుతమైన ప్లాన్లు మరియు ఉత్తేజకరమైన ఆఫర్లను ఆస్వాదించండి. ఈ రోజే వచ్చి బిఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరండి. మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం 1 రూపాయికే పొందండి మరియు మరెన్నో ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తోంది.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: అమ్మవారు కరుణిస్తేనే అయ్యవారి దర్శనం. అలమేలు మంగను ఉరమంగిడు కొన్న దేవుడు సందడి సొమ్ములతో సాకారమై నిలిచాడు. అన్నమయ్య తన కులదైవాన్ని, తన దక్కి తీర్చే కాలమేఘాన్ని, తన ప్రాణబంధువులు ఆనందాశ్రువులతో అభిషేకించాడు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.

0: 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ప్రియమైన వినియోగదారులారా, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం బిఎస్ఎన్ఎల్ తో కలిసి వేడుకలు జరుపుకుందాం. బిఎస్ఎన్ఎల్ నుండి అద్భుతమైన ప్లాన్లు మరియు ఉత్తేజకరమైన ఆఫర్లను ఆస్వాదించండి. ఈ రోజే వచ్చి బిఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరండి. మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం 1 రూపాయికే పొందండి మరియు మరెన్నో ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తోంది.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
0: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: వెంకటేశ్వరుని కటివరద హస్తాలను ధనుర్బాణాలు నిలిచాయి. కోదండరాముడు లోకాభిరాముడు, అతడు తత్వవేత్తల హృదయాలలో విహరించే తారక బ్రహ్మము. వేదాలలో సారాను, శాస్త్రాలలో పరమార్థము,

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: శ్రీరామచంద్రుని దర్శనమైనది ఇక రామబంటు ఆంజనేయుల వారు.
8: హనుమంతుడు ఉదయాస్తగిరులపై పాదాలు మోపి సూర్యుని వద్ద సకల శాస్త్రాలు చదివినవాడు. రావణుడు రామబాణంతో నేలకూలిన ఆ దశకంఠుని తేజస్సును ఈ రామభక్తుడు ముందే హరించాడు. పవనపుత్రుడు శ్రీ వెంకటపతి పాద సరోరుగ పాలకుడు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: అన్నమయ్య రామాంజనేయ లహరి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
6: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
5: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు ఇవే.
7: మీరింతవరకు అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 7:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధానమంత్రి ఎర్రకోటకు చేరుకున్న అనంతరం తొలిసారిగా అక్కడ జాతీయ గీతం వందే మాతరం ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు పుష్పవర్షం కురిపించాయి. ఆ తర్వాత ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది ప్రజలు తమ సంకల్పం, అంకితభావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోని బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజల సమిష్టి కృషి ఫలితంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు.
1: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आवाहन करता हूँ. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला

0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఎర్రకోట నుంచి దేశ ప్రజల ముందుకు శక్తికి సంబంధించిన సప్త ధారలను మీ ముందు ఉంచుతున్నాను. రానున్న 5-7 సంవత్సరాల్లో గతంలో 5-7 దశాబ్దాల్లో జరిగిన పనులు కూడా సామర్థ్యం, శక్తి ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు మరింత వేగవంతంగా కొత్త లక్ష్యం దిశగా తీసుకువెళ్తామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రిటికల్ ఖనిజాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా కీలక ఖనిజాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చురుగ్గా చర్యలు చేపడుతోందని అన్నారు. రైల్వే విద్యుదీకరణ ప్రక్రియ గత దశాబ్ద కాలంలో గణనీయంగా వేగం పుంజుకుందని ప్రధానమంత్రి చెప్పారు. 1925 నుంచి 2015 వరకు 90 ఏళ్ల కాలంలో దేశంలోని రైల్వే నెట్వర్క్లో కేవలం 30% మాత్రమే విద్యుదీకరణ జరిగిందని పేర్కొన్నారు. కాగా కేవలం 10 ఏళ్లలోనే మిగిలిన 70% రైల్వే నెట్వర్క్ను విద్యుదీకరించి దేశవ్యాప్తంగా 100% రైల్వే విద్యుదీకరణను సాధించామని చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చకుండా ముందుకు సాగాలని కోరారు. మహిళలకు గౌరవం ఇవ్వడంతో పాటు లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం వీలైనంత త్వరగా కల్పించేలా అన్ని పార్టీలు ముందుకు రావాలని అన్నారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతాఓ బహనోకు 33% విధానసభా ఔర్ లోక్సభా మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే యే భారత్ కీ నీతి ఘతర్ కే అందర్ అప్నా యోగదాన్ దే సమయ్ కీ మాంగ్ హై ఔర్ మే సభీ రాజనీతిక్ దళో సే ఫిర్ సే ఆగ్రహ కర్తా హూ ఆయియే మహిళా ఆరక్షణ లాగూ కర్కే మహిళా సమ్మాన్ మే ఆప్ భీ జుడియే లేకిన్ మేరీ మాతాఓ బహనోకు హక్ దీజియే.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మా తల్లులు సోదరిమణులకు 33% విధానసభ లోక్సభలో వారికి ప్రాతినిధ్యం లభించాలి, భారత్ రాజనీతికి సహకారాలు అందించాలి, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది, ఇప్పుడు నేను అన్ని రాజకీయ పార్టీలకు మరోసారి విజ్ఞాపన చేస్తున్నాను, మహిళా రిజర్వేషన్ అమలు చేసి మహిళల గౌరవానికి మీరు కూడా చేయి కలపండి, నా తల్లులకు సోదరిమణులకు హక్కులు కల్పించండి అని అన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్రమంలో దేశం ఎన్నో సంక్షోభాలను విజయవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వనరుల కొరత కారణంగా దేశం ఆగిపోదని, ఆలోచన విధానంలోని పరిమితులే దేశ ప్రగతికి అడ్డంకిగా మారుతాయని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం భారత్ ముడి చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుందని, ఇది కూడా ఆలోచన విధానంలోని పరిమితుల ఫలితమేనని పేర్కొన్నారు. రానున్న 7 ఏళ్ల కాలంలో 1 కోటి మంది యువతకు కృత్రిమ మేధస్సు, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో భారత యువ నాయకత్వం వహించేలా అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశం ప్రధానంగా 3 అంశాలైన వ్యయం, నాణ్యత, నైపుణ్యముపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे, ताकि हमारा देश का नौजवान एआई की दुनिया में भी नेतृत्व करने का सामर्थ्य.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత కొన్ని రోజుల క్రితము ఏఐ సమ్మిట్ నిర్వహించాము, ఏఐ తీవ్రంగా విస్తరిస్తోంది, ఎర్రకోట నుంచి దేశ నవ యువకుల కొరకు ప్రకటన చేస్తున్నాను, రానున్న 1 సంవత్సర కాలంలో 1 కోటి మందికి ఏఐ స్కిల్కు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి, పనిచేయడానికి నిర్ణయించామని, ఏఐ రంగంలో మన యువత సామర్థ్య ప్రదర్శనకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. 5 నుంచి 15 ఏళ్ల వయస్సు గల చిన్నారుల్లో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రతిభా అన్వేషణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశానికి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్కు స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రపంచ నాయకులు, విదేశీ కార్యాలయాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

0: పై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ అమెరికాల మధ్య బలపడుతున్న సంబంధాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్, అర్జెంటీన్ రాయబారి మారియానో కౌసినో, శ్రీలంక హైకమిషనర్ మహాషిని కోలాన్నే, నేపాల్ రాయబార కార్యాలయము, ఫ్రెంచ్ రాయబార కార్యాలయము, ఆస్ట్రేలియా డిప్యూటీ కమిషనర్, కెనడా హైకమిషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజ్తో సహా ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు శుభాకాంక్షలకు స్పందిస్తూ, ఇరు దేశాల ప్రజల పరస్పర సమృద్ధి సంక్షేమం కోసం భారత్ నేపాళ్ల మధ్య దశాబ్దాల కాలం నాటి నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు తమ నివాసాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వారిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉన్నారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా భవనాలు కూలిపోవడం, కొండచెరలు విరిగిపోవడంతో పాటు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గాయపడగా 2 గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ IMD ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, తూర్పు రాజస్థాన్, గంగా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో పగటిపూట మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ಕಿಸಾನ್ ವಾಣಿ. ಆಕಾಶವಾಣಿ ಕಿಸಾನ್ ವಾಣಿ.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మానవ మనుగడ మరియు ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే చర్యలు ఈ అంశం గురించి పశ్చిమగోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ డెబోరా మెస్సియానా గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, మానవ మనుగడ మరియు ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే చర్యలు. డాక్టర్ ఎన్ డెబోరా మెసియానా గారితో పరిచయం.
3: కిసాన్ వాణి శ్రోతలకి నమస్కారం. ఈరోజు మనం అందరం గమనించినట్లయితే ఎల్నినో అని ఒక తీవ్రమైన ఒక వాతావరణ పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతు సోదరులకి మరీ ఎక్కువగా దీని యొక్క ఎఫెక్ట్ తెలుస్తూ ఉంది. కేవలం రైతులు ఈ పంటలకే కాకుండా ఈ ఎల్నినో అనేది మన మానవుల మీద, మన ఆరోగ్యం మీద, మన ఆవాసాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తదితర విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకు వీటి గురించి వివరించడానికి ఈరోజు మనతో డాక్టర్ ఎన్ డెబోరా మెసియానా గారు ఉన్నారు. నమస్కారం మేడం.
4: నమస్తే అండి.
3: మేడం, మీరు ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ విజ్ఞాన శాస్త్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నారు కదా మేడం?
4: అవునండి.
3: ఈరోజు చూసుకున్నట్లయితే మనం ఈ ఎల్నినో అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు ఎల్నినో అంటే ఏంటి? ఇది మన మానవుల మీద, ఆరోగ్యం మీద, ఆవాసాల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం అనుకుంటున్నాం. ముందుగా అసలు ఎల్నినో అంటే ఒక అర్థమయ్యే భాషలో మన శ్రోతలకు ఒకసారి చెప్పండి మేడం.
4: అలాగే అండి. ఎల్నినో అనే అంశము ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే పర్యావరణం, వ్యవసాయం, ఆరోగ్యం వీటన్నిటితో ముడిపడి ఉంది కాబట్టి ఇది ఒక వాతావరణ మార్పు కారణంగా వచ్చే ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది. దీనివలన కేవలం వర్షపాతం మాత్రమే కాదు కానీ మానవ జీవనం, వ్యవసాయం, అడవులు, జలవనరులు, జీవ వైవిధ్యం, ఆర్థిక వ్యవస్థ, ప్రజల ఆరోగ్యం కూడా ప్రభావితమవుతాయి. ఎల్నినో అంటే ఇది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ దృగ్విషయం. అంటే భూమి వాతావరణంలో జరిగే సహజ సిద్ధమైన మార్పులు. ఇది ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
3: మన భారతదేశం మీద కూడా ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది మేడం?
4: భారతదేశంలో చెప్పాలంటే సాధారణంగా మనకి నైరుతి ఋతుపవనాలపై దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. ప్రస్తుతం వర్షపాతం బాగా తగ్గింది, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతం సంభవిస్తూ ఉన్నాయన్నమాట.
3: మేడం, మానవుల మీద ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి?
4: మానవుల మీద చాలా రకాలుగా ఈ ఎల్నినో ప్రభావం ఉంటుందండి. మొదటగా చెప్పాలంటే తాగునీటి కొరత. వర్షపాతం తగ్గడం వల్ల చెరువులు, సరస్సులు, నదులు, భూగర్భ జలాలు తగ్గిపోతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, పిల్లలు నీటి కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. రెండవదిగా చూసినట్లయితే ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం వల్ల ధాన్యాలు, కూరగాయలు, పప్పులు, పండ్లు ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా మనకి ఆహార ధరలు పెరుగుతాయి. అలాగే పేద కుటుంబాలు అంటే బలహీన వర్గాల్లో పోషకాహార లోపం ఒకటి తలెత్తుతుంది. అలాగే పిల్లల్లో కూడా పోషకాహార సమస్యలు పెరిగిపోతాయి.
3: మేడం, ఇవన్నీ ఓకే కానీ మన ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఎల్నినో?
4: ప్రజారోగ్యం మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అది ఎలా అంటే ఉష్ణం అంటే వేడి తరంగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఎల్నినో సంవత్సరాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ కాలం అధికంగా ఉంటాయి. దీనివల్ల వడదెబ్బ తగులుతుంది, నిర్జలీకరణ జరుగుతుంది, అలాగే గుండె సంబంధిత సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, వృద్ధులు, చిన్నపిల్లల్లో మరణాల ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల అధికంగా వర్షాలు అంటే క్లౌడ్ బర్స్ట్ అంటాం, ఆ విధంగా వర్షం రావడం వల్ల అసమానంగా ఉంటుందన్నమాట ఈ వర్షం పడే పరిస్థితి. అటువంటప్పుడు మనకి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే డెంగ్యూ వ్యాధి, మలేరియా వ్యాధి, చికెన్ గున్యా వ్యాధి, వరదల వల్ల కలరా, అతిసారం వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు కూడా

0: గలవచ్చు.
1: మేడం, అలాగే మనకు ఈ పరిస్థితులు మనకి ఇదివరకు చూసినవి కాదు కాబట్టి మన పనులకి కానీ రైతు కూలీలకి కానీ ఉపాధికి ఎటువంటి నష్టం ఏర్పడే అవకాశం ఉంది మేడం?
0: ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల పంటలు కూడా నష్టం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఉపాధి నష్టం కూడా ఉంటుంది. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకి పంటలు దెబ్బతింటాయి, తద్వారా రైతుల ఆదాయం తగ్గుతుంది. వ్యవసాయంలో కూలీలకు పని తగ్గుతుంది, వలసలు కూడా పెరిగిపోతాయి.
1: మానసిక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండే అవకాశం ఉందా మేడం?
0: ఖచ్చితంగా ఉంటాయండి. మానసికమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ కరువుల వల్ల అప్పులైపోతారు, తర్వాత పంట నష్టం వల్ల కూడా చాలా ఒత్తిడికి గురవుతారు, ఆందోళన పెరుగుతుంది, నిరాశ కలుగుతుంది. రైతులు చాలా విధాలుగా ఈ విధంగా చాలా ఒత్తిడికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
1: అలాగే మన మానవ ఆవాసాల మీద ఈ ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పండి మేడం.
0: మానవుల ఆవాసాలపై అంటే, అడవుల్లో అంతా కూడా వర్షపాతం బాగా తగ్గడం వల్ల ఏమవుతుందంటే అడవులు ఎండిపోతాయి, అలాగే అటవీ అగ్ని ప్రమాదాలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వృక్ష సంపద నష్టపోతాం. అలాగే జల ఆవాసాలు, వర్షాలు బాగా తగ్గిపోవడం వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల సరస్సులు ఎండిపోవడం, చెరువుల విస్తీర్ణం తగ్గిపోవడం, చేపల ఉత్పత్తి తగ్గడం, జలచరాల జీవనానికి ప్రమాదం ఏర్పడుతుంది అన్నమాట. వన్యప్రాణులు ఆహారం, నీరు లభించక వలసలు పెరిగిపోతాయి, అవి కూడా వలస వెళ్ళిపోతాయి అన్నమాట. మనుషులతో ఘర్షణలు పెరిగిపోతూ ఉంటాయి, కొన్ని జాతులు అంతరించిపోయే అవకాశం కూడా ఉంటుంది. జీవ వైవిధ్యం ఎల్నినో ప్రభావం వల్ల పక్షుల సంతానోత్పత్తి తగ్గిపోతుంది, మొక్కల పెరుగుదల తగ్గుతుంది, పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటుంది.
1: మేడం, భారతదేశం మీద కూడా ప్రభావం ఉంటుందని చెప్పారు కదా, ఒకసారి అది వివరించండి మేడం. భారతదేశం మీద ఎల్నినో వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది?
0: భారతదేశం మీద మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు బలహీన పడిపోతున్నాయి, వర్షపాతం బాగా తక్కువ అవుతుంది. వర్షపాతం తగ్గడం వల్ల ఏమవుతుందంటే వ్యవసాయ ఉత్పత్తి కూడా తగ్గుతుంది, అలాగే జల విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దానివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినొచ్చు.
1: అయితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, తీసుకోవాల్సిన అవసరం ఉంది మేడం?
0: దీనికి ఈ పరిస్థితిని అంతటినీ అధిగమించడానికి మనకి కొన్ని చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, అలాగే ప్రభుత్వం కూడా ఈ చర్యల్ని తీసుకుంటూ ఉన్నారు. ముందుగా చెప్పాలంటే నీటి సంరక్షణ, మనకి వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి నీటి సంరక్షణ ఖచ్చితంగా చేపట్టాలి. చెక్ డ్యాములు, అలాగే రీఛార్జ్ పిట్స్ అని, చెరువుల పునరుద్ధరణ అని, వర్షపు నీటి సంరక్షణ, వాతావరణ హెచ్చరిక వ్యవస్థ, రైతులకు ముందస్తు సమాచారాన్ని అందించటం, పంట నష్టాన్ని తగ్గించడానికి బీమా పథకాలని బలోపేతం చేయటం, కరువు ప్రాంతాలకు ప్రత్యామ్నాయ నీటి సరఫరా అంటే తాగునీటి ప్రణాళికని, ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుని ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటి చర్యలు అన్ని కూడా ప్రభుత్వం చేపడుతుంది.
1: ఇవన్నీ ప్రభుత్వం చేపట్టినప్పుడు మన బాధ్యతగా ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి మేడం?
0: ప్రజలు తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉంటాయంటే, నీటిని వృధా చేయకూడదు, వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి, అలాగే చెట్లను ఎక్కువగా నాటుకోవాలి, స్థానిక జనవరులను పరిరక్షించుకోవాలి, అలాగే వేడి కాలంలో ఆరోగ్య జాగ్రత్తలను తీసుకోవాలి.
1: ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం ఆరోగ్య పరిరక్షణ కోసం?
0: ప్రజలంతా కూడా ఎక్కువగా నీళ్లు త్రాగాలి, శుభ్రమైన నీటిని ఉపయోగించాలి, మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లకూడదు, అలాగే వృద్ధులు పిల్లలని ప్రత్యేకంగా సంరక్షించుకోవాలి.
1: అలాగే మేడం, పంటల మీద ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది మేడం?
0: ఎల్నినో వల్ల వ్యవసాయం అత్యంత ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటుందన్నమాట. ప్రధానంగా వర్షపాతం తగ్గడం వల్ల వరి, మొక్కజొన్న, పత్తి, పప్పుధాన్యాలు, వేరుశనగ వంటి పంటల దిగుబడి తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల పుష్పాలు రాలిపోవడం, గింజలు నింపుదల తగ్గడం, నాణ్యత తగ్గడం, నేల తేమ తగ్గడం, విత్తన మొలక తగ్గడం, మొక్కల పెరుగుదల మందగించడం సంభవిస్తుంది. అలాగే పశుగ్రాస కొరత ఏర్పడుతుంది, పశువులకు కూడా ఉత్పత్తి తగ్గిపోతుంది, పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. పంటలను రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలలో భాగంగా కరువు నిరోధక రకాలు, అలాగే

0: తక్కువ నీటితో పెరిగే రకాలని ఎంచుకోవాలి. అలాగే పంటలు వైవిధ్యం చేయాలి, అంటే ఒకే పంటపై ఆధారపడకుండా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, తోట పంటలు కలిపి సాగు చేసుకోవాలి. అలాగే విత్తన సమయాన్ని మార్చాలి. వాతావరణ సూచనల ఆధారంగా విత్తన తేదీలను సర్దుబాటు చేయాలి. సూక్ష్మ నీటి పారుదలలో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పద్ధతులను ఉపయోగించాలి. నేలని తేమ సంరక్షణలో మల్చింగ్ పద్ధతి, అలాగే సేంద్రియ ఎరువుల వినియోగం, పంట అవశేషాల వినియోగం, అలాగే నీటి నిర్వహణ ఒక ప్రణాళిక చొప్పున, ఫామ్ పాండ్లను తవ్వించుకోవడం, వర్షపు నీటి నిల్వల్ని జాగ్రత్త చేసుకోవడం, చెక్ డ్యాములు కట్టుకోవడం, సమగ్ర పంట నిర్వహణ అంటే ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ అంటాం, అలాగే సమతుల్య ఎరువుల వినియోగం బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అంటాం, పురుగు వ్యాధి నివారణ, కలుపు నియంత్రణ, వాతావరణ ఆధారిత వ్యవసాయం ఇవన్నీ చేపట్టాలి. అలాగే IMD అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అలాగే రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ శాఖ ఇచ్చే సూచనలను ముఖ్యంగా పాటించాలి. ప్రజలు వాటిని ఆధారంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
1: మేడం, ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న, ఎల్నినో అనేది తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయన్నారు కదా మేడం, మనకు చూస్తే ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటారు కదండి, ఈ చిన్నపిల్లల మీద వారి ఆరోగ్యం మీద కూడా ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉంటుందా, ఉంటే మనం తల్లిదండ్రులుగా పెద్దలుగా చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
0: ముఖ్యంగా ఈ ఎల్నినో అనేది, దీని వలన అసాధారణ ఉష్ణోగ్రతలు ఎక్కువ కాలంగా ఉంటాయి. మనకి మామూలుగా ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం ఇలా ఏ విధంగా అయితే వస్తాయో, మన శరీరం కూడా దానికి తగ్గట్టుగా, ఆ కాలాలకి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోయి ఆ విధంగా ఉంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ప్రకృతిలో సంభవించినటువంటి ఈ అసాధారణ పరిస్థితి ఏదైతే ఉందో, దీనిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఎక్కువగా ఉండే ఉష్ణోగ్రతలు ఎక్కువ కాలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిని శరీరం తట్టుకుని నిలబడగలిగి రోజువారీ పనులన్నీ చేసుకుంటూ ఉండడం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో చిన్నపిల్లలు మరి ఎక్కువగా ఈ పరిస్థితికి వాళ్ళు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎండ దెబ్బ ఎక్కువగా తగులుతూ ఉంది, అలాగే వర్కింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది దీని వలన. కాబట్టి మనం ఆ ఉష్ణోగ్రతకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా, బయట ఎండకి ఎక్కువగా ఉండకుండా, మనము ఉన్నటువంటి ప్రదేశాలు, చిన్నపిల్లల్ని కానివ్వండి, అందరూ కూడా ఉండే ప్రదేశాలు కొద్దిగా చల్లదనంగా ఉంచుకునే విధంగా చెట్లు ఎక్కువగా నాటుకోవడం, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని కొంచెం ఎండ తీవ్రత అంత తగలకుండా ఉండే దానిగా ఉంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యంగా అవసరం. దీర్ఘకాలికంగా అంత ఉష్ణోగ్రతలో మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటే మాత్రం దీని వలన ఎఫెక్ట్ శరీరంపై, మానసిక పరిస్థితులపై కూడా దీని ప్రభావం ఉండబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అన్నమాట.
1: చివరిగా శ్రోతలకు మేడం, అలాగే సాధారణ ప్రజానీకానికి ఎల్నినో సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని సూచనలు చేయమంటే ఎటువంటి సూచనలు మనం చెప్పవచ్చు?
0: ఎల్నినో అనేది కేవలం వాతావరణ సంఘటన మాత్రమే కాదు, ఇది మానవ ఆరోగ్యం, ఆహార భద్రత, నీటి భద్రత, జీవ వైవిధ్యం, వ్యవసాయం మరియు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే బహుముఖ సవాలు. ఈ సమస్యను తట్టుకోవడానికి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, రైతులు, ప్రజలు, విద్యార్థులు మరియు పర్యావరణ సంస్థలు అందరూ కలిసి పనిచేయాలి. నీటి సంరక్షణ, వాతావరణ అవగాహన, శాస్త్రీయ వ్యవసాయం, ఆరోగ్య జాగ్రత్తలు మరియు పర్యావరణ పరిరక్షణ ద్వారా ఎల్నినో ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. మనందరం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే భావనతో ముందుకు సాగుదాం.
1: ధన్యవాదాలు మేడం. డాక్టర్ డెబోరా మెస్సియానా గారు, ఈరోజు మనం మానవుల మీద ఈ ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుంది, అంటే ఇది వరకు మనం పంటల మీద ఎలా ప్రభావం ఉంటుంది, దానికి కంటింజెన్సీగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వివిధ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నాం. ఈరోజు మీ ద్వారా మన మానవుల మీద, మన ఆరోగ్యం మీద, ఆవాసాల మీద ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి మనం

0: కాస్తైనా తప్పించుకోవచ్చు అనే విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు సార్.
2: మానవ మనుగడ మరియు ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే చర్యలు ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ డెబోరా మెస్సియానా గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వేస్ట్ డికంపోజర్ గురించి తెలుసుకుందాం. వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఎరువుగా మార్చే సూక్ష్మజీవుల సముదాయాన్ని వేస్ట్ డికంపోజర్ అంటారు. వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే పంట నూర్పిడి, అలాగే పంట కోసిన తర్వాత పొలంలో మిగిలిపోయిన పదార్థాలు. ఉదాహరణకి వరిగడ్డి, మొక్కజొన్న, జొన్న చొప్ప, పత్తి కట్టె, మిరపకట్టె, కందికట్టె, బొప్పాయి చెట్టు కాండం, అరటి కాండం, అలాగే ఆకులు మొదలైన వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా మనం వేస్ట్ డికంపోజర్లో ఉపయోగించవచ్చు. ఇవి సాధారణంగా రైతులు పొలంలో వదిలేయటమో లేకపోతే కాల్చేయటమో చేస్తూ ఉంటారు. ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కూడా రైతులు ఎరువుగా మార్చి తిరిగి పొలంలో వేసుకునే ప్రక్రియనే కుళ్ళబెట్టే ప్రక్రియ అని చెప్తూ ఉంటాము. ఈ ప్రక్రియను కంపోస్టింగ్ అని పిలుస్తారు. అలాగే కంపోస్టింగ్ యొక్క తుది ఉత్పత్తిని కంపోస్ట్ అని పిలుస్తాము. కంపోస్టింగ్ అనేది నియంత్రిత పరిస్థితుల్లో వివిధ రకాల సూక్ష్మజీవుల చేత వ్యవసాయ వ్యర్థ పదార్థాలు కుళ్ళింపటం జరుగుతుంది. పంట అవశేష

0: వ్యర్థాలు, జంతు వ్యర్థాలు, ఆహార చెత్త, కొన్ని గ్రామ మరియు పట్టణ నివాసితుల్లో వచ్చే వ్యర్థాలు, ఇంకా పారిశ్రామిక వ్యర్థాలు వంటి ముడి సేంద్రియ పదార్థాలను కంపోస్టింగ్ చేసిన తర్వాత కంపోస్ట్ ఎరువుగా మారి నేలకు పోషకాలను అందించి నేల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రక్రియనే మనం డీకంపోజింగ్ అని పిలుస్తాము. వ్యవసాయ వ్యర్థ పదార్థాల్లో లిగ్నిస్, హోమిసెల్యులోస్, సెల్యులోస్, చక్కెర, కొవ్వు అలాగే ప్రోటీన్స్ మొదలైన పదార్థాలు నేరుగా మొక్కలకి పోషకాలు అందించలేవు. ఇవి సంక్లిష్టమైన పదార్థాలు. ఇవి సరళ పదార్థాలుగా మారినప్పుడు మాత్రమే పోషకాలు మొక్కలకు అందుతాయి. అందుకే వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కుళ్ళబెట్టాల్సిన అవసరం ఉంది. దీనిలో సేంద్రియ పదార్థం కంపోస్టుగా మారడానికి రసాయన అలాగే జీవ ప్రక్రియలు రెండూ జరగాలి. యాంగ్రూ వేస్ట్ డీకంపోజర్లో మనం చూస్తే డీకంపో ఏ అంటే ఇది నాలుగు రకాల శిలీంధ్రాల సముదాయము, అలాగే డీకంపో బి ఇది ఐదు రకాల బ్యాక్టీరియాల సముదాయము. ఒక టన్ను వ్యవసాయ వ్యర్థ పదార్థాలు మనం తయారు చేయాలంటే 1 కిలో డీకంపో ఏని అలాగే 1 కిలో డీకంపో బిని ఉపయోగించాలి. ఇక వాడే విధానాన్ని గనక మనం చూస్తే ఆంగ్రూ వేస్ట్ డీకంపోజర్ అంటే 1 కిలో డీకంపో ఏ అలాగే 1 కిలో డీకంపో బి వీటిని 50 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువులో కలపాలి. వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వరిగడ్డి, జొన్న, మొక్కజొన్న చొప్ప, పత్తి కట్ట, మినపకట్ట, కందికట్ట ఇలాంటి వ్యర్థ పదార్థాలని వీలైతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చిన్న ముక్కలుగా చేసుకున్న వ్యవసాయ వ్యర్థ పదార్థాలను నీళ్లు చల్లి కుప్ప చేసుకోవాలి. ఒకరోజు నానబెట్టిన తర్వాత కుప్ప వేసుకున్న వ్యవసాయ వ్యర్థ పదార్థాలను 25 సెంటీమీటర్ల మందంలో గుంతలో పరుచుకోవాలి. డీకంపోయే అలాగే డీకంపోబి వీటిని బాగా చివికిన 50 కిలోల పశువుల ఎరువులో కలిపి ఆ మిశ్రమాన్ని బాగా చివికిన పశువుల ఎరువులో కలిపి ఆ మిశ్రమాన్ని వ్యర్థ పదార్థాల మీద చల్లుకోవాలి. కొద్దిగా నీటిని తేమ కోసం పిచికారీ చేసుకోవాలి. దానిమీద ఇంకొక 25 సెంటీమీటర్ల మందంతో తిరిగి వ్యర్థ పదార్థాలని వేసుకోవాలి. కుళ్ళబెట్టడానికి ఉపయోగించే వ్యవసాయ వ్యర్థ పదార్థాల మీద 60% నీరు ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. 7 రోజులకు ఒకసారి కిందకి పైకి తిప్పుకుంటూ ఉండాలి. తేమ శాతం తక్కువైతే నీటిని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ గుంతలు లేని చోట వ్యవసాయ వ్యర్థ పదార్థాలకి 50 కిలోల పశువుల ఎరువులు, 1 కిలో డీకంపోయే అలాగే 1 కిలో డీకంపో బి కలిపి కొద్దిగా నీళ్లు చల్లి కుప్పలాగా వేసుకోవాలి. వీలైతే వారానికి ఒకసారి కిందకి పైకి తిప్పుకొని తేమ శాతం తక్కువైతే నీటిని పిచికారీ చేసుకోవాలి. తిరిగి కుప్పలాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే 40 నుండి 65 రోజుల్లో కంపోస్ట్ తయారవుతుంది. వేస్ట్ డీకంపోజర్ గురించి మీరింతవరకు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: पुतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
2: पर हम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच
1: है एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు
1: 150 ఏళ్ల వందే మాతరం. ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:45. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. ఇప్పుడు విందాం సినీ భక్తి గీతాలు. కార్యక్రమంలో ముందుగా శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం నుంచి ఘంటసాల మరియు ఆత్రేయ ఆలపించగా, సంగీతం అందించిన వారు నారపరెడ్డి, సాహిత్యం పెండ్యాల.

కార్యక్రమంలో తరువాత అన్నమయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు బృందం ఆలపించిన పాట వింటారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు. చిత్రగీతల కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట ఊరు పేరు భైరవకోన చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించగా సంగీతం అందించిన వారు శేఖర్ చంద్ర, సాహిత్యం శ్రీమణి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఆకాశవాణి. మీరు వింటున్నారు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట ట్యాక్సీ వాళ్ళ చిత్రం నుంచి సిత్ శ్రీరామ్ ఆలపించగా, సంగీతం అందించిన వారు జేక్స్ బెజాయ్, సాహిత్యం కృష్ణకాంత్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
7: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
6: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
7: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
8: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
6: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
7: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
6: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
8: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
6: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
7: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

కార్యక్రమంలో తరువాత పాట ఒకే ఒక్కడు చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి అయ్యర్ ఆలపించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం, ఏఎం రత్నం సాహిత్యం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ప్రియమైన వినియోగదారులారా, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం బిఎస్ఎన్ఎల్ తో కలిసి వేడుకలు జరుపుకుందాం. బిఎస్ఎన్ఎల్ నుండి అద్భుతమైన ప్లాన్లు మరియు ఉత్తేజకరమైన ఆఫర్లను ఆస్వాదించండి. ఈ రోజే వచ్చి బిఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరండి. మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం 1 రూపాయికే పొందండి మరియు మరెన్నో ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తోంది.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.

0: చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తరువాత మెరుపు కలలు చిత్రం నుంచి హరిహరన్ సాధనా సర్గం ఆలపించగా సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్, సాహిత్యం వేటూరి సుందర్ రామ్మూర్తి.

0: ప్రియమైన వినియోగదారులారా, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం బిఎస్ఎన్ఎల్ తో కలిసి వేడుకలు జరుపుకుందాం. బిఎస్ఎన్ఎల్ నుండి అద్భుతమైన ప్లాన్లు మరియు ఉత్తేజకరమైన ఆఫర్లను ఆస్వాదించండి. ఈ రోజే వచ్చి బిఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరండి. మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం 1 రూపాయికే పొందండి మరియు మరెన్నో ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తోంది.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నిలయంలో సమయం 8:30 అవసరం. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత 8 దశాబ్దాల కాలంలో భారత్ ఎన్నో కఠినమైన సవాళ్లను అధిగమించిందని, అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారకం నేషనల్ వార్ మెమోరియల్ వద్ద వీర జవాన్లకు నివాళులర్పించారు. అక్కడ పుష్పగుచ్చం ఉంచి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరయోధుల వారసత్వాన్ని గౌరవిస్తూ వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. దేశం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఒక ఆంగ్ల దినపత్రికలో రాసిన వ్యాసంలో ఆయన భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అజ్ఞాత యోధుల ధైర్య సాహసాలు, త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలిసారిగా ఎర్రకోటపై వందే మాతరం ఆలాపన జరగటం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ గత 12 ఏళ్లలో కోట్ల మంది పౌరుల పట్టుదలతో దేశం కొత్త శిఖరాలను అధిరోహించిందని తెలిపారు. ఒకప్పుడు బలహీనమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్న భారత్ నేడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఈ కృషి ఫలితంగానే 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ది చెందిన దేశంగా మార్చటమే తమ ప్రధాన లక్ష్యమని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ,
1: హమే భీ అప్నీ క్షమతాఓకో బడానా హై, అప్నే హితోకీ సురక్ష హమే ఖుద్కో కర్నీ హై, ఆత్మనిర్భర్ భారత్ కా సంకల్ప బహుత్ దృఢతా కే సాథ్ హమ్ లేకర్ కే ఆగే బడ్ రహే, మేక్ ఇన్ ఇండియా వోకల్ ఫర్ లోకల్, ఇన్ సారే క్షేత్రో మే హర్ భారతీయ కా మన్ జుడ్ రహా హై. ఆనే వాలే 7-8 వర్ష మే 5-7 యా 8 సెమీ కండక్టర్ ప్లాంట్ బహుత్ హీ జల్ద్ శురూ హోనే వాలే. ఈ ఆత్మనిర్భర్ భారత్ హమే వికసిత్ భారత్ కీ దిశా మే జానే కా మహామార్గ్ దేతా.
0: అదేవిధంగా చమురు నిల్వల అన్వేషణను ముమ్మరం చేశామని, 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని సాధించటమే లక్ష్యంగా 5 కొత్త అణు రియాక్టర్లను ప్రారంభించనున్నామని నరేంద్ర మోదీ వెల్లడించారు.

0: వివరించారు. రాబోయే ఏడాది కాలంలో కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇస్తామని, అలాగే పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు ప్రముఖ అధ్యాపకులతో ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని ప్రకటించారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు 5 నుంచి 15 ఏళ్ల చిన్నారుల కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని, 2030లో భారత్ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుందని పేర్కొన్నారు. పార్లమెంటు, శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి కోరుతూ,
1: मैं देश के सभी राजनीतिक दलों से आज लाल किले की प्राचीर से तिरंगे झंडे की छाया में खड़े होकर के प्रार्थना करता हूं, उन महिलाओं के सम्मान में आगे आइए और जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले. आप भी क्रेडिट लीजिए लेकिन मेरी माताओं बहनों को हक दीजिए.
0: గత 8 దశాబ్దాల కాలంలో భారత్ ఎన్నో కఠినమైన సవాళ్లను అధిగమించిందని, అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.

0: हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले, आप भी क्रेडिट लीजिए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए।
1: గత 8 దశాబ్దాల కాలంలో భారత్ ఎన్నో కఠినమైన సవాళ్లను అధిగమించిందని, అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన త్రివర్ణ పతాకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత గణతంత్రంతో పాటు దేశ చట్ట న్యాయ వ్యవస్థలు కూడా ఎంతో పరిణితి సాధించాయని, దేశ అంతరాత్మను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో న్యాయవాద వృత్తి అంతర్భాగంగా నిలిచిందని పేర్కొన్నారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు వైభవంగా నిర్వహించాయి. సింగపూర్, చైనా, హాంకాంగ్లలో వేలాది మంది ప్రవాస భారతీయులు జాతీయ పతాకావిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింగపూర్ భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే 2500 మందికి పైగా ప్రవాసుల సమక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. చైనాలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాయబారి విక్రమ్ దొరైస్వామి జాతీయ జెండాను ఎగురవేశారు. హాంకాంగ్లో ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కాచియు, కాన్సుల్ జనరల్ రాజేష్ నాయక్ హాజరయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చిన్న పన్ను చెల్లింపుదారుల విదేశీ ఆస్తుల వెల్లడి పథకం నిబంధనలు 2026 ప్రకటించింది. అర్హులైన పన్ను చెల్లింపుదారులు తమ వద్ద ఉన్న అప్రకటిత విదేశీ ఆస్తులు లేదా విదేశీ ఆదాయాన్ని నిర్ణీత పన్ను లేదా రుసుము చెల్లించి స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం రేపటి నుంచి అమల్లోకి రానుండగా దరఖాస్తు చేసుకోవటానికి ఈ ఏడాది డిసెంబర్ 31 చివరి తేదీగా నిర్ణయించారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నేతలు, విదేశీ దౌత్య అధికారులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమానుయల్ మాక్రాన్, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ మొయిజ్జు తదితర నేతలకు సామాజిక మాధ్యమం వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా శుభాకాంక్షలకు స్పందిస్తూ, భారత్ నేపాల్ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న బహుముఖ నాగరికత బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్కే పంపిన సందేశానికి ప్రధానమంత్రి బదులిస్తూ, భూటాన్తో భారత్కు ఉన్న ప్రత్యేకమైన శాశ్వత భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నామని, ఈ బంధం రోజురోజుకు మరింత బలపడుతోందన్నారు. ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య 38కి చేరింది. ప్రధాన భూకంపం అనంతరం నమోదైన పదుల సంఖ్యలోని ప్రకంపనలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. భూకంపం ప్రభావంతో సముద్రంలో 1 మీటర్ కంటే తక్కువ ఎత్తులో సునామీ అలలు ఎగిసిపడ్డాయి. అయితే ప్రమాదం లేకపోవడంతో దాదాపు 3 గంటల తర్వాత అధికారులు సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. శిథిలాల కింద నుంచి రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికితీశాయి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా వినూత్న రీతిలో సూర్యపథ్ తిరంగా గ్లోబల్ రిలేను నిర్వహిస్తున్నారు. సూర్యోదయం దిశను అనుసరిస్తూ ప్రపంచ దేశాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఈ కార్యక్రమ ప్రత్యేకత. హర్ ఘర్ తిరంగా 2026 వేడుకల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, ఈజిప్ట్, లాత్వియా, దక్షిణాఫ్రికాలోని భారత రాయబార కార్యాలయాలు ప్రవాస భారతీయులను ఈ వేడుకలో భాగస్వామ్యం చేస్తున్నాయి. వివిధ టైం జోన్ల ప్రకారం తూర్పున సూర్యోదయం అయ్యే మొదటి దేశం నుంచి ప్రారంభమై ప్రపంచ దేశాల వైపు వరుసగా ఒకదాని తర్వాత మరొక భారతీయ దౌత్య కార్యాలయంలో క్రమపద్దతిలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు. గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపటి

0: వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 2-3 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇద్దరితో సమాప్తం.
1: తిరుపతి కేంద్రం నిలయం సమయం 8:40. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమానికి పునఃస్వాగతం. మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఆకాశవాణి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓం భీమ్ భూష్ చిత్రం నుంచి అర్జిత్ సింగ్ ఆలపించగా, సంగీతం అందించిన వారు సన్నీ ఎంఆర్, సాహిత్యం వినాయక్ శశికుమార్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని

0: నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ప్రియమైన వినియోగదారులారా, ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం బిఎస్ఎన్ఎల్ తో కలిసి వేడుకలు జరుపుకుందాం. బిఎస్ఎన్ఎల్ నుండి అద్భుతమైన ప్లాన్లు మరియు ఉత్తేజకరమైన ఆఫర్లను ఆస్వాదించండి. ఈ రోజే వచ్చి బిఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరండి. మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం 1 రూపాయికే పొందండి మరియు మరెన్నో ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ భారతదేశాన్ని మరియు హృదయాలను అనుసంధానిస్తోంది.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: కార్యక్రమంలో తరువాత పాట ఒక్కడు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించగా, సంగీతం అందించిన వారు మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: తరువాత పాట అజ్ఞాతవాసి చిత్రం నుంచి గానం మరియు సంగీతం అందించిన వారు అనిరుద్ధ్ రవిచందర్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి రమణ గోగుల మరియు మధుప్రియ ఆలపించగా, సంగీతం అందించినారు భీమ్స్ సిర్సిరోలియో, సాహిత్యం భాస్కర్ భట్ల.

0: ఈరోజు మనమందరం
1: ఎనభైవ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం వింటారు.
0: నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు మనమందరం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరి గుండె చప్పుడు వందే మాతరం నినాదంతో మారుమోగుతోంది. ఈరోజు ప్రతి ఇల్లు త్రివర్ణ శోభితమైంది, ప్రతి మనసు త్రివర్ణమయమైంది. దేశం ఉత్సాహం మరియు ఉల్లాసంతో కొత్త సంకల్పాలను తీసుకుంటూ నేడు ముందుకు సాగుతోంది. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశం ఈరోజు దేశ స్వాతంత్రం కోసం త్యాగం మరియు బలిదానాల పరాకాష్ఠను ప్రదర్శించిన మహనీయులైన పుత్రులను నేడు స్మరించుకుంటున్నాం. తమ తపస్సు త్యాగం మరియు బలిదానాలతో స్వాతంత్రమే ఏకైక లక్ష్యంగా తమ పూర్తి జీవితాన్ని ధారపోశారు. పూజ్య బాపూజీతో సహా స్వాతంత్ర సమరయోధులందరికీ మరియు బలిదానాల గొప్ప పరంపరను మేల్కొల్పిన మహోన్నత విప్లవకారులందరికీ ఈరోజు నేను భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ ఇది నిజంగా ఒక చారిత్రాత్మక క్షణం కూడా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై మొదటిసారిగా వందే మాతరం మారుమోగుతోంది. ఈరోజు మన దేశ ప్రజలమంతా వందే మాతరం యొక్క 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నప్పుడు దీనికంటే గొప్ప సందర్భం ఇంకేముంటుంది? నా ప్రియమైన దేశ ప్రజలారా, గత కొన్ని రోజులుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి మరియు దీనివల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

వారి కష్టాలను మరియు ఆవేదనను మేము అర్థం చేసుకుంటున్నాం. బాధిత కుటుంబాలందరికీ నేను హామీ ఇస్తున్నాను, కష్ట సమయంలో మేము ఇంకా ఈ దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏ దేశమైనా సరే అది గొప్పగా మారినప్పుడు తన లక్ష్యాలను చేరుకున్నప్పుడు

మారినప్పుడు తన లక్ష్యాలను చేరుకున్నప్పుడు సంకల్ప బలం సామర్థ్యంతోనే తన కలల ప్రయాణంలో ముందుకు సాగుతుంది. నా దేశ ప్రజలారా, ఇకపై చిన్న చిన్న కలలతో మన పనులు సాగవు. మనం పెద్ద కలలు కనాలి, ఎందుకంటే ఆ పెద్ద కలలే మన ఆలోచనలకు విస్తృతిని ఇస్తాయి, మన ఆలోచన పరిధిని మరింత విశాలం చేస్తాయి. అలాంటి గొప్ప లక్ష్యాలే మన సంకల్పాలు కావాలి. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు కష్టాల నుంచి మరియు ఆపదల మధ్య నుంచి కూడా కొత్త దారులను వెతుక్కునే సామర్థ్యం దానంతటా అదే మనలో ఉద్భవిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన సంకల్పాలు కూడా అత్యున్నతంగా ఉండాలి, ఎందుకంటే కలలు ఎంత గొప్పగా ఉంటే మన లక్ష్యాలు మరియు సంకల్పాలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. అప్పుడే మన సామర్థ్యం యొక్క శిఖరాలు పెరుగుతాయి, మన ప్రయత్నాల స్థాయి కూడా పెరుగుతుంది, అప్పుడే మనం మన కలలను సాకారం చేసుకోగలుగుతాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం కూడా ఒక గొప్ప కలను కన్నది, ఆ కలను ఎంతో దృఢ సంకల్పంతో కన్నది, కొత్త శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఆ కలను కన్నది. ఆ కల ఏమిటంటే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికి, అంటే 2047 కల్లా మనం తప్పకుండా వికసిత భారతాన్ని నిర్మించి తీరుతాం. 140 కోట్ల దేశ ప్రజల పౌరుషం మరియు కఠోర పరిశ్రమతో ఈ లక్ష్యాన్ని మనం సాధించాలి. మరియు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఒక దేశం, అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పం తీసుకున్నప్పుడు అది ప్రపంచం దృష్టిలో కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది మన ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచం మనల్ని చూసే దృక్పథాన్ని మార్చుకోవడానికి ఇది ప్రేరేపిస్తుంది. ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఈ మాటలను ఊరికే అనడం లేదు. గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది పౌరులు, వారు దళితులు కావచ్చు, పీడితులు, వంచితులు లేదా ఆదివాసీలు కావచ్చు, గ్రామాల్లో నివసించే వారు కావచ్చు లేదా నగరాల్లో నివసించే వారు కావచ్చు, పేదలు, మధ్యతరగతి వారు, యువకులు, వృద్ధులు, మహిళలు లేదా పురుషులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా కృషి చేశారు. అది ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, తూర్పు కావచ్చు లేదా పడమర కావచ్చు, ప్రతి ఒక్కరూ గత 12 ఏళ్లలో ఒక గొప్ప సంకల్పంతో, పూర్తి అంకిత భావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కృషి చేశారు. దేశ ప్రజలు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నాలను నేను ఎంతో గౌరవపూర్వకంగా అంగీకరిస్తున్నాను. మరియు ఆ కృషి ఫలితంగానే ఇంత తక్కువ సమయంలో 25 కోట్ల మంది దేశ ప్రజలు పేదరికాన్ని జయించి దాని నుండి బయటపడగలిగారు. మన దేశ ప్రజలు చేసిన ఇటువంటి నిరంతర కృషి ఫలితంగానే ఒకప్పుడు మనం ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండే పరిస్థితి నుండి కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఒక మేజర్ ఎకానమీగా అవతరించాము. మిత్రులారా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, ఎన్నో కలలతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది, కానీ ఆశించిన స్థాయిలో మనం పురోగతిని సాధించలేకపోయాము, ఆ వేగాన్ని అందుకోలేకపోయాము. ఏదో సాగుతోంది కదా అన్నట్లుగా పనులు జరుగుతూ వచ్చాయి. అన్నీ అయిపోతాయిలే, చూద్దాంలే అనుకుంటూ ప్రజలు అదే ఆలోచనలో ఉండిపోయారు. 2000

14 నాటికి మొత్తం ప్రపంచమే మనల్ని బలహీనమైన ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి నెట్టేసింది. అటువంటి పరిస్థితుల్లో గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం ఒక కొత్త వేగాన్ని పుంజుకుంది. ఇప్పుడు మనం అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాము, మరియు ఇది మన దేశ ప్రజలందరి దృఢ సంకల్పం. మీరు 140 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని, వారి సామర్థ్యాన్ని అడ్డుకోవడం అసాధ్యం. నా దేశ ప్రజలారా, గత 12 ఏళ్లలో డిఫెన్స్ ప్రొడక్షన్ దాదాపు 4 రెట్లు పెరిగింది. ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల ఉత్పత్తి సుమారు 5 రెట్లు పెరిగింది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 7 రెట్లు వృద్ధి చెందింది. మరియు ఆధునిక రైల్వే కోచ్ల తయారీ ఏకంగా 21 రెట్లు పెరిగింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగింది. అంతేకాకుండా ఆధునిక యుగానికి అనుగుణంగా డిజిటల్ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో కూడా మనం మన జెండాను ఎగురవేశాము. ఇంటర్నెట్ వినియోగదారులు, ఇంటర్నెట్ కన్జ్యూమర్లు దాదాపు 4 రెట్లు పెరిగారు. పేటెంట్ గ్రాంట్ అయ్యే సంఖ్య కూడా 4 రెట్లు పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఏకంగా 100 రెట్లు వృద్ధి చెందాయి. సాధారణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించే దిశగా కూడా మేమంతే గంభీరంగా చిత్తశుద్ధితో పనిచేశాము. ప్రతి ఏటా సగటున 15 రెట్లు ఎక్కువ వేగంతో మేము ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చాము. సగటున ప్రతి ఏటా 6 రెట్లు ఎక్కువ వేగంతో ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు అందించాము. ప్రతి ఏటా 4 రెట్లు ఎక్కువ వేగంతో పేద ప్రజల కోసం మరుగుదొడ్లు నిర్మించే పని చేశాము. ప్రతి ఏటా 3 రెట్లు ఎక్కువ వేగంతో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పని చేశాము. వీటితో పాటు దేశం తన పాలనా విధానంలో కూడా ఎన్నో గొప్ప మార్పులను తీసుకువచ్చింది. మేము వేల సంఖ్యలో ఉన్న అనవసరమైన కంప్లైన్సెస్ ను తొలగించాము. 100ల సంఖ్యలో ఉన్న పాత చట్టాలను రద్దు చేశాము. ఎందుకంటే గత శతాబ్దపు చట్టాలతో 21వ శతాబ్దపు ప్రగతి ప్రయాణం సాధ్యం కాదు. మేము ఆధునిక మౌలిక సదుపాయాల కోసం మెట్రో నెట్వర్క్ ను విస్తరించాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగానికి మరింత బలాన్ని చేకూర్చాము. ఏ వేగంతో అయితే పనులు జరిగాయో, ఏ స్థాయిలో అయితే మేము పని చేశామో, ఈ వేగం, ఈ విస్తరణ, ఈ విజయాలు అన్నీ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముందెన్నడూ లేని విధంగా సాధ్యమయ్యాయి. గత దశాబ్ద కాలంలో మనం మొదటిసారి ఇలాంటి మార్పును చూస్తున్నాము. మన ముందు ఇన్ని విజయాలు ఉన్నప్పుడు, అభివృద్ధిలో ఇంతటి వేగం కనిపిస్తున్నప్పుడు, దేశ ప్రజల సామర్థ్యం ప్రతిక్షణం స్పష్టంగా వ్యక్తమవుతున్నప్పుడు, 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే సంకల్పం ఎప్పటికీ అసంపూర్ణంగా మిగిలిపోదు. ఈ గణాంకాలన్నీ కూడా మనం నిరంతరం ముందుకు సాగుతున్నామనడానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు ఆత్మవిశ్వాసం అవసరం, ఆత్మగౌరవం అవసరం, మరియు వీటితో పాటు ఆత్మనిర్భర్ భారత్ కావడం కూడా చాలా ముఖ్యం. అందువల్లనే గత కొన్నేళ్లుగా భారతదేశం ఇకపై ఇతర దేశాలపై ఆధారపడి జీవించకూడదనేది మా దృఢమైన నమ్మకం, మా నిశ్చయం. మనం తప్పనిసరిగా ఆత్మనిర్భర్ భారత్గా ఎదగాలి. ప్రపంచంలో ప్రతిదీ దొరుకుతుంది, చౌకగా దొరుకుతుంది, మరియు త్వరగా కూడా లభించవచ్చు. కానీ దానివల్ల మన సొంత సామర్థ్యం మాత్రం వృద్ధి చెందదు. అంతేకాకుండా మన సామర్థ్యానికి ఎటువంటి పరీక్ష కూడా ఎదురు కాదు. అందుకే మనం కూడా మన స్వయం సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. మన ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యతను మనమే స్వయంగా స్వీకరించాలి. అందువల్లనే ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని అత్యంత దృఢమైన నిశ్చయంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ వంటి అంశాలతో నేడు ప్రతి భారతీయుడు మమేకమవుతున్నాడు. నా ప్రియమైన దేశ ప్రజలారా, దీనికి సంబంధించి నేను మీకు సెమీకండక్టర్ రంగాన్ని ఒక ఉదాహరణగా చెబుతాను.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటికే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల గురించి చర్చ మొదలైపోయింది. గతంలో మన దగ్గర కూడా చర్చలు జరిగేవి, కానీ సెమీకండక్టర్ రంగానికి సంబంధించి ఎటువంటి పెద్ద ప్రణాళికను మనం ముందుకు తీసుకెళ్లలేకపోయాము. మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నేటి డిజిటల్ ప్రపంచంలో, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో చిప్స్ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటున్నాము. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులైనా, మన మెడికల్ ఎక్విప్మెంట్ అయినా, లేదా మన రవాణా మార్గాలైనా సరే, నేడు ప్రతి ఒక్క దానిలో చిప్స్ వాడకం అనివార్యంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిప్ లేకుండా ప్రపంచమే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే భారతదేశం ఆత్మ నిర్భరత దిశగా అడుగులు వేస్తూ మన సొంత సెమీకండక్టర్ ప్లాంట్లను, అతిపెద్ద సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 3 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ఇప్పటికే ఎగుమతి అవ్వడం కూడా మొదలైందని నాకు సమాచారం అందింది. మరియు నేను నా దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, రాబోయే 7-8 ఏళ్లలో మరో 5, 7 లేదా 8 సెమీకండక్టర్ ప్లాంట్లు చాలా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ అనేది మనల్ని వికసిత భారత్ దిశగా నడిపించే ఒక మహామార్గం వంటిది. నా ప్రియమైన దేశ ప్రజలారా, అదే విధంగా ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ గురించి కూడా చర్చ జరుగుతోంది. నేటి మొత్తం టెక్నాలజీ ఈ క్రిటికల్ మినరల్స్ పైన ఆధారపడి ఉంది. అందుకే భారతదేశం ఈ విషయంలో కూడా తనను తాను సురక్షితం చేసుకోవడంలో నిమగ్నమై ఉంది. మనం ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క లక్ష్యాన్ని అందరితో పంచుకోవాలి. మనం నేషనల్ క్రిటికల్ మినరల్స్ పథకాన్ని ప్రారంభించాము, మరియు వేదిక సదస్సులో క్రిటికల్ మినరల్స్ కారిడార్ గురించి కూడా ప్రకటించాము. దీనికి సంబంధించి పలు దేశాలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఈ క్రిటికల్ మైనింగ్ విషయంలో భారతదేశంపై నమ్మకం ఉంచుతున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, సెమీకండక్టర్లు మరియు క్రిటికల్ మినరల్స్ మాదిరిగానే నేడు మనం, మరియు ఈ ప్రపంచం ఏ సాంకేతికత దిశగానైతే పయనిస్తున్నామో అందులో మనం స్వయం సమృద్ధి సాధించడమే మన లక్ష్యం. అందులో శక్తి లేదా ఎనర్జీ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎనర్జీ లేకుండా ఈ నవ ప్రపంచాన్ని నడపడం చాలా కష్టం. అందువల్ల అది చిప్స్ అయినా, ఏఐ అయినా, లేదా డేటా సెంటర్లు అయినా సరే, మనకు చాలా భారీ మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ అనేది మన ప్రస్తుత కాలపు అవసరం. అందుకే మనం ఇప్పటికే ఆ దిశలో ఒకదాని తర్వాత ఒకటిగా ఎంతో బలమైన అడుగులు వేశాము. శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీని సాధించడానికి అణుశక్తి ఒక ప్రధాన మాధ్యమంగా ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలం. మనం పార్లమెంట్లో ఈ రంగానికి సంబంధించి శాంతియుత ప్రయోజనాల చట్టాన్ని ఆమోదించి ఒక కొత్త దిశలో ముందుకు సాగే మార్గాన్ని సుగమం చేసుకున్నాము. 2047 నాటికి మనం 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ఈ ఒక్క దశాబ్దంలోనే మనం 5 కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించబోతున్నాము. ప్రారంభించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాము. ఈ ఏడాది భారతదేశం ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీలో విశేషమైన నైపుణ్యాన్ని సాధించి ఒక కీలకమైన మైలురాయిని దాటింది. దీని కారణంగా అణు ఇంధన రంగంలో మనం స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఎంతో గొప్ప విజయం వైపు అడుగు వేశాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇప్పుడు వనరుల కొరత కారణంగా దేశం ఎక్కడా ఆగిపోదు. అయితే ఏదైనా పని ఆగిపోవడానికి అసలైన కారణం మన ఆలోచన పరిమితులే అవుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు సంకుచితమై ఆ పరిమితుల్లోనే కొట్టుమిటాడుతుంటాయో, అప్పుడు మనం మన స్వంత సామర్థ్యాన్ని కూడా గుర్తించలేకపోతాము. మన దేశం ముడి చమురు అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది కేవలం మన గతంలోని తప్పుడు ఆలోచన విధానం.

వల్లే జరిగింది. మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు. అటువంటి ఆలోచన ధోరణి కారణంగానే మనం మన సముద్ర తీరంలో దాదాపు 99% భాగాన్ని నోగో ఏరియాగా ప్రకటించి ఉంచాం. మనమే సముద్రం లోపలికి వెళ్లి ఎక్స్ప్లోరేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నాము. ఇది నిజంగా ఒక రకమైన ఆలోచన దారిద్ర్యమే. అందుకే ఇలా ఇక ఏమాత్రం సాగడానికి వీల్లేదని మేము నిర్ణయించుకున్నాము. గతంలో దాదాపు 99% మేర ఏవైతే నో గో ఏరియాలుగా ఉండేవో వాటన్నింటినీ మేము ఇప్పుడు గో అహెడ్ ఏరియాలుగా మార్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇప్పుడు మనం సముద్ర గర్భంలో కూడా ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఇంధనానికి సంబంధించిన కొత్త నిల్వలను కనుగొనే దిశగా ఎంతో చురుకుగా అడుగులు వేస్తున్నాము, తగిన ప్రయత్నాలు చేస్తున్నాము. మనం గత ఏడాది అదే దిశలో ఒక కీలకమైన అడుగు వేస్తూ ప్రతిష్టాత్మకమైన సముద్ర మంథన్ పథకాన్ని ప్రకటించాము. గత కొన్ని రోజులుగా మేము ఈ పని కోసం దాదాపు 85,000 కోట్ల రూపాయలను కేటాయించి ఈ పనుల వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీ గురించి నేను చెప్పినట్లుగా మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు కూడా మన పూర్తి శక్తిని కేంద్రీకరించడం చాలా అవసరం. అందువల్ల ఇంధనం లేదా శక్తి యొక్క సరైన వినియోగాన్ని పెంపొందిస్తూ భారతదేశం నేడు ఇదే దిశలో ఎంతో వేగంగా అడుగులు వేస్తోంది. 2014 కంటే ముందు అంటే నేటి నుండి సరిగ్గా 12 ఏళ్ల క్రితం మన దేశంలో కేవలం 70 నగరాల్లో మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే వ్యవస్థ ఉండేది, పైపుల ద్వారా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఆ తర్వాత గడిచిన ఈ 12 ఏళ్లలో మేము ఆ 70 నగరాల సంఖ్యను ఏకంగా 700 నగరాలకు చేర్చాము. వేగం అంటే ఇలా ఉండాలి, విస్తరణ అంటే ఇలా ఉండాలి. 2014 కంటే ముందు దేశంలో కేవలం 20 నుండి 22 లక్షల ఇళ్లకు మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అయ్యేది, కానీ నేడు దాదాపు 1,75,00,000 ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా 12 ఏళ్ల క్రితం మన దేశంలో సోలార్ ఎనర్జీ సామర్థ్యం కేవలం 2 గిగావాట్లు మాత్రమే ఉండేది. అవును, కేవలం 2 గిగావాట్లు మాత్రమే. ఈ రోజు మనం 160 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీకు మరొక సమాచారాన్ని అందిస్తున్నాను. ఈ పథకాల ప్రయోజనం దేశంలోని మధ్యతరగతి మరియు సామాన్య కుటుంబాలకు కూడా అందేలా మేము అంతే సమానంగా దృష్టి సారించాం. అందుకే మేము పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజనను ప్రారంభించాము. ఇంత తక్కువ సమయంలోనే 50 లక్షల గృహాలు ఇందులో నమోదు కావడం నేడు నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. సౌర విద్యుత్ రంగంలో మనం నిర్ణీత గణాంకాలను దాటి ముందడుగు వేస్తున్నాము, మరియు ఈ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల వేలాది ఇళ్లలో కరెంటు బిల్లు ఇప్పుడు 0 అయిపోయింది. వేలాది కుటుంబాలు తమ సొంత అవసరాలకు విద్యుత్తును వాడుకోవడమే కాకుండా మిగిలిన అదనపు విద్యుత్తును అమ్మి నేడు ఆదాయాన్ని కూడా గడిస్తున్నాయి. ఈ పని కోసం ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి దాదాపు 80,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తున్నాము. ఆ విధంగానే మనం ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేస్తున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది, మన రైల్వే నెట్వర్క్ ఏదైతే ఉందో దాని విద్యుదీకరణ లేదా ఎలక్ట్రిఫికేషన్ పనులు మన దేశంలో 1925లోనే ప్రారంభమయ్యాయి. కానీ 90 ఏళ్ల కాలంలో అంటే 1925 నుండి గడిచిన 90 ఏళ్లలో కేవలం 30% రైల్వే మార్గాల విద్యుదీకరణ మాత్రమే జరిగింది. అంటే 90 ఏళ్లలో కేవలం 30% మాత్రమే జరిగిన మన పనుల వేగాన్ని ఒకసారి గమనించండి. అలాగే లక్ష్యాన్ని చేరుకోవడంలో మా వేగాన్ని చూడండి. మేము కేవలం ఈ ఒక్క దశాబ్ద కాలంలోనే 100కి 100% ఈ పనులను పూర్తి చేశాం. 90 ఏళ్లలో కేవలం 30

శాతం పని జరిగితే గత 10 ఏళ్లలోనే మేము 70% పనిని పూర్తి చేశాము. పని చేయడం అంటే ఇలా ఉండాలి. దీనివల్ల మనం బయటి దేశాల నుండి దిగుమతి చేసుకునే డీజిల్ వినియోగం తగ్గి ఎంతో ఆదా అయ్యింది. మన రైళ్లు విద్యుత్ ద్వారా నడవడం మొదలైంది. ఫలితంగా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేము ఇంతటితోనే ఆగిపోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం వెనుకబడి ఉండాలని మేము ఏమాత్రం కోరుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా మీరు ఒక వార్త వినే ఉంటారు, భారతదేశం ఇప్పుడు ఇంధన రంగంలో కూడా కొత్త శిఖరాలను తాకింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించడం జరిగింది. దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు అత్యంత శక్తివంతమైన రైలు. ఈ హైడ్రోజన్ రైలు తయారీ రంగంలో కూడా భారతదేశం తన సత్తా చాటి గర్వంగా జెండా పాతేసింది. దేశ ప్రజలందరికీ నా విన్నపం ఏమిటంటే, గత 10-12 ఏళ్లుగా మనం నిరంతరం 1947 నాటి ఆ ఆశయాలను సాధించే దిశగా మనం వేగంగా ముందుకు సాగుతున్నాం, మరియు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని మైలురాళ్లను అధిగమిస్తూ విజయాలను నమోదు చేస్తున్నాం. అయితే ఈ ప్రయాణంలో మనం కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. గత 10 నుండి 12 ఏళ్ల కాలంలో మనం ఎన్ని సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కరోనా వంటి ప్రపంచ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయి. మనం కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా యుద్ధ భీభత్సానికి సంబంధించిన వార్తలు రావడం మొదలయ్యాయి. ఒకవైపు ఉక్రెయిన్, మరోవైపు పశ్చిమ ఆసియా, ఇలా ప్రతి చోట ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. మరోపక్క భవిష్యత్తును ఊహించేవారు ఏవేవో ప్రకటనలు చేస్తూ వచ్చారు, వాటి గురించి మనకు తెలియనిది కాదు. దేశాన్ని భయపెట్టడం, ప్రజలలో అభద్రతా భావాన్ని నింపడం, దేశాన్ని నిరంతరం ఆందోళనకు గురి చేయడం లాంటి పనుల్లోనే కొంతమందికి అమితమైన ఆనందం కలుగుతుంది. మనకు వ్యాక్సిన్ దొరకదని, కోవిడ్ బారి నుండి ప్రజలు ప్రాణాలతో బయటపడలేరని వారు ప్రచారం చేశారు. పశ్చిమ ఆసియాలో సంక్షోభం వచ్చిందని, ఇక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకదని, గ్యాస్ దొరకదని, డీజిల్ లభించదని, ఎరువులు కూడా రావని రకరకాల వదంతులను వ్యాప్తి చేస్తూ భారత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి, వారిని ఆందోళనలో ముంచివేయడానికి కొంతమంది వ్యక్తులు ఎంతో ప్రయత్నించారు. కానీ గత 10-12 ఏళ్లుగా మేము అమలు చేస్తున్న పక్కా ప్రణాళికలు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ దేశం స్వయంగా చూసింది. మనం ఇంతటి భారీ సంక్షోభంలో ఉన్నప్పటికీ నాగరిక్ దేవో భవ అనే మంత్రాన్ని స్వీకరించి జీవిస్తూ భారతదేశం చేపట్టిన సన్నాహాల వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ముందస్తు చర్యలు తీసుకోగలిగాము. అసలు ఇలాంటి సంక్షోభం వస్తుందని మనం ఎప్పుడు ఊహించలేదు. కానీ ఆ కష్టకాలంలో మనం చేసిన ఈ ఏర్పాట్లన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. ఫలితంగా ఈరోజు దేశంలో గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ ఉంది, మరియు రైతులకు అవసరమైన యూరియా కూడా అందుబాటులో ఉంది. మనం ఇప్పుడు మన స్వశక్తి మీద నిలబడుతున్నాము, మరియు విజయ పథంలో ముందుకు సాగుతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఈ సంక్షోభాల ప్రభావం ప్రతి ఒక్కరిపైన పడింది. దీని నుండి మనం కూడా మినహాయింపు ఏమీ కాదు. ప్రపంచ మార్కెట్లో యూరియా ధరలు ఎంతగా పెరిగాయంటే, ఒక్కో బస్తా ధర ఏకంగా 3000 రూపాయలకు చేరుకుంది. అయినప్పటికీ నేటికీ మేము నా దేశ రైతులపై ఆ భారాన్ని మోపడం లేదు. ప్రభుత్వం ఆ భారాన్ని తన భుజాలపై మోస్తోంది. ప్రపంచ మార్కెట్లో మనకు 3000 రూపాయలకు లభించే యూరియా బస్తాను మన రైతులకు మాత్రం మేము కేవలం 300 రూపాయలకే అందిస్తున్నాము. అంతేకాదు, నేడు ప్రపంచ మార్కెట్లో డిఏపీ ధర బస్తాకు 5000 రూపాయలకు చేరుకుంది. కానీ నా దేశ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికీ మేము వారికి కేవలం 1350 రూపాయలకే డిఏపీని అందిస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒకనొక సమయంలో నేను ఆత్మనిర్భరత గురించి మాట్లాడుతున్నప్పుడు ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చుని ఆలోచించే కొందరు వ్యక్తులు ఇక గ్లోబలైజేషన్ పరిస్థితి ఏమవుతుందని మమ్మల్ని ప్రశ్నించేవారు. అయితే ప్రపంచం గమనిస్తోంది. గత దశాబ్ద కాలంలో లోకం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడటమే మానేసినట్లు అనిపిస్తోంది. ఎక్కడి నుండి అయితే గ్లోబలైజేషన్ నినాదాలు వినిపించేవో, ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ప్రపంచంలోని ప్రతి దేశం తన సొంత అవసరాలు మరియు పరిస్థితులు

వైపు మొగ్గు చూపింది. కానీ దురదృష్టవశాత్తు ఈ సంక్షోభ సమయంలో కొంతమంది వ్యక్తులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వనరులను ఆయుధాలుగా మార్చుకునేలా కుట్రపూరిత క్రీడ ఆడారు. ప్రపంచ దేశాలు తమ దగ్గర ఉన్న ప్రతి వనరును ఆయుధంగా మార్చుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇలా వనరులను వెపనైజ్ చేయడం అంటే రిసోర్సెస్ ని ఆయుధాలుగా మార్చుకోవడం పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్, మందులు, టెక్నాలజీకి సంబంధించిన చిప్స్ ఇంతే కాకుండా భూభాగాలను కూడా నేడు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఒకవేళ మనం 10 ఏళ్ల క్రితమే ఆత్మ నిర్భరత అనే మంత్రాన్ని స్వీకరించి సరైన దిశలో పయనించి ఉండకపోతే ఇలాంటి సవాళ్లను మనం ఇంత ధీటుగా ఎలా ఎదుర్కొనే వాళ్ళమో ఒకసారి ఊహించుకోండి. మరియు ఈ దిశగా మా సన్నద్ధత నిరంతరం పెరుగుతూనే ఉంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మరోవైపు నేడు భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేగంగా పెరుగుతోంది. ఈనాడు భారతదేశం ప్రపంచం దృష్టిలో ఒక ఆమోదయోగ్యమైన మరియు గౌరవనీయమైన దేశంగా ఎదుగుతోంది. భారతదేశం వద్ద స్థిరమైన పొలిటికల్ మ్యాండేట్ ఉంది, ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది, భారతదేశం ఒక వైబ్రెంట్ ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంది, మరియు ఇక్కడ పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉంది. మనందరికీ దిశానిర్దేశం చేసేది భారత రాజ్యాంగం. ఇప్పుడు ప్రపంచం మన సామర్థ్యాలను గుర్తించడం ప్రారంభించింది. అందుకే 2014 తర్వాత ప్రపంచంలోని దాదాపు 40 దేశాలతో మన FTA ఒప్పందం కుదురుతోంది. ఇప్పుడు చూడండి ఎంతటి గొప్ప అవకాశం వచ్చిందో. నిజానికి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఒక అద్భుతమైన అవకాశం. అందుకే ప్రత్యేకంగా నేను మన MSMEలకు చెప్పదలుచుకున్నాను, మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, మనం ప్రపంచానికి చేరుకోవాలి. భారతదేశ ఉత్పత్తికి చెందిన ప్రతి వస్తువు ప్రపంచ మార్కెట్కు చేరాలి. అది మన టెక్స్టైల్ కావచ్చు, మన మెషినరీ కావచ్చు, లేదా మందులు కావచ్చు. మనం ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్లను మనం దాటాల్సి ఉంటుంది. ప్రపంచం నుండి మనకు లభించే వాటి కంటే మెరుగైనవి మనం అందించాలి. ప్రపంచంలో లభించే వస్తువుల కంటే తక్కువ ధరకే మనం ఇవ్వాల్సి ఉంటుంది. పంజాబ్లోని లూధియానా నుండి మొదలుకొని తమిళనాడులోని తిరుప్పూర్ వరకు మన టెక్స్టైల్ రంగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. ఇంతేకాకుండా కేరళ నుండి గుజరాత్ వరకు మరియు తమిళనాడు నుండి బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మన సముద్ర తీరం, అక్కడ నివసించే మన మత్స్యకార సోదర సోదరీమణులు, నేడు ఈ FTA ఒప్పందాల కారణంగా మన శ్రీంప్ అంటే రొయ్యల ఎగుమతులకు ఎంతో గొప్ప అవకాశం ఏర్పడింది. మన సీ ఫుడ్ కు కూడా ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేను కోరుకునేది ఏమిటంటే మనం ఈ సానుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఈ లక్ష్యాలను సాధించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి నిరంతరం కృషి చేయాలి. ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీ ముందుంచిన ఈ ప్రణాళిక వెనుక ఉన్న 2047 లక్ష్యం ఈ పటిష్టమైన పునాదులపైనే నిలబడి ఉంది. 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే ఈ లక్ష్యం గడిచిన 10-12 ఏళ్లలో నా దేశ ప్రజలు చాటిన అపారమైన సామర్థ్యంలో ఒక భాగం మాత్రమే అని నేను భావిస్తున్నాను. అందుకే నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ శతాబ్దంలో పావు వంతు సమయం గడిచిపోయింది, మరియు రాబోయే పావు వంతు కాలం మనకు అత్యంత కీలకమైనది. ఇప్పుడు మనం ఆగిపోకూడదు, మన వేగం తగ్గకూడదు. మన దిశ ఇప్పటికే ఖరారైంది, మనం అనుకున్నది సాధించి తీరాలి. అందుకోసం మనం మన వర్క్ కల్చర్ని మార్చుకోవాలి. మన వర్క్ కల్చర్ని మారుస్తూనే మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మన పని వేగంలో కూడా మార్పు తీసుకురావాలి. గడిచిన 5-6 దశాబ్దాలలో జరగని పనులను మనం రాబోయే 5-6 ఏళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. నా దేశ యువశక్తిపై, నా దేశ నవ యువకులపై, నా దేశ తల్లులు మరియు సోదరీమణులపై, నా దేశ రైతులపై, నా దేశ కార్మికులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మనందరం కలిసి ఈ కలను సాకారం చేయగలమని నేను విశ్వసిస్తున్నాను. అందుకే మనం సంస్కరణల వేగాన్ని మరింత

ముందుకు తీసుకెళ్లాలి. నేను రిఫార్మ్ అంటే సంస్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మన కేవలం ఒక బలవంతపు చర్య కాదు. అలాగే రిఫార్మ్ అనేది మనకు ఏదో ఒక ఆకర్షణీయమైన పదం మాత్రమే కాదు, మనకు సంస్కరణలు అంటే ఒక బలమైన నిబద్ధత. ఆ దృఢ నిశ్చయంతోనే మనం రిఫార్మ్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణాన్ని ప్రారంభించాము. రాబోయే రోజుల్లో కూడా మనం తదుపరి స్థాయి సంస్కరణల వైపు దూసుకెళ్లబోతున్నాం. అందుకే ప్రభుత్వం, సమాజం, పారిశ్రామికవేత్తలు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయ పద్ధతుల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుంది. మన ఆలోచన సరళిలో మార్పులు చేసుకోవాలి, మన లక్ష్యాలను పునర్నిర్మించుకోవాలి. మరియు అందుకే నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ముందుకు సాగవలసి ఉంది. భారతదేశ సామర్థ్యాన్ని సప్త సింధువుల రూపంలో మనం గుర్తించిన, అర్థం చేసుకున్న మరియు విన్న ఆ పురాతన యుగాన్ని నేను నేడు గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు వికసిత భారతాన్ని నిర్మించడానికి మనకు ఒక కొత్త చైతన్యం, ఒక కొత్త ప్రవాహం అవసరం. నేడు ఎర్రకోట బురుజుల నుండి నేను దేశం ముందు శక్తి యొక్క సప్తధారను ఆవాహన చేస్తున్నాను. రాబోయే 5-7 ఏళ్ల కాలంలో, గడిచిన 5-7 దశాబ్దాల్లో జరగని పనులను సప్తధార యొక్క సామర్థ్యంతో, శక్తితో మనం దేశానికి కొత్త ఎత్తులను, సరికొత్త వేగాన్ని అందిస్తాము మరియు కొత్త లక్ష్యాలను చేరుకునే సామర్థ్యాన్ని కూడా ఇస్తాము. దీనితో పాటుగా దేశ యువశక్తి యొక్క అపారమైన సామర్థ్యాన్ని రాష్ట్ర నిర్మాణంలో సంపూర్ణంగా వినియోగించుకోవడం జరుగుతుంది, వారి శక్తిని దేశాభివృద్ధికి జోడించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నేను ఈ సప్తధార గురించి మాట్లాడేటప్పుడు అందులో సప్తధార యొక్క మొట్టమొదటి శక్తి మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. కేవలం ఉత్పత్తిని పెంచడమే కాకుండా మనం చిన్న చిన్న విడిభాగాలను తయారు చేయాలి, అదేవిధంగా పెద్ద పెద్ద ఉత్పత్తులను కూడా తయారు చేయాలి. పూర్తి వాల్యూ చైన్ మనదే అయి ఉండాలి. అందుకోసం మనకు కాంపోనెంట్స్ తయారీ కావాలి, అలాగే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కావాలి, మనకు సంపూర్ణమైన ఉత్పత్తులు కూడా కావాలి. డిజైన్ స్థాయి నుండి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు భారతదేశం గ్లోబల్ సప్లై చైన్ కు ఒక నమ్మకమైన కేంద్రంగా మారాలి. ఇందుకోసం నేను 3 విషయాలపై ప్రత్యేకంగా నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న నా సోదర సోదరీమణులారా, ఇది సమయం అందించిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని జారిపోనివ్వకండి, మరియు దీనికోసం మనం కాస్ట్, క్వాలిటీ మరియు స్కేల్ వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంటుంది. మన ఫ్యాక్టరీలు పోటీతత్వాన్ని కలిగి ఉండాలి, మన ఉత్పత్తులు వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి, మన ప్యాకేజింగ్ ప్రపంచ ప్రజలను మెప్పించేలా ఆకర్షించేలా ఉండాలి, మన జీరో డిఫెక్ట్ ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన గుర్తింపుగా మారాలి. ప్రతి మ్యానుఫ్యాక్చరర్కు, ప్రతి ఎంటర్ప్రెన్యూర్కు, ప్రతి ఎంఎస్సి మరియు ఎంఈలకు నేను చెప్పాలనుకుంటున్నాను, గ్లోబల్ మార్కెట్లో మన గుర్తింపు విశ్వసనీయత మరియు నాణ్యత ఆధారంగా ఉండాలి. నాణ్యత విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. అందుకే ఇకపై మన మంత్రం క్వాలిటీ, క్వాలిటీ మరియు క్వాలిటీ మాత్రమే అయి ఉండాలి. ఇదే మన గ్లోబల్ బ్రాండ్ వాల్యూగా మారుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సప్తధారలోని రెండవ శక్తి వ్యవసాయం, ఫుడ్ ప్రొడక్షన్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్. ఈ దిశలో మనం మరింత వేగంగా ముందుకు సాగాలి. నేడు మన రైతుల కోసం ప్రపంచ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. ఎఫ్పిఓల కారణంగా మనకు ఒక భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. మనం ఆ స్థాయికి చేరుకోవాలి. ఆ ఉన్నత స్థానాన్ని మనం తప్పకుండా అధిరోహించాలి. మనం పొలం నుండి ఎగుమతి మార్కెట్ వైపు సాగాల్సి ఉంటుంది. మన సాంప్రదాయ ఆహార పదార్థాలు కానివ్వండి, మన చిరుధాన్యాలు, మన మసాలాలు, మన పండ్లు మరియు పూలు, ఇలా ఏవైనా కావచ్చు, అసలు మన దగ్గర లేదంటూ ఏముంది, ఇవన్నీ గ్లోబల్ బ్రాండ్లుగా ఎదగాలి. మన రైతులు రసాయన రహిత సాగుకు ప్రాధాన్యతనిస్తారు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ మరింత పెరగబోతోంది. గ్లోబల్ పారామీటర్స్ ప్రకారం అన్ని రకాలుగా నాణ్యమైనవిగా నిరూపితమయ్యే మన అగ్రో ప్రొడక్ట్స్ ఉంటే మనం ప్రపంచ మార్కెట్లలోకి ఎంతో సులభంగా ప్రవేశించగలుగుతాం. నా సప్తధారలోని మూడవ శక్తి టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేటి కాలం ఏఐది, క్వాంటంది, స్పేస్ది, రోబోటిక్స్ది మరియు డేటా సెంటర్లది. పూర్తిగా ఒక కొత్త రంగం.

ఇక్కడ ఆవిష్కృతమైంది మరియు ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది ప్రతి క్షణం మనకు సవాళ్లను విసురుతోంది. అందువల్ల మన దేశాన్ని ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్ గా మార్చకూడదు, మనం ఇన్నోవేషన్ హబ్ గా ఎదగాలి. యూపీఐ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మన సత్తా ఏంటో నిరూపించి మన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాం. ఇప్పుడు భారతదేశం తన డిజిటల్ పబ్లిక్ టెక్నాలజీని ప్రపంచంలోని నలుమూలలకు చేరవేయాలి. నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాలి. మేడ్ ఇన్ ఇండియా 6G దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలి. ఇదే మన లక్ష్యం కావాలి మరియు మనం దీనిపై మరింత వేగంగా పనిచేయాలి. ఇందుకోసం మన ప్రయత్నాల్లో ఏమాత్రం లోటు ఉండకూడదు. సప్తధారలోని నాలుగవ శక్తి గతిశక్తి. ఈ గతిశక్తి ద్వారా దేశంలో సీమ్లెస్ ఫాస్ట్ కనెక్టివిటీని పెంపొందించడంపై మనం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. మనం నగరాలను హైస్పీడ్ రైళ్లతో అనుసంధానించాలి. మనకు ఆధునిక హైవేలు కావాలి, ఇన్లాండ్ వాటర్ వేస్ కావాలి, ఎయిర్పోర్ట్స్ కావాలి మరియు మల్టీ మోడల్ లాజిస్టిక్ వ్యవస్థలు అవసరం. రేవులు అంటే కేవలం వస్తువులను ఎగుమతి మరియు దిగుమతి చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఓడ్లు వచ్చి అక్కడ లంగరు వేసే స్థాయికి పరిమితం కాకూడదు. మన రేవులను పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ గ్రోత్ దిశగా మనం మరింత ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ సప్తధారలోని మన ఐదవ శక్తి రక్షాశక్తి. అసలు రక్షణ శక్తి యొక్క ప్రాముఖ్యత అనేది అన్ని రకాలుగాను ఎంతో కీలకమైనది. నా ప్రియమైన దేశ ప్రజలారా, డిఫెన్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో ఇప్పుడు భారతదేశం గ్రహించింది, ప్రపంచం కూడా ఆ విషయాన్ని గుర్తించింది. దీనికి మరే ఇతర ప్రత్యామ్నాయం లేదు. భారతదేశం ఇక ఎంత మాత్రం ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్లా మిగిలిపోకూడదు. మనం డిఫెన్స్ రంగంలో ఖచ్చితంగా ఆత్మనిర్భరత సాధించాలి. వచ్చే తరానికి సరిపడా డిఫెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు రక్షణ పరికరాలను సరఫరా చేసే గ్లోబల్ సప్లయర్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో మనం ముందుకు సాగాలి. మనం డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి మరియు హైపర్సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీస్ విషయంలో మనం ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలి. అదేవిధంగా నేడు ప్రతి ఇంటికి సమస్యగా మారుతున్న సైబర్ భద్రత కూడా ఒక రక్షణ రంగమే. ఇందులో మన యువతకున్న సామర్థ్యాన్ని దేశం కోసం మరియు ప్రపంచం కోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఇక మన సప్తధారలోని ఆరవ శక్తి గ్రీన్ ఎకానమీ మరియు బ్లూ ఎకానమీ. ఇవి గ్రీన్ జాబ్స్ను కూడా సృష్టిస్తాయి. మనకు గ్రీన్ హైడ్రోజన్, మనం గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మొబిలిటీ మరియు గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్లో గ్లోబల్ స్కేల్ను సాధించి తీరాలి. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటున్న తరుణంలో మనం ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాము. మనం సమస్యలకు పరిష్కారాలను అందిస్తున్నాము మరియు భారతదేశం నేడు ఒక బృహత్తరమైన గ్రీన్ మూవ్మెంట్ సామర్థ్యాన్ని తన వెంట తీసుకుని సాగుతోంది. అంతేకాకుండా బ్లూ ఎకానమీ విషయంలో కూడా భారతదేశం ముందు ఎంతో పెద్ద అవకాశం ఉంది. మనకు ఎంతో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. బ్లూ ఎకానమీ విషయంలో మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఫిషరీస్, కోస్టల్ టూరిజం, టెక్నాలజీ, ఇలా ఎన్నో రంగాల్లో మనం ముందుకు సాగవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం ఈ సప్తధారల గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఏడవ ధారకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అదే భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్. అది భారతదేశపు సాఫ్ట్ పవర్ యొక్క గొప్ప శక్తి. ఈ శక్తి నేడు ప్రపంచం మొత్తాన్ని భారతదేశంతో అనుసంధానించి ఉంచింది. యోగా అనేది ప్రపంచానికి ఒక గొప్ప శక్తిగా మారుతోంది. భారతదేశంపై నమ్మకం పెరగడానికి ఇది ఒక పెద్ద కారణంగా నిలుస్తోంది. ఏ భారతదేశం దగ్గర అయితే విశ్వాసానికి ప్రతీకలైన ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో, ఏ భారతదేశం దగ్గర అయితే ఆయుర్వేదం ఉందో, ఏ విధంగానైతే భారతదేశం దగ్గర హోలిస్టిక్ హెల్త్ కేర్ వ్యవస్థ ఉందో, అలాగే హీల్ ఇన్ ఇండియా వంటి ఉద్యమాలు ఉన్నాయో, వీటన్నింటి ద్వారా మనం మన సామర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పవచ్చు. మన హ్యాండిక్రాఫ్ట్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, మన సినిమాలు, మన క్రియేటివ్ వరల్డ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ మరియు మన డిజిటల్ కంటెంట్ వంటి రంగాల్లో మన ప్రభావాన్ని చూపవచ్చు. క్రియేటివ్ వరల్డ్లో భారతదేశం తన సత్తాను చాటుకోగలదు. మనం దానిని ఒక ప్రపంచ స్థాయి సామర్థ్యంగా అభివృద్ధి చేయాలి. నేడు భారతదేశం వేవ్ సమిట్కు ఒక గొప్ప బలాన్ని అందించింది. క్రమక్రమంగా ప్రపంచమంతా భారతదేశం నిర్వహించే ఈ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది భారతదేశపు సాఫ్ట్ పవర్ను, భారతీయ సృజనాత్మక ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం అపారమైన

అటవీ సంపదను కలిగి ఉంది. మన దగ్గర 100కు పైగా నేషనల్ పార్కులు ఉన్నాయి. మనకు సామర్థ్యం పుష్కలంగా ఉంది, కానీ విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మనం వెనుకబడి ఉన్నాము. మన సాఫ్ట్ పవర్ ద్వారా ప్రపంచ పర్యాటకులను భారతదేశం వైపు ఆకర్షించే అవకాశం మనకుంది. మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఈ పనిని ఎంతో సులువుగా చేయగలం. ప్రపంచంలో క్రీడలకు ఉన్న ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది కూడా భారతదేశం పట్ల ఆకర్షణకు ఒక కేంద్రంగా మారాలి. ప్రస్థాయి క్రీడా ఈవెంట్లు భారతదేశంలో ఎందుకు జరగకూడదు? నేడు కంటెంట్ ఎకానమీ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది దేశంలోని యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రపంచంలోని ప్రతి కళాకారుడు ఏదో ఒక సమయంలో భారతదేశ గడ్డపై తమ ప్రదర్శనను ఇవ్వాలని కోరుకుంటారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. మిత్రులారా, సప్తధారలోని ఈ 7 శక్తుల ఉద్దేశ్యం కేవలం ఒకే రంగంలో పురోగతి సాధించడం కాదు. ఒక సమగ్రమైన దృక్పథంతో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను, మనం ఏర్పరచుకున్న ఆశయాలను అందుకుని ఆ స్థాయిని మించి ముందుకు సాగే దిశగా మనం నిరంతరం కృషి చేయాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను కొన్ని విషయాల గురించి వివరించాను, కానీ నేను దీనికంటే ఇంకా ఎంతో ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నాను. నేను దేశాన్ని ఒక్కసారి మేల్కొలిపి కుదిపి వేయాలని అనుకుంటున్నాను. దేశంలోని శక్తిని కూడా తట్టిలేపాలని నేను కోరుకుంటున్నాను. కేవలం ప్రభుత్వం ఉండటం వల్లే దేశం నడవదు. దేశం అంటే ప్రతి పౌరుడు మమేకం అవ్వడం. మనం ఒక్కసారి దీని గురించి ఆలోచించలేమా? మనం ఫార్చ్యూన్ 500 గురించి తరచుగా వింటూనే ఉంటాము. రాబోయే ఒక దశాబ్ద కాలంలో ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో, ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీలలో కనీసం 50 కంపెనీలు భారతదేశానివి ఎందుకు ఉండకూడదు? ఇది మన లక్ష్యం ఎందుకు కాకూడదు? నేడు మన బ్యాంకింగ్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. మరి ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకుల జెండా ఎందుకు ఎగరకూడదు? ప్రపంచంలోని అత్యుత్తమ 5 బ్యాంకులలో భారతదేశానికి చెందిన బ్యాంక్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఫార్మా రంగంలో మనం ఇప్పటికే ఎంతో కృషి చేశాము, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా ముందుకు సాగడమే నేటి సమయపు అవసరం. ప్రపంచంలోని మొదటి 5 అతిపెద్ద ఫార్మా కంపెనీలలో భారతదేశానికి చెందిన 1-2 ఫార్మా కంపెనీల పేర్లు కూడా మారుమోగాలి. భారతదేశం ఆ జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లా ఫార్మ్స్ ఉన్నాయి, రేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ లీడర్షిప్ మన చేతుల్లోకి రావాలని సమయం కోరుకోవడం లేదంటారా? మన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది, తగిన సామర్థ్యం ఉంది, మనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది, వివిధ భాషల పట్ల మనకు అపారమైన పట్టు ఉంది. మనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలలో మన దేశానికి చెందిన కన్సల్టింగ్ ఫార్మ్స్ కానీ అకౌంట్ ఫార్మ్స్ కానీ ఎందుకు ఉండకూడదు? ఆ దిశగా మనం గట్టిగా కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన టెక్నాలజీ కంపెనీలు అగ్రస్థానంలో నిలవడమే మన లక్ష్యం కావాలి. ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా మన బ్రాండ్లు ఉండాలి. ఆ బ్రాండ్లే మన దేశానికి గుర్తింపుగా మారి ప్రపంచానికి ఒక గమ్యస్థానంగా నిలవాలి. ఆ దిశగానే మనం అడుగులు వేయాలి. దీనికోసం నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను, స్థానిక స్వపరిపాలన సంస్థలను కోరుతున్నాను. మన సంస్కరణల వేగాన్ని పెంచడం భారత ప్రభుత్వ బాధ్యత కూడా. 2047 నాటి మన లక్ష్యాలకు అనుగుణంగా మన వ్యవస్థలను మనం మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. గత కాలపు పాత విధానాలతో మనం ఇక ముందుకు సాగలేము. మన భవిష్యత్తు కళలకు అనుగుణంగా మన నియమ నిబంధనలను మనం రూపొందించుకోవాలి. మరియు వీటిని గనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, నేను మన దేశ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను, ఇదే మార్గంలో మన కష్టంలో ఏమాత్రం లోటు లేకుండా శ్రమిస్తూ మనం అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలని తప్పక సాకారం చేసుకుందాం. మనమందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా పరిశ్రమలు కావచ్చు. మనమందరం కలిసి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. మనం సంస్కరణలను నిరంతరం చేస్తూనే ఉండాలి. ఈ సంస్కరణల ప్రక్రియను మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నేను గతంలో కూడా చెప్పినట్లుగా మనం ఈ సంస్కరణలను ఏదో బలవంతం మీద చేయడం లేదు, సంపూర్ణ నిబద్ధతతో చేస్తున్నాము, మరియు మన లక్ష్యాన్ని చేరుకోవడానికే చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం గురించి చర్చిస్తున్నప్పుడు దీనివల్ల లబ్ధి పొందే అసలైన లబ్ధిదారులు ఎవరు? మరియు ఈ ప్రయత్నాలన్నిటికీ అతిపెద్ద సాధకులు ఎవరు? ఒకవేళ ఈ ప్రయత్నాలకు సాధకులు ఎవరైనా ఉన్నారంటే అది నా దేశ యువతే. నా దేశ యువశక్తే ఈ విజయాలకు ఆధారం. వికసిత భారత్ ప్రయాణంలో యువత పాత్ర చాలా పెద్దది. అంతేకాకుండా వికసిత భారత్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేది కూడా నా దేశ యువతే.

అందువల్లే మనం వికసిత భారత్ లక్ష్యాన్ని యువతతో అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. యువతే మన ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ మనం ముందడుగు వేయాలి. మిత్రులారా, గత 10-12 ఏళ్లలో ఆ దిశగా ఎంతో కృషి జరిగింది, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్టప్ ఇండియా అభియాన్ ద్వారా నేడు దేశంలో 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. దేశంలోని యువత స్వయంగా పనులు చేసుకోవడమే కాకుండా మరెంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. భారత ప్రభుత్వం దీనికోసం 1 లక్ష కోట్ల రూపాయల ఇన్నోవేషన్ ఫండ్ ప్రకటించింది. నేను దేశ యువతకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ కలలతో ముందుకు రండి, మీకు వనరుల కొరత లేకుండా చూస్తాం. మీ ఆలోచనలకు, మీ మేధస్సుకు తగిన శక్తిని ఇచ్చేందుకు 1 లక్ష కోట్ల రూపాయలతో మేము ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశాము. పరిశోధన రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ ఇండియాలో లభిస్తున్న చౌకైన డేటా మా యువతను మరింత శక్తివంతం చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ఎక్కడైనా ఉందంటే అది కేవలం భారతదేశ గడ్డపైనే ఉంది. ఇది మన దేశ యువతకు ఒక సరికొత్త బలాన్ని చేకూర్చింది. నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ ఇండియా అనే జాతీయ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. స్పేస్ సెక్టార్ను మేము అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. నేషనల్ డ్రోన్ పాలసీని తయారు చేశాం. ఖేలో ఇండియా పాలసీని కూడా తీసుకువచ్చాం. గత 35 ఏళ్లుగా సరైన విద్యా విధానం లేకపోవడంతో మేము ఇప్పుడు సరికొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలులోకి తీసుకువచ్చాం. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరిగింది. మిత్రులారా, 2004 నుండి 2014 మధ్య కాలాన్ని మనం గమనిస్తే ఆ సమయంలో మన దేశంలో 350 కంటే తక్కువ యూనివర్సిటీలు ఉండేవి. కానీ నేడు గత 10-12 ఏళ్ల కాలంలోనే సుమారు 650 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు మనం దాదాపు 1000 యూనివర్సిటీల సంఖ్యకు చేరుకుంటున్నాము. 2014 కంటే ముందు దేశంలో మెడికల్ సీట్లు కేవలం 400 మాత్రమే ఉండేవి. నేడు మెడికల్ సీట్ల సంఖ్య సుమారు 850కి చేరుతోంది. ఇది మాత్రమే కాకుండా విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారత గడ్డపై తమ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశ యువతకు భారత్లోనే ఉండి విదేశీ యూనివర్సిటీ డిగ్రీలు పొందేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మన దేశ యువత ఆలోచనలు చిన్నతనం నుంచే టెక్నాలజీ వైపు ఆకర్షితమయ్యేలా మేము ఆ దిశగా నిరంతరం కృషి చేస్తున్నాము. అందుకే సుమారు 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబ్లను చిన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాము. తద్వారా ఆవిష్కరణలు మరియు సాంకేతికత పట్ల వారికి చిన్నప్పటి నుంచే ఆసక్తి కలిగేలా మేము ఈ ఏర్పాటు చేశాము. గత 10-12 ఏళ్ల కాలంలో యువత కోసం మేము అనేక కొత్త మార్గాలను తెరిచాము. మీరు చూసే ఉంటారు, మేము స్టార్ట్అప్ రంగాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చాము. సగటున 28 ఏళ్ల వయస్సు ఉన్న మన దేశ చిన్నారులు, నవ యువకులు ప్రైవేట్ స్టార్టప్ల ద్వారా ప్రపంచంలోనే తమ మొదటి ప్రయత్నంలోనే సొంతంగా శాటిలైట్లను ప్రయోగించారు మరియు రాకెట్లను కూడా లాంచ్ చేశారు. మిత్రులారా, వారు చాలా గొప్ప పని చేశారు. ఈరోజు మన దేశంలో సుమారు 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉన్నాయి. అలాగే మేము ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ను కూడా నిర్వహించాము. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విస్తరణ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకే ఈ ఎర్రకోట సాక్షిగా నేను దేశ యువత కోసం ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. రాబోయే 1 సంవత్సర కాలంలో 1 కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వాలని మేము నిర్ణయించాము. తద్వారా మన దేశ యువత ఏఐ ప్రపంచంలో కూడా నాయకత్వం వహించే సామర్థ్యాన్ని పొందుతారు. నా మిత్రులారా, బయో ఎకానమీ అనేది ఒక కొత్త రంగం. 2014 కంటే ముందు ఒక కాలం ఉండేది, అప్పుడు బయో ఎకానమీలో కేవలం 60,000 కోట్ల రూపాయల మేర మాత్రమే పనులు జరిగేవి. కానీ నా దేశ నవ యువకులారా, మీరు ఎంతటి అద్భుతాన్ని సాధించారో ఒకసారి చూడండి. విధానాలు సరైనవిగా ఉన్నప్పుడు మరియు లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు నా దేశ యువశక్తి బయో ఎకానమీలో తమ సామర్థ్యాన్ని ఏ విధంగా చాటుకున్నారో అర్థమవుతుంది. 2014 కంటే ముందు 60,000 కోట్లుగా ఉన్న బయో ఎకానమీ వ్యాపారం నేడు ఏ స్థాయికి చేరుకుందంటే, బయో ఎకానమీ నేడు 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఒకసారి మనం 2009-10 కాలాన్ని గుర్తు చేసుకుంటే ఆ సమయంలో మన దేశంలో కేవలం 1,50,000 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యేవి. 2009-10 మధ్య కాలంలో 1.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే విక్రయించబడ్డాయి. కానీ ఈ 2025-26 నాటికి

మన దేశంలో ఏకంగా 25 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏవియేషన్ రంగం కూడా నా దేశ యువత కోసం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త విమానాశ్రయాలు, కొత్త విమాన మార్గాలు నిరంతరం కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. మెయింటెనెన్స్ మరియు ఓవర్ హాలింగ్ వంటి పనుల వల్ల కూడా దేశంలో పెద్ద ఎత్తున స్కిల్డ్ మ్యాన్ పవర్ కు పనులు లభిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా విమానాలను తయారు చేసే దిశలో కూడా మనం గొప్ప విజయాన్ని సాధించాము. మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ C-295 ఇప్పటికే తన గగన విహారాన్ని ప్రారంభించింది, విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. నా మిత్రులారా, దేశ యువత కోసం డ్రోన్ రంగం కూడా చాలా అద్భుతమైన కృషి చేసింది. గ్రామాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా స్వామిత్వ యోజన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దాదాపు 3.5 కోట్ల కుటుంబాలు ఈ స్వామిత్వ యోజన ద్వారా ప్రయోజనం పొందాయి. దీని కారణంగా సుమారు 140 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్లాక్ అయ్యాయి. దీని ద్వారా ప్రజలు బ్యాంకుల నుండి సులభంగా లోన్లు పొందవచ్చు మరియు తమ సొంత వ్యాపారాలను కూడా ప్రారంభించుకోవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం మన మధ్య తరగతి కుటుంబాల ముందు ఒక పెద్ద భారంగా మారిపోయింది ఏమిటంటే అది కోచింగ్ క్లాసుల మధ్య నెలకొన్న పోటీ. పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపకపోతే తాము ఒక ప్రతిష్టాత్మక కుటుంబం కాదని ప్రతి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల గురించి మనం ఆలోచిస్తూ వారి 1000 కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే ఉందో దానిని ఆదా చేయాలన్నదే మా లక్ష్యం. దీనివల్ల పిల్లలు కూడా తమ కుటుంబం దగ్గరే ఉండి వారి పర్యవేక్షణలో పెరగలుగుతారు మరియు కుటుంబంపై ఆర్థిక భారం కూడా పడదు. అందుకే మేము యువత కోసం వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించాలని నిర్ణయించాం. మన దగ్గర బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అద్భుతమైన టాలెంట్ ఉంది మరియు గొప్ప టీచర్స్ ఉన్నారు. ఆ వనరులన్నింటినీ ఏకం చేసి మేము దేశంలోని యువతకు అండగా నిలవబోతున్నాము. ఉచిత కోచింగ్ అందించడం కోసం మనం ఒక పెద్ద నెట్వర్క్ను నిర్మించబోతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం క్రీడా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. ఇప్పుడు క్రీడల పోడియం మీద భారతదేశపు జాతీయ గీతం వినిపిస్తోంది, మన దేశపు గీతం ప్రతిధ్వనిస్తోంది మరియు మన భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతూ అందరికీ కనిపిస్తోంది. మన జాబ్స్ పథకం ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. ఖేలో ఇండియా గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్, బీచ్ గేమ్స్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రీడలకు సంబంధించిన కోచింగ్, స్పోర్ట్స్ మెడిసిన్ మరియు క్రీడలకు అవసరమైన న్యూట్రిషన్ వంటి ఈ అన్ని విషయాలలో భారతదేశం ఇప్పుడు ప్రావీణ్యం సంపాదించే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. మన యువత్ కోసం ఇది ఒక సరికొత్త రంగం. ఒకవేళ వారు స్వయంగా క్రీడాకారులు కాలేకపోయినా క్రీడలకు సంబంధించిన సపోర్ట్ సిస్టంలో కూడా వారికి ఇప్పుడు ఒక పెద్ద ఉపాధి రంగం అందుబాటులోకి వస్తోంది. మొత్తంగా చూస్తే క్రీడా ప్రపంచంలో భారతదేశం తన ప్రదర్శనను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. మనం 2036 ఒలింపిక్స్ కోసం ఒక బలమైన పోటీదారుగా ఎదిగి ముందుకు సాగుతున్నాం. అలాగే 2030లో కామన్వెల్త్ గేమ్స్ కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. నా మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ లో దాదాపు 40 రకాల క్రీడలు ఉంటాయి మరియు సుమారుగా 300 నుంచి 350 వరకు వివిధ పోటీలు ఈ ఒలింపిక్స్ లో జరుగుతుంటాయి. నా దేశ ప్రజలారా, నా యువ మిత్రులారా, ఇది వింటే మీకు కొంత బాధ కలగవచ్చు, కానీ నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను, మీకు ఒక పిలుపునిస్తున్నాను మరియు ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. ఒలింపిక్స్ లో జరిగే సుమారు 300 పోటీలలో భారతదేశం దాదాపు 2 వంతుల క్రీడల్లో ఎక్కడా కనిపించదు. ఆయా విభాగాల్లో మన భాగస్వామ్యం అసలు ఉండదు మరియు మనం క్వాలిఫై కూడా కావడం లేదు. అందుకే 2036లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశమే ఆతిథ్యం ఇవ్వాలని, అది మన దేశంలోనే జరగాలని మేము గట్టిగా నిర్ణయించుకున్నాము. అవును, ఖచ్చితంగా 2036లో. నేడు భారతదేశం ఏ క్రీడల్లో అయితే పాల్గొనడం లేదో, భారతదేశం ఏ పోటీలకైతే క్వాలిఫై కావడం లేదో, ఏ పోటీలనైతే భారతదేశం విడిచిపెట్టిందో, అటువంటి క్రీడారంగాలు మన కోసం వేచి చూస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దీనికోసం మేము టాలెంట్ను గుర్తించే ఒక భారీ ప్రచారాన్ని కూడా నిర్వహించాం.

అనుకుంటున్నాం. మనకు ఒకవేళ 2036 ఒలింపిక్స్ కోసం గొప్ప క్రీడాకారులు కావాలంటే ఈ రోజు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ల వయస్సులో ఉన్న యువతపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. అందుకే పిల్లలలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి పాఠశాలలోనూ ఈ అన్వేషణ సాగుతుంది. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఒక టాలెంట్ హంట్ ప్రచారాన్ని నిర్వహిస్తాం. వారిలోని ప్రతిభను గుర్తించి ఆపై వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశం తరపున ఆడే గొప్ప క్రీడాకారులుగా వారిని తీర్చిదిద్దుతాం. నా ప్రియమైన యువతారా, దేశం ముందు, ముఖ్యంగా మన దేశ యువత ముందు నేడు మాదక ద్రవ్యాల వ్యసనం ఒక అతిపెద్ద సంక్షోభంగా మారుతోంది. మత్తు పదార్థాలు లేని భారత్, అంటే నశాముక్తి భారత్ సాధించడం మనందరి సామూహిక బాధ్యత కావాలి. మన ఉజ్వల భవిష్యత్తు కోసం మన యువతరం శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలి. మన యువత యొక్క సామర్థ్యం మన దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. అందుకే నషాముక్తి భారత్ మనందరి లక్ష్యం కావాలి. గత కొద్ది రోజులుగా మై భారత్ వాలంటీర్లు, దేశంలోని ఎన్జిఓలు, సామాజిక సాంస్కృతిక సంస్థలు మరియు ఆధ్యాత్మికవేత్తలు అందరూ కలిసి నషాముక్త భారత్ కోసం 100 వారాలు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రచారం 100 వారాల పాటు నిరంతరాయంగా సాగనుంది. ప్రతి కుటుంబం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని, దీంతో మమేకం కావాలని నేను కోరుకుంటున్నాను. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చాలనే కలని సాకారం చేసేందుకు మీరు ముందుకొచ్చారు. ఇది చాలా అభినందనీయం. నా ప్రియమైన దేశ ప్రజలారా, 21వ శతాబ్దంలో దేశం ఎదుర్కొంటున్న పాత సవాళ్లను పూర్తిగా రూపుమాపడం అత్యంత ఆవశ్యకం. నక్సలిజం, మావోయిజం లక్షలాది మంది యువకుల భవిష్యత్తును నాశనం చేశాయి. ఎంతో మంది తల్లుల నుంచి వారి బిడ్డలను దూరం చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రతి తల్లిదండ్రుల కలలను ముక్కలు చేశాయి. ఈ నక్సలిజం సుమారు 4 దశాబ్దాల పాటు భారతదేశంలోని ఒక పెద్ద భాగాన్ని, జనాభాలోని ఒక పెద్ద వర్గాన్ని తన పిడికిల్లో నలిపివేసింది. తుపాకీ గొట్టంతో ఆ ప్రాంతాలను తన గుప్పిట్లో ఉంచుకుని మన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కింది మరియు దేశంలోని సామాన్య పౌరుల రక్షణకు ఒక పెద్ద సవాలుగా మారింది. 3,500 మందికి పైగా మన పోలీస్ భద్రతా బలగాల జవాన్లు అమరులయ్యారు. ఒక యుద్ధంలో ఎంతమంది సైనికులు మరణిస్తారో అంతకంటే ఎక్కువగా మన పోలీస్ జవాన్లు దేశంలోని సామాన్య మానవుడికి రక్షణ కల్పించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నక్సలిజం మన భూమిని రక్తసిక్తం చేసింది. 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడే అదే రోజు మేము దీన్ని అంతం చేస్తామని సంకల్పం తీసుకున్నాము. మనం దేశాన్ని నక్సలిజం నుండి విముక్తం చేస్తామని నాడే నిశ్చయించుకున్నాం. నేడు నక్సలైట్ మావోయిస్టు హింసకు తన చివరి శ్వాస తీసుకునే శక్తి కూడా లేదని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దానిని పూర్తిగా అంతం చేసే దిశగా మనం సాగుతున్నాం. ఎక్కడైతే ఒకప్పుడు నక్సలైట్ల తుపాకీ గుళ్ళు మోగేవో, ఎక్కడైతే ఈ నేల రక్తసిక్తమై ఉండేదో, నేడు అదే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, అవే పరిసరాల్లో నక్సలిజం నుండి విముక్తి లభించడం వల్ల నేడు అభివృద్ధి, విశ్వాసం మరియు ప్రయత్నాల త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సవాలును మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఈ సవాలు పట్ల మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్ల తరబడి దేశ అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని కూర్చున్నారు. ప్రభుత్వ కమిటీలలో సలహాదారులుగా కూడా చేరారు. ఈ మావోయిస్టు ఆలోచన విధానమే మన విధానాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆయుధాలు పట్టిన నక్సలైట్లను తుదముట్టించడంలోనూ, ఆ సంక్షోభం నుండి దేశాన్ని విముక్తం చేయడంలోనూ మనం ఘన విజయం సాధించాము. అయితే ఆయుధాలు పట్టిన నక్సలైట్లు అయితే వెళ్ళిపోయారు, కానీ ఈ మేధో నక్సలైట్లు మాత్రం ఇంకా పొంచి ఉన్నారు. ఈ మేధో నక్సలైట్లు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. వారు హింస మరియు అరాచకత్వానికి దారి తీసే మార్గాలను అన్వేషిస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి మళ్లించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. అటువంటి ఈ మేధో నక్సలైట్లను మనం గుర్తించాల్సి ఉంది. ఈ మేధో నక్సలైట్లను సమాజం నుండి వేరు చేయాల్సి ఉంది. దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రధాన స్రవంతిలోకి దేశ యువతను మనం అనుసంధానించాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. సవాలు సరిహద్దుల లోపల ఉన్నా లేదా సరిహద్దుల అవతల ఉన్నా,

భారత్ ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. నేడు యుద్ధం యొక్క స్వభావం మారుతోంది. ఇప్పుడు యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరుగుతుందని చెప్పలేము. యుద్ధం దేశ సరిహద్దుల లోపల ఎక్కడో ఉన్న రిఫైనరీలపై దాడి చేయడం ద్వారా లేదా బ్యాంకింగ్ రంగం వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కూడా జరగవచ్చు. డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని సరికొత్త రీతిలో యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తున్నారు మరియు ఫ్యాక్టరీలను ధ్వంసం చేస్తున్నారు. గత ఏళ్లలో మేము మిషన్ సుదర్శన్ చక్రను ప్రకటించాము. నేడు ఆ పనులు ఎంతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం మన రక్షణ ఎగుమతులు దాదాపు 50 రెట్లు పెరిగాయి. సుమారు 100 దేశాలకు మన ఆయుధ సంపద చేరుతోంది. అంతర్జాతీయ యవనికపై భారతదేశ ప్రతిష్ట క్రమక్రమంగా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఆయుధాల తయారీ మరియు సాంకేతికత దిశగా మరింతగా శ్రమించాల్సి ఉంది. మనం మన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, కానీ అదే సమయంలో మన పౌరులను కూడా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. గత శతాబ్దపు యుద్ధాలకు అనుగుణంగా మన దేశంలో అభివృద్ధి చెందిన సివిల్ డిఫెన్స్ వ్యవస్థలు,

జాతీయ యవనికపై భారతదేశ ప్రతిష్ట క్రమక్రమంగా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఆయుధాల తయారీ మరియు సాంకేతికత దిశగా మరింతగా శ్రమించాల్సి ఉంది. మనం మన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, కానీ అదే సమయంలో మన పౌరులను కూడా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. గత శతాబ్దపు యుద్ధాలకు అనుగుణంగా మన దేశంలో అభివృద్ధి చెందిన సివిల్ డిఫెన్స్ వ్యవస్థలు నేడు కాలం చెల్లినవిగా మారాయి. అందుకే నేను నేడు ఎర్రకోట నుండి ఒక ప్రకటన చేస్తున్నాను, రాబోయే రోజుల్లో మనం సివిల్ డిఫెన్స్ యొక్క ఒక శక్తివంతమైన నెట్వర్క్ను నిర్మిస్తాం, వారికి ఆధునిక వ్యవస్థలను పరిచయం చేస్తాం మరియు ఆధునిక సంక్షోభాల పట్ల మన పౌరులను అవగాహన కలిగిస్తాం. రక్షణ కల్పించేందుకు ఎటువంటి ఏర్పాట్లు ఉండవచ్చు, ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సివిల్ డిఫెన్స్ కు సంబంధించి ఒక భారీ వాలంటరీ ఫోర్స్ను మనం నిర్మించబోతున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశ నిర్మాణంలో మన సోదరీమణులు మరియు కుమార్తెల సహకారం మనందరికీ ఎంతో గొప్పదిగా ఉంది. వారి కృషి మనందరికీ నిరంతర ప్రేరణ మూలంగా నిలుస్తోంది. ఫైటర్ జెట్ విమానాలు నడపడంలోనైనా లేదా సివిల్ ఏవియేషన్ రంగంలోనైనా మన కుమార్తెలు అందరికంటే ముందు వరుసలో కనిపిస్తున్నారు. అదేవిధంగా క్రీడా మైదానాల్లో సైతం మన కుమార్తెలు తమ ప్రతిభతో ముందంజలో కనిపిస్తున్నారు. స్టేమ్ ఎడ్యుకేషన్లో ప్రవేశ ప్రక్రియలో చూసినట్లయితే మన కుమార్తెలే అత్యధికంగా ముందంజలో కనిపిస్తున్నారు. నేడు సైన్యంలో కూడా ఎన్డీఏ నుండి వచ్చిన యువతులు దేశ సైన్యానికి నాయకత్వం వహించే పూర్తి సామర్థ్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నారు. మన కుమార్తెల శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే, నేను ఈ మధ్య కాలంలో సనందులోని ఒక సెమీకండక్టర్ ప్లాంట్కు వెళ్ళాను. అక్కడ దేశంలోని వివిధ మూలల నుండి వచ్చిన గిరిజన కుమార్తెలు పనిచేస్తున్నారు. వారు కనీసం పాస్పోర్ట్ అంటే ఏమిటో కూడా తెలియని మారుమూల గ్రామాల నుండి వచ్చి అక్కడ తమ ప్రతిభను చాటుతున్నారు. ఆ కుమార్తెలు విదేశాలకు వెళ్ళి శిక్షణ పొంది తిరిగి వచ్చి నేడు చిప్ తయారీ రంగంలో పనిచేస్తున్నారు. అక్కడ వారిలో నేను చూసిన ఆత్మవిశ్వాసం నన్ను నిజంగా ఎంతో ఆకట్టుకుంది. నేడు 3 లక్షలు కాదు, ఏకంగా 3 కోట్ల మంది సోదరీమణులను లక్పతి దీదీలుగా తీర్చిదిద్దాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ మైలురాయిని మనం ఇప్పటికే అధిగమించాము. ఇప్పుడు మేము 6 కోట్ల మందిని లక్పతి దీదీలుగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము. 3 కోట్ల మంది కొత్తగా లక్పతి దీదీలుగా మారడం అంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక పెను మార్పును తీసుకురావడమే. ఈ మార్పు మాతృశక్తి ద్వారానే రాబోతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు పంచాయతీలలో, మున్సిపాలిటీలలో, మహానగర పాలక సంస్థలలో మన మహిళలు అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారు సమస్యలను పరిష్కరిస్తూ ఎంతో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే మేము పార్లమెంటులో నారీ శక్తి వందన అధినియంను ఆమోదించాము. కానీ ఏదో ఒక కారణం చేత గత 40 ఏళ్లుగా రాజకీయ కుమ్ములాటల వల్ల ఈ కళ ఎప్పుడూ రాజకీయ వేదికలకే పరిమితమై అన్యాయానికి గురవుతూ వచ్చింది. నేను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈరోజు ఎర్రకోట బురుజుల నుండి ఈ త్రివర్ణ పతాక నీడిలో నిలబడి ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుతున్నాను, రండి ఆ మహిళల శక్తి సామర్థ్యాలను పూజించే ఆరాధకులుగా మారండి, ఆ మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు ముందుకు రండి, తద్వారా సాధ్యమైనంత త్వరగా మన తల్లులకు మరియు సోదరీమణులకు అసెంబ్లీలలోనూ మరియు లోక్సభలోనూ 33% ప్రాతినిధ్యం లభించేలా చేద్దాం. వారు భారతదేశ విధాన నిర్ణయాల్లో తమ వంతు సహకారాన్ని అందించాలి. ఇది ప్రస్తుత కాలపు అవసరం. నేను అన్ని రాజకీయ పార్టీలను మళ్లీ కోరుతున్నాను, రండి, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా మహిళల గౌరవానికి మీరు కూడా తొడవండి, మీరు కూడా దీని కీర్తిని పొందండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కానీ నా తల్లులకు మరియు సోదరీమణులకు వారి హక్కును మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, అభివృద్ధి అనేది సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి చేరుకున్నప్పుడే వికసిత భారత్ సంకల్పం నెరవేరుతుంది. గడిచిన 2014 సంవత్సరానికి ముందు కేవలం 25 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీ కవరేజీ అందుబాటులో ఉండేది. కేవలం 25 కోట్ల మందికి మాత్రమే ఆ భద్రత ఉండేది. మిత్రులారా, గత 5-6 దశాబ్దాల్లో కేవలం 25 కోట్ల మందికే అది లభించగా, మేము కేవలం ఒకే దశాబ్ద కాలంలో 100 కోట్ల మంది దేశ ప్రజలకు సోషల్ సెక్యూరిటీ కవచాన్ని అందించాం. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 70 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులకు కూడా నేడు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నాము. దీనివల్ల దేశంలోని కోట్ల కొద్ది కుటుంబాలకు ఎంతో పెద్ద ఊరట మరియు సౌకర్యం లభించాయి. మరియు ఈ ఆయుష్మాన్

0: కార్డు కారణంగా మందులు మరియు ఆపరేషన్ల కోసం ఖర్చు కావాల్సిన సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఆ డబ్బు మిగిలిన వారు కుటుంబ సభ్యులైన పిల్లలే. వారు పేద కుటుంబాలకు చెందిన వారు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. వారికి ఇంతటి గొప్ప మేలు చేకూరింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు ఒక ముఖ్యమైన పని కోసం నాకు మీ సహాయం కావాలి. నేను మీ అందరినీ ఒక సహాయం కోరుతున్నాను. దేశంలోని యువత అంతా దీనికి నాయకత్వం వహించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కేటాయించే 1 లేదా 2 గంటల సమయం ఈ దేశానికి ఒక గొప్ప శక్తిని ఇవ్వబోతోంది. 1-2 గంటల్లో నేను దేశానికి ఎలాంటి శక్తిని ఇవ్వగలనని మీకు అనిపించవచ్చు. దాని గురించి నేనే చెబుతాను. మీరు ఒక అద్భుతమైన శక్తిగా మారబోతున్నారు. అందుకే ప్రతి ఇంట్లోనూ దీనికి సంబంధించిన వాతావరణం ఏర్పడాలి. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా జనాభా గణన పనులు జరుగుతున్నాయి. సెన్సస్ ప్రక్రియ కొనసాగుతోంది, లెక్కింపు సాగుతోంది. అయితే ఈ లెక్కింపు అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఆ గణాంకాల్లోని సూక్ష్మ అంశాల ఆధారంగానే దేశాభివృద్ధికి అవసరమైన విధానాలు రూపొందుతాయి, ప్రణాళికలు సిద్ధమవుతాయి, దేశం అభివృద్ధికి సంబంధించిన తన రూపురేఖలను సిద్ధం చేసుకుంటుంది. అందుకే దీనికోసం ఖచ్చితమైన సమాచారం ఉండటం చాలా అవసరం. కొన్నిసార్లు ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతినిధులు ఎంతటి తొందరలో ఉంటారంటే, వారు స్పెల్లింగులను తప్పుగానో లేదా ఒక్కోసారి ఒక్కో రకంగానో రాస్తుంటారు. మరియు దీని కారణం వల్ల అంతిమ ఫలితాలు సరిగ్గా రావడంలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈసారి మీరు స్వయంగా జనాభా గణనలో మీ వివరాలను మీ మొబైల్ ఫోన్ ద్వారా నింపి సమర్పించవచ్చని నిర్ణయించాము. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు లేదా ప్రతినిధులు వచ్చి మీతో చర్చించి వివరాలు సేకరిస్తారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని మీ వివరాలను స్వయంగా నమోదు చేయవచ్చు. ఒకవేళ మీరు డిజిటల్ పద్ధతిలో మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. స్పెల్లింగ్ తప్పులు లేకుండా మరియు ఇతర వివరాల్లో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా చూసుకోవచ్చు. మీరు ఎంత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే దేశం ముందుకు సాగడానికి అది అంత గొప్పగా సహాయపడుతుంది. అందుకే నేను దేశ యువతకు పిలుపునిస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని ఈ ఫామ్ మొత్తాన్ని అర్థం చేసుకోండి. ముందుగా ఒక కాగితం మీద ఈ ఫామ్ ను పూర్తి చేయండి. ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోండి, ఆపై సమర్పించండి. టెక్నాలజీని ఉపయోగించి వాటిని డిజిటల్ పద్ధతిలో అప్లోడ్ చేయండి. మీరు చూడండి, దీనివల్ల దేశం ఎంత పెద్ద పనిని పూర్తి చేయగలుగుతుందో, దీనివల్ల దేశం యొక్క సమయం మరియు శక్తి ఆదా అయ్యి సరైన పనుల కోసం ఉపయోగపడతాయి. అందుకే జనాభా గణన పనులలో చురుకుగా పాలు పంచుకోవాలని నా దేశ యువతను నేను కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఎర్రకోట నుండి పంచ ప్రాణాల గురించి ప్రసంగించాను. ఈ పంచ ప్రాణాలు దేశాన్ని తమ ఆత్మగౌరవం వైపు మరింత ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. ఇది మనకు ఒక గొప్ప శక్తిని అందించింది. మనం బానిసత్వ మనస్తత్వాన్ని ప్రతి క్షణం రూపుమాపుతూనే ఉండాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు పండిట్ నెహ్రూ ఏ భారతదేశం గురించి అయితే కలలు కన్నారో, సర్దార్ పటేల్, భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురు వంటి వారు ఏదైతే ఆకాంక్షించారో, అలాగే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, భగవాన్ బిర్సా ముండా మరియు జ్యోతిబా ఫూలే కన్న కలలను సాకారం చేయడానికి వారిందరి నుండి స్ఫూర్తి పొందుతూ మనం ముందుకు సాగాలి. రండి, ఈ సంకల్పాన్ని మనం మరోసారి పునరుద్ఘాటిద్దాం. మన వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా ఉండాలి. స్వయం ప్రయోజనాల కంటే దేశ హితమే పరమావధిగా ఉండాలి. మరియు కర్తవ్య నిర్వహణే మన గుర్తింపు కావాలి. నేను నా దేశ ప్రజలందరికీ ఒకటే చెబుతున్నాను, ఈ సమయం మనది. నేను నా దేశ ప్రజలందరికీ చెబుతున్నాను, ఈ సమయం మనది, ఈ అవకాశం మనది, ఈ సంకల్పం కూడా మనదే. రండి, మన కలలను సంకల్పాలుగా మలుచుకుందాం, ఆ సంకల్పాలను సామర్థ్యాలుగా మార్చుకుందాం, మరియు ఆ సామర్థ్యాన్ని విజయంగా మార్చి తీరుదాం. రండి, మనం వేసే ప్రతి అడుగును దేశ వికాసం వైపు వేసే అడుగుగా మలుచుకుందాం. అందరం అడుగులో అడుగు వేద్దాం, మనసులను కలుపుదాం, లక్ష్యంతో ముడిపడి ఉందాం. ఒక దీపం నుండి వేలాది దీపాలను వెలిగిద్దాం. రండి, అందరం కలిసి ఒక వికసిత భారతాన్ని నిర్మిద్దాం. ఇదే భావనతో ఈ మంగళకరమైన పర్వదినం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి పలకండి,
1: భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే. బహుత్ బహుత్ ధన్యవాద్.
2: మరింత వరకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి

0: గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 10:45. ఇప్పుడు విందాం ఆపాత మధురాలు అలనాటి చిత్రగీతాలు కార్యక్రమంలో మొదటగా నిరీక్షణ చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించగా సంగీతం అందించిన వారు ఇళయరాజా, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

మీరింతవరకు దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11:00. ఇంతటితో ఇవాల్టి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.